ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై మా ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 7వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 28వ తేదీ గురువారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:53 దాటి 49 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 వేద పఠనం గావిస్తారు శేషం శ్రీహర్షాచార్యులు గారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో దత్తస్తుతి. 6:35 పొలం పనులు కార్యక్రమంలో విత్తన వారోత్సవాలు, ఇంకా రెట్టింపు ఆదాయానికి మలబారు వేప సాగు, ఈ అంశం గురించి కొన్ని వివరాలు వింటారు. ఈ ఉదయం 7:00 ములుగు జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ ఎం ప్రతాప్ గారు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో స్వయంకృతం చేరువేల భార్గవ శర్మ గారి కథానిక, ఇంకా అనిర్వచనీయం ఆకాశవాణి ప్రస్థానం శ్రీ వల్లేటి గోపీచంద్ గారి లఘు ప్రసంగం, అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన ఎండాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమాలు వింటారు ఉదయ తరంగిణిలో. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శశాంక్ సుబ్రహ్మణ్యం గారి వేణువాద్యం వింటారు. ఈ ఉదయం 9:30 హిందీ కార్యక్రమంలో 90 దశాంకం కి ఆవాజ్ ఆకాశవాణి హమారి యాదోమే పరిచర్చా కార్యక్రమం ఉంటుంది. ఇందులో పాల్గొంటున్నవారు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగాని, డాక్టర్ ఆశిష్ చౌహాన్. ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం పద్మశ్రీ అవార్డు గ్రహీత అభ్యుదయ రైతు శ్రీ చింతల వెంకటరెడ్డి గారితో శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి గారి సంభాషణ. పగలు 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో మల్లికా ఆత్రేయ గారి గాత్రం వింటారు. వయోలిన్ సహకారం శ్రీ టిఎస్ శ్రీవత్స, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. 11:30 సుగం సంగీత కార్యక్రమంలో లతా మంగేష్కర్ గారు ఆలపించిన భజన్స్ వింటారు. మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాచిత కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ గారు రచించిన బతుకుబండి పుస్తక సమీక్ష వింటారు. సమీక్షకులు శ్రీమతి దేవరపల్లి మేరీ సుజాత. మధ్యాహ్నం 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం.

ఇక సాయంత్రం మా ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఎర్రగొల్ల శ్రీదేవి కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ మక్కపల్లి రాజమల్లు బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. ఈనాటి అంశం డీఏపీకి బదులు సూటి కాంప్లెక్స్ ఎరువులు వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో విత్తన వారోత్సవాలు, ఇంకా రైతు నేస్తం వ్యవసాయ విస్తరణలో అందిస్తున్న సేవలు. ఈ అంశం గురించి రాజేంద్రనగర్ శాస్త్రవేత్త సమన్వయకర్త డాక్టర్ ఎం శ్రీనివాసులు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సహాయ నిర్దేశకులు శ్రీ ఎస్ రామ్గోపాల్. రాత్రి 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో 2వ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం. ఈ అంశం గురించి

ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త కె లెనిన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్స్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 10:00 మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ప్రస్తోషదుపగాసి శత్రవత్సమగీయమానం అభిరాధసా జుగరతో ఆ నో భరదక్షిణేనాభిసవ్యేణ ప్రమృష ఇంద్రమాణో వసోర్నిర్భాక్ ఉపక్రమస్వాభరధృషతాధృష్ణో జనానాం అదాశూష్టరస్య వేదాః ఇంద్రయ ఉనుతే అస్తి వాజో విప్రేభిః సనిత్వః అస్మాభిః సుతం సను హి సద్యోజువస్తే వాజా అస్మభ్యం విశ్వశ్చంద్రాః వశైశ్చ మక్షూజరంతే నిషుసీదగణపతే గణేశత్వామాహుర్విప్రథమం కవీనాం నరుతే త్వత్క్రియతే కించనారే మహామర్కం మఘవన్ చిత్రమచ్చ అభిఖ్యానో మఘవన్నాధమానాన్ సఖే బోధివసుమతే సఖీనాం రణం కృధిరణకృత్ సద్య సుష్మా భక్తే చిదాభజారాగే అస్మాన్ గణానాం త్వా గణపదిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నూతిభిః సీద సాదనం ఓం భద్రం కరిణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షిభిర్గజత్రాః స్థిరైరంగైస్తుష్టు వాగ్ంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతిః ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం ఋతం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానూచానమవశిష్యం అవపశ్చాత్తాత్ అవపురస్తాత్ అవోత్తరాత్తాత్ అవదక్షిణాత్తాత్ అవచోర్ధ్వాత్తాత్ అవాధరాత్తాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్ త్వం వాంగ్మయస్త్వంచిన్మగః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చితానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి సర్వం జగదిదం త్వగిలగమేష్యతి సర్వం జగదిదం త్వగి ప్రత్యేతి త్వం భూమిరాపో నలో నిలో నభః త్వం చత్వారి వాక్పదాని త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారే స్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాయ్యోగినో ధ్యాయంతి.

0: బ్రహ్మాత్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్సువరో గణాదీన్ పూర్వముచ్చార్య వర్ణాదీన్ తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్తవమనుస్వరూపం యకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారశ్చాంత్యరూపం బిందురుత్తరరూపం నాదసంధానం సగంహితాసంధి శ్లైషాగణేశ విద్యా గణక ఋషి నిచృద్గాయత్రీ ఛంద శ్రీమహాగణపతిర్దేవత ఓం గం గణపతయే నమః.
1: ఇంతవరకు శేషం శ్రీహర్షాచార్యులు గారిచే వేదపఠనం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినండి దత్తస్తుతి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 May 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకుని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశెనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా May 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు ఈ విధంగా. ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ May 23 నుండి 30వ తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
2: ఇంతవరకు విత్తన వారోత్సవాల గురించి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రెట్టింపు ఆదాయానికి మలబారు వేప సాగు. ఈ అంశం గురించి కొన్ని వివరాలు. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.

0: పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు రైతుల కోసం రెట్టింపు ఆదాయానికై మలబారు వేపను సాగు చేసుకోమంటున్నారు శాస్త్రవేత్తలు. మలబారు వేపను సాగు చేసుకొని చక్కటి ఆదాయాన్ని పొందాలని సూచిస్తున్నారు. రెట్టింపు ఆదాయము ప్రస్తుత నినాదం. చిన్న సన్నకారు భూకమతాలలో అదనపు ఆదాయం తీసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, ఏకకాలంలో ఉన్న కమతములో ఎక్కువ పంటలు సాగు చేయడం, ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని అదనపు ఆదాయం పొందటం ప్రధానమైన అంశం. అందుకు తక్కువ శ్రమతో కూడిన కలప పంట మలబారు వేప సాగు. సాధారణంగా అడవిలో వచ్చే కలపను ఇంటి నిర్మాణముతో పాటు ఫర్నిచర్ తయారీకి ఒకప్పుడు వినియోగించుకునేవారు. కానీ కాలక్రమేణా అలాంటి కలప అందుబాటులో లేకపోవడంతో మలబారు వేపకి మంచి డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మలబారు వేప సాగు పెరగాల్సిన అవసరమూ ఉంది. మలబారు వేపకి ఈ మధ్యకాలంలో మంచి డిమాండు ఉంది. ఇందుకు కారణం వీటితో తయారు చేసే పేపర్, ప్లైవుడ్ సంస్థలకు ఈ కలప అవసరం బాగా పెరిగింది. కానీ డిమాండ్ మేరకు మన రాష్ట్ర రైతులు సాగు చేసే స్థాయిలో లేరు. ఈ కలప పంట చాలా తక్కువ శ్రమతో సాగు చేసుకునే అవకాశం ఉంది. మార్కెటింగ్ విషయానికి వస్తే 8,000 టన్నులైనా అమ్మటానికి వీలుంది. 3-4 సంవత్సరాల వయసు గల చెట్లని పేపర్ ఇండస్ట్రీ కొనడం జరుగుతుంది. అదేవిధంగా ప్లైవుడ్ కొరకు సెంచరీ ప్లై, అంబి ప్లై, హన్స్ ఫ్లై వంటి సంస్థలు 6-7 సంవత్సరాల వయసు గల చెట్ల కలపను కొనడం జరుగుతుంది. కావున రైతులందరూ ఈ పంట సాగు వివరాలు తెలుసుకోవడం చాలా మంచిది. సమయానికి కొమ్మ కత్తిరింపులు, నీటి తడులు ఇచ్చుకోవడం, సేంద్రియ ఎరువుల వాడకం, డ్రిప్పు పెట్టుకోవడంతో పాటు ఆదాయము సులభమవుతుంది. ఈ చెట్లు పెంచడం వలన కార్బన్ డయాక్సైడ్ని తగ్గిస్తుంది, గాలిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. మలబారు వేపకి సరైన నిర్ధారిత ధర ఉంటుంది. మధ్యలో అంతర పంటలు కూడా వేసుకోవడం మూలంగా ఆదాయం లభిస్తుంది. అంతేకాకుండా మలబారు వేప రిటర్న్ పంటగా కూడా వస్తుంది. కోత అనంతరం వచ్చిన పిలకల్లో ఒకటి మంచిది ఉండనిచ్చి మిగిలినవి తీసివేయాలి. సూచించిన ఎరువులను వేసుకోవాలి. మలబారు వేప స్థానికంగా దక్షిణ భారతదేశానికి చెందిన చెట్టు. ఈ చెట్టు సుమారుగా 35-40 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ప్రస్తుతానికి మలబారు వేప తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి పలు ప్రాంతాలలో రైతులు సాగు చేస్తున్నారు. మలబారు వేప ముఖ్యంగా సగటు వర్షపాతం 650 నుండి 1,000 మిల్లీమీటర్లు ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. మొక్క పెరుగుదలకి 25-35 సెంటీమీటర్లు ఉష్ణోగ్రతలు చాలా అనుకూలము. 45 సెంటీమీటర్లు అధిక ఉష్ణోగ్రతలు, 3-4 అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా తట్టుకోగలదు. పెరుగుదలకు ఎక్కువ సూర్యరశ్మి అవసరమే అయినా మధ్యస్థ కాంతిలో కూడా పెరగగలదు. లేత మొక్కలు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు. అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది. మురుగునీరు పోవు సౌకర్యం గల ఎర్ర నేలలు, నల్ల భూములు అనుకూలం. ఒండ్రు, ఇసుక, గరప నేలలో కూడా పెరుగుతుంది. మొక్క ఎదుగుదలకి ఆమ్ల స్వభావం 5.5 నుండి 7.5 వరకు అనుకూలం. నేలలోతు 1.5 మీటర్లు అనుకూలం. ఈ చెట్టు ముఖ్యంగా భూమిలోని సారాన్ని తీసేయదు. ఎంత పోషకాలు కావాలో అంతే తీసుకుంటుంది. ఇందులో వేరు పైనే ఉంటుంది, ఎక్కువ లోతుకి పోదు. అంతర్కృషి చేసినప్పుడు, అంతర పంటలు వేసినప్పుడు ఎక్కువ దున్నకూడదు. గడ్డి పోయేలా 5-6 ఇంచుల లోతుకి దున్నుకోవాలి. అంతర పంటలు వేయని పక్షంలో భూమిలో సారాన్ని పెంచాలంటే తొలకరి వర్షాలకు జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చి రొట్టె ఎరువులు వేసుకుంటే సరిపోతుంది. పూతకు ముందుగా పచ్చి రొట్టె పంటను భూమిలో కలియ దున్నినట్లయితే భూసారం, ముఖ్యంగా అంతర పంటలుగా వేసుకునే పంట నత్రజనిని స్థిరీకరించేదే ఉండాలి.
2: రెట్టింపు ఆదాయానికి మలబారు వేప సాగు, ఈ అంశం గురించి వివరాలు విన్నారు. పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా ఉన్న పలు కీలక మౌలిక వస్తుల ప్రాజెక్టుల పురోగతిని ప్రగతి సమావేశం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతి వివరాలను ప్రధానమంత్రికి రాష్ట ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ముత్కేడ్ మేడ్చల్ మహబూబ్నగర్ డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భూసేకరణ ప్రభుత్వ భూముల బదలాయింపు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కర్నూలు జిల్లాలోని 4 మండలాల్లోని 16 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. నంద్యాల జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసినట్లు వెల్లడించారు. స్ట్రాటు ఆవరణంలో శాస్త్రీయ పరిశోధనలు టెలికమ్యూనికేషన్ల కోసం ఉపయోగించే భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు నిన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ బెలూన్లో 6 పేలోడ్లతో పాటు పలు సెన్సార్లను అమర్చి ప్రయోగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ది చెందుతోందని తెలిపారు. టవర్లు లేని గ్రామాలు గిరిజన తీర ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికత సిగ్నల్స్ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని ఆయన తెలియజేస్తూ
1: స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో పాటు మొట్టమొదటిసారిగా ఇలాంటి సూపర్ ప్రెషర్ బెలూన్ ని భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. స్పేస్ టెక్నాలజీ ద్వారా

0: బక్రీద్ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో సూచించారు. ఆంధ్రప్రదేశ్లో నిషేధిత జంతువులను వధించడం చట్టవిరుద్దమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు రేవంత్ రెడ్డి నిన్న లేఖ రాశారు. గతంలో 148 మీటర్ల జలాశయం నిర్మాణానికి మహారాష్ట అంగీకరించిందని, అయితే ఆ స్థాయితో ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు పూర్తిగా తీరవని రేవంత్ రెడ్డి తెలిపారు. నీరు నిల్వ ఉండే గరిష్ట స్థాయి ఎఫ్ఆర్ఎల్ను పెంచితే తెలంగాణకు నీటి సరఫరా సులభమవుతుందని పేర్కొన్నారు. అలాగే ఎఫ్ఆర్ఎల్ పెంపుతో మహారాష్టలో ముంపు ప్రభావం కూడా తక్కువగానే ఉంటుందని వివరించారు. దీనిపై చర్చించేందుకు తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశానికి తేదీ ఖరారు చేయాలని లేఖలో కోరారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు సిద్దం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ 2 రోజుల తూర్పుగోదావరి జిల్లా పర్యటనపై రాజమహేంద్రవరంలో మంత్రి నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుష్కరాలు జరిగే 6 జిల్లాల అభివృద్దికి సుమారు 8,500 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు వెల్లడించారు. గోదావరి కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పేర్కొంటూ,
1: పుష్కరాలు జూలై 7వ తారీఖున ప్రారంభమైతే మనకి ఖచ్చితంగా 13 నెలల కాలం ఉంది. ఆ ప్రారంభమయ్యే ముందు ఈ సంవత్సర కాలం పొడవున పుష్కరాలు బాగా నిర్వహించుకోవడానికి ఏ ఏ కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు వాటి మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన వెంటనే పనులన్నీ కూడా ప్రారంభమవుతాయనేటువంటి మాటని తెలియజేస్తూ, పుష్కరాల విషయంలో సమన్వయ లోపం లేకుండా దాదాపుగా 8,500 కోట్ల రూపాయలు మనం ప్రణాళిక చేశాం. ఆ ప్రణాళికలో ఎంత మేరకు మనకు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది తొందరలో తెలియజేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని, ఈ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని నంద్యాల జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా సొంత ఇంటి కల సాకారమైందని నంద్యాల జిల్లాకు చెందిన లబ్దిదారు వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే ముద్రా యోజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉపయోగపడిందని లబ్దిదారు ఇబ్రహీం ఖాన్ పేర్కొన్నారు.
2: 2015లో కేంద్ర ప్రభుత్వము చిన్న వ్యాపారస్తుల కోసం ముద్రా రుణాలు తీసుకునే సదుపాయం కలిగించింది. నేను దీంట్లో భాగంగా నేను మొదట 50,000 రూపాయలు లోన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆ రుణం మొత్తం నేను కట్టిన తర్వాత నాకు మళ్ళీ ముద్రా లోన్ కింద 2 లక్షల రూపాయలతో ఈ మొబైల్ షాప్, యాక్సరీ షాప్ మెయింటైన్ చేస్తున్నాను. ఈ ముద్రా లోన్ పథకము మా లాంటి చిన్న వ్యాపారస్తులకు చాలా చేదోడు బాదుడుగా ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలైన సందర్భంగా ఈ స్కీమ్ ని కూడా మరింతగా విస్తరిస్తున్నారు. మా లాంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
0: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నష్టం రాకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు చేసిన తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిన్న అత్యధికంగా 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు 45 నుంచి 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరి

0: విపత్తుల ఆవర్తనం కొనసాగుతోందని, దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈ నెల 31 తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178 700 టోల్ ఫ్రీ నంబరుకు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ ఈదురుగాలుల కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ది చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: अथ वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी स्वच्छ भारत अभियानम् 2.0 इत्यस्य प्रभावपूर्ण क्रियान्वयनस्य आवश्यकतामुद्दिश्य सबलं प्रोक्तवान् यत् अभियानम् आधारभूत संरचना निर्माणमतिक्रम्य नियमित निरीक्षणेन नागरिक सहभागितया अथ विभिन्न हितधारकाणां समन्वयेन मापन योग्य परिमाणान् सुनिश्चितं कुर्यात्. नवदिल्ल्याम् 150वें प्रगति उपवेशने अध्यक्षतां कुर्वन् श्रीमोदी राज्येभ्यः निर्दिष्टवान् यत् अपशिष्ट प्रसंस्करण संयंत्राणि सहैव गोबरधन संयंत्राणि च सम्मिलितं कृत्वा कठोर अपशिष्ट प्रबंधन सम्बद्धानां आधारभूत परियोजनानां कार्यं शीघ्रं पूर्णं कुर्वन्तु. उपवेशनावधौ प्रधानमन्त्रिणा 30,000 कोटि रूप्यकाणां 7 महत्वपूर्ण परियोजनानां समीक्षा विहिता. सः अवोचत् यत् विद्युत् व्ययं न्यूनीकर्तुं, ऊर्जा सुरक्षां वर्धयितुं, गृह सामुदायिक स्तरे च स्वच्छ ऊर्जायाः प्रसारार्थं रूफटॉप सौर योजना मिशन मोड रूपेण स्वीकरणीया. राष्ट्रपति द्रौपदी मुर्मू अद्य गैंगटॉक नगरस्य पालजोर क्रीडांगणे आयोजिते समारोहे सिक्किम आरक्षिबलाय प्रतिष्ठितं प्रेसिडेंट्स पुलिस कलर इति सर्वोच्चं सम्माननं प्रदास्यति. एतेन सह सिक्किम राज्यं सम्माननमिदं प्राप्तुं देशस्य 15वें राज्यं तथा उत्तरपूर्व क्षेत्रस्य 3वें राज्यं अभवत्. प्रेसिडेंट्स पुलिस कलर इति सम्माननं देशे कस्यापि आरक्षिबलस्य असाधारण सेवायाः, सुदृढ़ अनुशासनस्य, राष्ट्रं प्रति निष्ठायाः च कृते दीयमानं सर्वोच्चं औपचारिक सम्मानं वर्तते. केंद्रीय माध्यमिक शिक्षा परिषदा CBSE इत्यनेन हैदराबाद स्थितस्य शैक्षणिक तंत्रज्ञान संस्थायै कोइम्प्ट एड्युटेक इत्यस्मै परीक्षा परिणामानुबंध आवंटनस्य विषये आरोपाः निराकृताः. एकस्मिन् सामाजिक अंतर्जालीय पटलीय संदेशे CBSE इत्यनेन आरोपाः त्रुटिपूर्णः, भ्रमात्मकः, तथ्यहीनास्ति इति प्रतिपादितम्. परिषदा उक्तं यत् संस्थायै अनुबन्ध प्रदाने सामान्य वित्तीय नियमानां नियमावल्याः च निष्ठापूर्वकं पालनं कर्तव्यम्. परिषदा सूचितं यत् 26,000-2,000 बोर्ड परीक्षायाः उत्तरपुस्तिकानां डिजिटल मूल्यांकनेभ्यः RFP इति गतवर्षस्य अगस्तमासे केन्द्रीय सार्वजनिक क्रयण पोर्टल इत्यत्र आरभ्य योग्याय निविदानुबन्धः प्रदत्तः आसीत्.

0: केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्य गुजरातराज्यस्य यात्रां प्रति एष्यति। स्वयात्रावधौ गृहमन्त्री अहमदाबाद गान्धीनगर मण्डलयोः प्रायः द्वादश जनोपयोगी शिक्षा ग्रामीण आधारभूत संरचना परियोजनानाम् उद्घाटनं शिलान्यासं च विधास्यति। ईद उल अजहा अद्य कृत्स्ने उत्तर प्रदेशे सोत्साहं सोल्लासम् आचर्यते। बकरीद पर्व निर्विघ्नेन आचरितुं प्रशासनेन विस्तृता व्यवस्था कृता अस्ति। राज्यसर्वकारेण सर्वेषां मण्डलारक्षिप्रमुखाणां कृते सञ्चेतना च प्रसारिता अस्ति यत् क्षेत्रे नूतनपरम्परायाः आरम्भः न भवेत्, निषिद्धानां पशूनां बलिः न भवेत् इति सुनिश्चितं कर्तव्यम्। अन्ते च क्रिकेट् क्रीडायां, आईपीएल क्रिकेट् स्पर्धायां गतरात्रौ न्यू चण्डीगढ़ नगरे क्रीडिते एलिमिनेटर् द्वन्द्वे राजस्थान रॉयल्स दलेन सनराइजर्स हैदराबाद दलं 47 धावनांकैः पराजितम्। राजस्थान रॉयल्स दलेन सनराइजर्स हैदराबाद दलस्य सम्मुखं 44.2 धावनांकानां लक्ष्यं स्थापितम् आसीत्। प्रत्युत्तरे हैदराबाद दलं केवलं 96.1 धावनांकानेव अवाप्नोत् इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ములుగు జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు శ్రీ ఎం ప్రతాప్.
2: ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన తిరు కళ్యాణ మహోత్సవానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణం అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, రాబోయే జాతర సమయానికి మెరుగైన సదుపాయాలు, శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి దేవాదాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని తెలియజేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ వెంకటేష్ అధ్యక్షతన నియోజకవర్గం స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు 10 అభివృద్ది కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజాప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, సర్పంచులు పాల్గొన్నారు. ములుగు జిల్లాలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత లేదని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఫైజల్ హుస్సేన్ స్పష్టం చేశారు. జిల్లాలో పెట్రోలు డీజిల్పై వస్తున్న వదంతులు నమ్మవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లాలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఏటూరు నాగారం మండలం కొండాయి చిన్నబోయినపల్లి గ్రామాల్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. గ్రామస్తుల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం చిన్నబోయినపల్లి గ్రామంలో 1.46 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన 11 కిలోవాట్ల విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ పాల్గొన్నారు. ఏటూరు నాగారం రైతు వేదికలో రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు తమ సందేహాలను వ్యవసాయ అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. జనగణన 2027 పౌరులు తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునేలా జిల్లా ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాకథాన్ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ వాకథాన్ ములుగు బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి, బండారుపల్లి రోడ్డు వరకు సాగింది. ఈ సందర్భంగా ప్రజలకు జనగణన ప్రాముఖ్యం గురించి జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు వివరించారు. ములుగు సాంస్కృతిక వైభవం ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా విశిష్ట సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించేలా ములుగు సాంస్కృతిక వైభవం ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. దీనిలో పాఠశాల విద్యా కార్యక్రమాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్, ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి స్థానిక ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలని, విద్యా ప్రమాణాలు పెంపొందించేలా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి గ్రామాలు, మున్సిపాలిటీ పరిధిలో అవగాహన కల్పించాలని అన్నారు. పాఠశాలలో 100% విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా కృషి చేయాలన్నారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి అన్ని జిల్లాలకు

0: ఓ ఆదర్శంగా నిలవడం గర్వకారణంగా ఉందని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజా దర్బార్ కార్యక్రమం మంచి ఫలితాలిస్తోందని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మండలంలో 3,20,00,000 రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ది పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. లక్ష్మీపురం గ్రామంలో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టెప్పో పాల్గొన్నారు. ములుగు జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లోనూ క్రీడల్లోనూ అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మంత్రి దనసరి అనసూయ సీతక్క నగదు బహుమతులు అందజేశారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమాపేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయల నగదు బహుమతి అందజేశారు. అలాగే 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులకు ల్యాప్టాప్లను అందజేశారు.
1: ఇంతవరకు ఎం ప్రతాప్ గారు అందించిన ములుగు జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛభారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టక్లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన 51వ ప్రగతి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షత వహించారు. స్వచ్ఛభారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా నిరంతర పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యంతో స్పష్టమైన ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు. వేస్ట్ ప్రాసెసింగ్, గోవర్ధన్ ప్లాంట్లతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరారు. ఈ సమావేశంలో 9 రాష్ట్రాలకు చెందిన 30,000 కోట్ల రూపాయలు విలువ చేస్తే 7 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమీక్షించారు. పట్టణ ప్రాంతాలు, నివాస సముదాయాలు, ప్రభుత్వ సంస్థలపై రూప్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వేగవంతం చేయాలని, దీనివల్ల విద్యుత్ ఖర్చులు తగ్గి ఇంధన భద్రత లభిస్తుందన్నారు. అలాగే కాలువలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడం ద్వారా నీటి ఆవిరి కాకుండా నిరోధించవచ్చని సూచించారు. వధావన్ పోర్ట్ కేవలం ఒక ఓడరేవులో కాకుండా కోస్టల్ షిప్పింగ్, హైవేలు, రైల్వే, ఎయిర్పోర్టులతో అనుసంధానించబడ్డ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర నీటి సమస్యల పరిష్కారానికి ఈ ప్రాజెక్టు ఒక మోడల్గా నిలవాలన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల అమల్లో జాప్యం వల్ల ఖర్చులు పెరగడమే కాకుండా ప్రజలు అభివృద్ది ఫలాలకు దూరమవుతారని ప్రధానమంత్రి తెలిపారు. దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎల్లప్పుడూ శరీరంలో ఉన్న నీటి శాతం కాపాడుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీరు తీసుకెళ్లాలని, ఇతరులకు మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా సూచించారు. మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. జంతువులు, పక్షుల కోసం ఇళ్లు, బాల్కనీలు, కార్యాలయాల వెలుపుల చిన్న పాత్రల్లో నీరు ఉంచాలని పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి మంత్రులతో దేశంలో వేడిగాళ్ల పరిస్థితిపై చర్చించారు. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆయా శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో చర్చించినట్టుగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: प्रधानमंत्री जी ने कैबिनेट में मौसम की जो हीट वेव की परिस्थिति है उसका भी सभी मंत्रियों के साथ चर्चा की और माननीय प्रधानमंत्री जी का जो राष्ट्र के प्रति आह्वान है उसी आह्वान के तहत सभी से अपने अपने मंत्रालय में सुविधा पहुंचाने की किस तरह की सुविधाएं की जा सकती है उसके ऊपर भी चर्चा हुई।

ఢిల్లీ ఎయిమ్స్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నెవల్ కిషోర్ విక్రమ్ ఆకాశవాణితో మాట్లాడుతూ, వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఎలక్ట్రోలైట్ ద్రవాలు తీసుకోవాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకూడదని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్లో పాల్ జోర్జ్ స్టేడియంలో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశంలో ఈ గౌరవం అందుకుంటున్న 15వ రాష్ట్రంగా ఈశాన్య భారత నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలవనుంది. దేశానికి అందించిన అసాధారణ సేవలు, క్రమశిక్షణ, అంకితభావానికి గుర్తింపుగా ఒక పోలీసు విభాగానికి ఇచ్చే అత్యున్నత అధికారిక గౌరవం ఈ ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్పీ ర్యాంక్ అధికారి నాయకత్వంలో 400 మంది సిక్కిం పోలీస్ సిబ్బందితో కూడిన బృందం రాష్ట్రపతి సమక్షంలో పరేడ్లో పాల్గొంటుంది. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడ్డ పేద ప్రజలకు సేవ చేసేందుకు ప్రతీకని రాష్ట్రపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే సమాజంలో ప్రేమ, సామరస్యాలు పెంపొందించేందుకు ప్రజలంతా తమ సంకల్పం మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. బికనీర్లో జరిగిన భద్రతా సమీక్ష సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లాలకు సంబంధించి భద్రతా అంశాలు సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల్లో బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలు చట్టపరమైన ఆర్థికపరమైన నిబంధనలు పాటించడం, మ్యూల్ ఖాతాలు నకిలీ కంపెనీలు కనిపెట్టడం, నకిలీ ఆధార్ కార్డ్స్ గుర్తించడం, సరిహద్దుల గుండా జరిగే స్మగ్లింగ్ నియంత్రించడం వంటి అదనపు బాధ్యతలు హోంమంత్రిత్వ శాఖ జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. సరిహద్దు జిల్లాల్లో నేరాలు, డ్రగ్స్ ముఠాలు వెనుక ఉన్న వనరులు, వాటి పనితీరు, నెట్వర్క్స్పై అధ్యయనం చేయాలని ఆదేశించినట్టుగా హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఐసీఏఆర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో సమావేశమై రష్యా ఉక్రెయిన్ యుద్దంపై చర్చించారు. సైప్రస్లో యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల జిమ్నిచ్ ఫోరం సదస్సు జరిగింది. శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలు, ద్వైపాక్షిక సహకారంపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా జైశంకర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో సరిహద్దు పోస్టులు, ముళ్లకంచె, మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 142.79 ఎకరాల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అప్పగించింది. మే 11 జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో సరిహద్దు కంచె, సంబంధిత ప్రాజెక్టుల కోసం 45 రోజుల్లోగా 600 ఎకరాల భూమిని బదిలీ చేయాలని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ భూమిని అప్పగించారు. బీఎస్ఎఫ్ అవుట్పోస్టుల నిర్మాణం, ముళ్లకంచె ఏర్పాటు ద్వారా సరిహద్దు భద్రత బలోపేతానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి శువేందు అధికారి తెలిపారు. తొలిదశలో భాగంగా మే 20 5 జిల్లాల పరిధిలో 43 ఎకరాలు కొనుగోలు చేసిన భూమిని, అలాగే 31.9 ఎకరాల ప్రభుత్వ భూమి మంజూరును ఉత్తర్వులు బీఎస్ఎఫ్కు అందించారు. దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ అత్యధికంగా బంగ్లాదేశ్తో 2217 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉందని, రాష్టంలో సుమారు 1600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇప్పటికే కంచెవేయగా 600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇంకా కంచెవేయాల్సి ఉందని సువేందు అధికారి తెలిపారు. దేశంలో ముస్లిం మహిళల హక్కులపై జాతీయ మహిళా కమిషన్ ఒక సమగ్ర సిఫార్సుల నివేదిక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ, మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు సమర్పించింది. దేశంలో ముస్లిం మహిళల చట్టపర, సామాజిక, రాజ్యాంగపర హక్కులు బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నివేదిక రూపొందించారు. ముఖ్యంగా వివాహం, విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కులపై ఈ నివేదికలో ప్రత్యేక దృష్టి పెట్టారు. 4 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సీనియర్ న్యాయవాది వి మోహనను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో కొలీజియం మే 22 మే 27 తేదీల్లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో ఇద్దరు వచ్చే నెలలో పదవి విరమణ చేయనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ బి

0: నాగరత్న మాత్రమే ఏకైక మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు వి మోహన నియామకంతో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. ఇటీవలే సుప్రీంకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38 పెంచుతూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. రాగల 2 నుంచి 3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వేడిగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్కు 244 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. అయితే ఈ లక్ష్య ఛేదంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో కేవలం 196 పరుగులకే ఆలౌట్ అయింది. రేపు జరగబోయే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. స్వచ్ఛభారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో ముందుగా స్వయంకృతం చేరువేల భార్గవశర్మగారి కథానిక విందాం. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: స్వయంకృతం. సుబ్బారావు ఒక ప్రభుత్వ ఆఫీసులో క్లర్క్ గా పనిచేస్తున్నాడు. తన ఉద్యోగం ఒకంత లాభదాయకమైనదే అని చెప్పవచ్చు. జీతంతో పాటు పై సంపాదన కూడా తగినంతగా వస్తూ ఉంటుంది, కాబట్టి జీవితం సునాయాసంగా నడుస్తున్నది. ఇటీవలే ఒక సొంత ఇల్లు కూడా కనుక్కున్నాడు. సుబ్బారావు భార్య విమల ఆమెకు సుబ్బారావుకు చక్కటి జోడి అని చెప్పవచ్చు. ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. వారికి సురేషు, సురేఖ అని ఇద్దరు పిల్లలు. వాళ్ళు స్కూల్లో చదువుకుంటున్నారు. సుబ్బారావు ఎటువంటి ఇగోలు లేనటువంటి వ్యక్తి. సంపాదనతో సుఖంగా జీవనం చేస్తున్నాడు. ఇది సూక్ష్మంగా సుబ్బారావు చరిత్ర. ఒకరోజు రాత్రి సుబ్బారావుకు అర్ధరాత్రి మేల్కో వచ్చింది. అంతేకాదు, విరోచనానికి వెళ్ళవలసి వచ్చింది. కానీ విషయం ఏంటంటే నీళ్ల విరోచనం అయింది. ఏదో ఆహార దోషం అయ్యి ఉంటుంది అని అనుకుని మళ్ళీ మంచం మీద పడుకోబోయాడు. కానీ ఇంకొక నిమిషానికి మరలా ఇంకొక విరోచనం అయింది. ఏమిటి ఇలా అవుతున్నది అని అనుకున్నాడు. కడుపులో మెలిపెట్టినట్లు ఒకటే నొప్పి, భరించరాని బాధగా ఉంది. ఎంత ప్రయత్నించినా కానీ అతని వశం కావటం లేదు. మరలా వాష్రూమ్కి వెళ్ళవలసి వచ్చింది. ఏమిటి ఇట్లా అవుతున్నది అని బాధపడసాగాడు. అతని శరీరంలో శక్తి మొత్తం గాలి తీసిన బెలూన్లా క్షీణించిపోతున్నది. చెమటలు పడుతున్నాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో భార్యను నిద్రలేపి అతి

0: మీద ఆమెకు తన అవస్థను చెప్పాడు. స్వతహాగా విమల చాలా గాబరా మనిషి. ఎప్పుడైతే భర్త తన అవస్థ తెలిపాడో ఆమెకు ఒక్క నిమిషం మద్దుబారినట్లు అయింది. వెంటనే తేరుకొని పిల్లలకు చెప్పకుండానే బయటకు వచ్చి ఇంటి తాళం వేసి భర్త చేతిని పట్టుకొని కారు దాకా నడిపించుకొని వెళ్ళి తను డ్రైవర్ సీట్లో కూర్చొని దగ్గరలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్ని సంప్రదించింది. వెంటనే నర్సులు వార్డు బాయ్లు వచ్చి స్ట్రెచ్చర్ మీద సుబ్బారావుని తీసుకొని లోపలికి వెళ్ళారు. మేడం, మీరు ఒక 30,000 కౌంటర్లో కట్టరండి అని డాక్టర్ విమలకు ఆదేశిస్తున్నట్లు చెప్పాడు. వెంటనే విమల కౌంటర్ దగ్గరకు వెళ్ళి ఫోన్పేతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది. రసీదు నర్సుకు చూపించింది. మీరు అక్కడ కూర్చోండి, ట్రీట్మెంట్ జరుగుతుంది అని సాఫీగా చెప్పింది నర్సు. విమలకు ఒకవైపు నిద్ర వస్తున్నది, ఇంకొకవైపు తన భర్తకు ఏమవుతుందా అని గాబరాగా ఉంది. విమల మనసులో పరిపరి ఆలోచనలు పరిగెడుతున్నాయి. ఏమైంది తన భర్తకు? ఆయనకు ఎటువంటి దురలవాట్లు కూడా లేవు కదా, ఉన్నట్టుండి ఇట్లా విరోచనాలు ఎందుకు వచ్చాయి? ఆయన బయటయ్యా తనకు తెలియకుండా ఏమైనా తిన్నారా? తింటే తనకు చెప్పేవాడే? ఏమీ లేదు, ఏదో ఒక చిన్న అస్వస్థత అయి ఉండొచ్చు అని అనుకుంది. తనను తాను తమాయించుకోలేకపోయింది. ఇంట్లో పిల్లలు ఎట్లా ఉన్నారు, పక్కనే ఉన్న తన అక్క ఫోన్ చేస్తే ఎట్లా ఉంటుంది అని మనసులో అనుకుంది. వెంటనే ఫోన్ తీసుకొని అక్కకు ఫోన్ చేసింది. అప్పుడు సమయం 12:30 అవస్తున్నది. అక్క బావ ఏమనుకుంటారో అని ఒకవైపు మనసులో పీకుతున్నది. ఇంతలో అక్క ఫోన్ ఎత్తింది. ఏమైంది విమల, అంత క్షమేమి కదా, ఈ సమయంలో ఎందుకు ఫోన్ చేశావు అని కంగారుగా అడిగింది. అక్కకు జరిగింది చెప్పి తాను తన భర్త ఏ హాస్పిటల్లో చేరింది చెప్పింది. పక్కనే ఉన్న బావ విమల, నీవేం కంగారు పడకమ్మా, నేను మీ అక్క ఇప్పుడే బయలుదేరి వస్తున్నామని ఫోన్ పెట్టి 5 నిమిషాలలో విమల ముందు ప్రత్యక్షమయ్యారు. అక్క బావను చూసేసరికి విమలకు ప్రాణం లేచిపరిచినట్లు అయింది. ఒక్కసారిగా అక్కను కావలించుకొని బోరునే ఏడ్చింది. ఏమిటే చిన్నపిల్లలాగా, విరోచనాలు అనేవి ఈ రోజుల్లో ఒక చిన్న సమస్య, మీ ఆయనకు ఏమీ కాదు, తగ్గుతుంది అని సమాధానించింది. ఇంతలో సుబ్బారావు పేషెంటు తాలూకు ఎవరు అని ఒక నర్సు వచ్చింది. మేమే అని బావ అన్నాడు. అర్జెంటుగా ఈ మందులు తీసుకొని రండి అని ఒక లిస్ట్ ఇచ్చింది. అవి ఇక్కడ దొరుకుతాయని అడిగాడు. కింద మా మందుల షాపు ఉంది, అక్కడ వెళ్ళండి, అన్నీ దొరుకుతాయని చెప్పింది. బావ నేను తెస్తానులే అని విమలతో అని, ఏమి పర్వాలేదని బావే వెళ్ళి మందులు తెచ్చాడు. అందులో ఒక సెలూను, బాటిళ్ళు, కొన్ని ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఉన్నాయి. అక్క మరచిపోయి ఇంట్లో నా పిల్లలు ఒంటరిగా ఉన్నారు, నీవు ఇంటికి వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండవా అని విమల అని తాళం చెవులు ఇచ్చింది. సరోజ నిజం, పిల్లలు దర్చుకుంటారు, నేను నీ చెల్లెలకి తోడుగా ఉంటాలే, నువ్వు కారు తీసుకొని వెళ్ళు అని బావ అన్నాడు. సరోజ కారుతో వెళ్ళింది. అప్పుడు సమయం తెల్లవారుజామున 4 గంటలైంది. ఇంతలో ఒక డాక్టర్ వచ్చి, అమ్మా మేము ట్రీట్మెంట్ చేశాం, ఇప్పుడు మీ వారికి ఏమి ప్రమాదం లేదు, మీరు వెళ్ళి చూడవచ్చు అని అనేసరికి విమల, విమల బావ ఇద్దరు బ్రతుకు జీవుడా అని ICUకు వెళ్ళారు. సుబ్బారావుకి చేతికి సెలైన్ పైపు, ముక్కుకు ఆక్సిజన్ మాస్కు, తలకు కవరు వేసి ఒక ఆపరేషన్ చేసిన పేషెంటులాగా ఉంచారు. తన భర్తను అలా చూసేసరికి విమలకు ఏడుపు ఆగలేదు. పమిట కొంగుతో తుడుచుకుంటూ ఎంతో ప్రయత్నం మీద కళ్ళలోని ఏడుపును అదుపులో పెట్టుకుంది. సుబ్బారావు తన తోటళ్ళుని, అల్లుడి యొక్క అన్నయ్య, నువ్వెందుకు వచ్చావు అని అన్నాడు. దానికి ఆయన జరిగిందంతా చెప్పి, నీవేం బాధపడకు, నేనిక్కడే ఉంటాను, నీకు తోడుగానే ఊరటపరిచాడు. సుబ్బారావుకు విరోచనాలు తగ్గాయి, కానీ ట్రీట్మెంట్ వలన శరీరం పూర్తిగా క్షీణించింది. డాక్టర్ వచ్చి డిశ్చార్జ్ చేస్తాం, మీరు వెయిట్ చేయండి అన్నాడు. ఉదయం 6 గంటలకు బిల్లు చేతిలో పెట్టి ఇక మీరు వెళ్ళవచ్చు అని పంపాడు. డాక్టర్ రాత్రి విమల కట్టిన 30,000 రూపాయలకు బిల్లు సరిపోను ఉంది. విమల బావ కారు నడుపుతుంటే విమల సుబ్బారావుని పట్టుకొని కారు వెనక సీట్లో కూర్చున్నది. అందరూ సుబ్బారావు ఇంటికి వెళ్ళారు. విమల చేయి పట్టుకొని చిన్నగా సుబ్బారావుని కారులోంచి దింపింది. అప్పుడే నిద్ర నుంచి లేచిన విమల పిల్లలకు తన తండ్రి పేషెంట్గా హాస్పిటల్ నుంచి రావటం చూసి భయపడ్డారు. సుబ్బారావుని చిన్నగా బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టారు. కొంతసేపటి తర్వాత చిన్నగా పండ్లు తోముకున్నాడు. తర్వాత విమల రాత్రి ఎందుకు విరోచనాలయ్యాయి, మీరు నాకు చెప్పకుండా ఏమన్నా తిన్నారా అని వాకప్ చేసింది. తల వంచుకొని అసలు విషయం చెప్పాడు. నిన్న సాయంత్రం తాను తన స్నేహితుడు రామారావు ఆఫీసు నుంచి వస్తుంటే దారిలో మిరపకాయల బజ్జీ కనబడితే అక్కడ ఇద్దరు చేరి ఒక 6 మిరపకాయ బజ్జీలు లాగించారని. అదా సంగతి, ఆ బజ్జీల బండివాడు ఏ నూనెతో వాడాడో ఏమో, కానీ మీకు అది వికటించింది అని అన్నది.
1: ఇంతవరకు స్వయం కృతం చేరువేల భార్గవ శర్మగారి కథానిక

0: విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి అనిర్వచనీయం ఆకాశవాణి ప్రస్థానం, శ్రీ వలేటి గోపీచంద్ గారి లఘు ప్రసంగం. కార్యక్రమం వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ఆకాశవాణి శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఆకాశవాణి తన ప్రసారాల చరిత్రలో 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఒక సంస్థ 90 సంవత్సరాలు మనుగడ సాగించటం ఒక అద్భుతం. అది అందించిన అనుభూతి అనిర్వచనీయం. భారతదేశంలోని ప్రతి గడపను తాకిన ప్రసార మాధ్యమం ఏమైనా ఉందంటే ఆ తొలి స్థానం ఆకాశవాణిదే. దానిలో ఎటువంటి సందేహాలకు తావులేదు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం కూడా ఆ 90 సంవత్సరాల వేడుకలో భాగమై తన ఘనచరిత్రను ఒక్కసారి మననం చేసుకుంటూ, వర్తమానాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు వైపు పయనిస్తూ ఉంది. ఆకాశవాణి అనేసరికి ముందుగా గుర్తొచ్చేది సంగీతం, సాహిత్యం, ఇతర కళారంగాలు. ఆ తర్వాత విద్య, ఆరోగ్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా. అయితే ముఖ్యంగా సంగీత సాహిత్య కళారంగాల్లో ఆకాశవాణి అందించిన సేవలు అపురూపమైనవి, వెలకట్టలేనివి. ముఖ్యంగా సంగీతం, కర్ణాటక జానపద సంగీతాలకు అది ఇచ్చిన ప్రోత్సాహం ఏ ప్రసార మాధ్యమం ఇంతవరకు ఇవ్వలేకపోయింది. ఓ రకంగా చెప్పాలంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వారసత్వ వేదికగా, కొండంత అండగా, భరోసా ఇస్తూ, ఇప్పటికి కూడా వాటిని ప్రోత్సహిస్తూ నడుస్తున్న ఏకైక ప్రసార మాధ్యమం ఆకాశవాణి. గత 90 ఏళ్ల వారసత్వాన్ని హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం కూడా కొనసాగిస్తూ ఉంది. కర్ణాటక లలిత జానపద సంగీతాలకు సంబంధించి ఎంతోమంది లబ్ధ ప్రతిష్ఠులైన కళాకారులు పురుడు పోసుకున్నది హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం సాక్షిగా అని చెప్పవచ్చు. అదేవిధంగా నాటక రంగానికి సంబంధించి ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించిన లబ్ధ ప్రతిష్ఠులైన ఎందరో కూడా తొలిసారి తమ గొంతుకును వినిపించింది ఆకాశవాణి సాక్షిగా. అదేవిధంగా ఇక సాహిత్య రంగానికి వస్తే ఆకాశవాణి బహుజన హితాయ, బహుజన సుఖాయ అంటూ ఎందరో 90 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే ఒకనాటి యువ కవులు ఆ తర్వాత జ్ఞానపీఠ కవులయ్యారు. అందువల్ల హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రమే కాకుండా ఆకాశవాణి కేంద్రాల సాక్షిగా తమ సాహిత్యం, అంటే కవిత కావచ్చు, కథ కావచ్చు, నవల కావచ్చు, లేకపోతే ఏ ప్రక్రియ అయినా కావచ్చు, దీని ద్వారా తమ గొంతుకులను వినిపించిన వాళ్ళు తర్వాత కాలంలో ఆయా రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులయ్యారు. ఒకరా ఇద్దర సఫల్యం, ఆకాశమే హద్దుగా వాళ్ళు ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించారు. దానికి తార్కాణం ప్రజల పురస్కారాలతో పాటు ప్రభుత్వ పురస్కారాలు, అవి రాష్ట్ర స్థాయి పురస్కారాలు కావచ్చు, జాతీయ స్థాయి పురస్కారాలు కావచ్చు, లేదా జ్ఞానపీఠ పురస్కారాలు కావచ్చు. ఇవన్నీ కూడా ఆకాశవాణి సాక్షిగా ఓనమాలు దిద్దుకున్న కళాకారులు ఎందరో సాధించటం అది ఆకాశవాణి గొప్పతనంగా చెప్పుకోవచ్చు. వాళ్ళందరికీ తొలి రోజుల్లో అవకాశం ఇచ్చిన ప్రసార మాధ్యమంగా ఆకాశవాణి

0: గర్వంగా చెప్పుకోవచ్చు. అందువల్ల ఏంటంటే ఇవాళ్ళున్న ప్రసార మాధ్యమాల చరిత్రను పరిశీలిస్తే వాటన్నిటికీ భిన్నమైంది, విలక్షణమైంది, విభిన్నమైంది ఆకాశవాణి యొక్క ప్రయాణం. ఈ ఆకాశవాణి ప్రయాణంలో ఒక 3 దశాబ్దాలు నేను కూడా భాగస్వామ్యం కావటం నా అదృష్టంగా భావిస్తున్నా. ముఖ్యంగా ఆకాశవాణి తను నడుస్తూ తనతో పాటు సమాంతరంగా ఈ సంగీత సాహిత్య కళారంగాల్లో ఒక సమాంతర చరిత్రకు సాక్షీభూతంగా నిలిచింది. అంటే నాటక రంగంలో కానీ, లలిత కళారంగంలో కానీ, ఇతర సాహిత్య ప్రక్రియల్లో కానీ, సమాజంలో వస్తున్న అన్ని ప్రక్రియలను తనలో భాగస్వామ్యం చేసుకుని ఒక ఉద్యమ దీపికగా, సాహిత్య ఉద్యమానికి ఊపిరులూది, భాషకు కూడా ఊపిరులూది. భాష అంటే ఇది, భాష దాని ఔన్నత్యాన్ని కూడా ఈ సమాజం మొత్తానికి ఒక వెలుగులాగా ప్రసరించింది ఆకాశవాణి కేంద్రం. అందువల్ల 90 ఏళ్ల ఆకాశవాణి నడకను పరిశీలిస్తే, ఆ నడతను గమనిస్తే మనకి ఇది స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల ఈ 90 సంవత్సరాల ఆకాశవాణిని మనం మననం చేసుకుంటున్నప్పుడు ఒక్కటి మనకి స్ఫురిస్తూ ఉంటుంది, అన్ని రంగాలతో పాటు బహుజన హితాయ, బహుజన సుఖాయ అంటూ ఆకాశవాణి కేంద్రం సమాజంలోని అన్ని వర్గాల ప్రజల చైతన్యం కోసం, వాళ్లలో ఉన్న అనేక సృజనాత్మక ప్రక్రియలను వెలికి తీసి తోటి సమాజానికి పంచటానికి తన వంతు కృషిగా అహరహం శ్రమించిందని చెప్పటానికి నా దృష్టిలో ఆకాశవాణిని మించిన ప్రసార మాధ్యమం నాకైతే ఇంతవరకు కనపడలేదని సగౌరవంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటువంటి సంస్థలు నేను కూడా సముద్రంలో ఒక నీటి బిందువులాగా పనిచేసే అవకాశం రావటం నేను కూడా గర్వంగా భావిస్తున్నాను.
1: ఇంతవరకు అనిర్వచనీయం ఆ

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలు, ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం శీర్షికన ఎండాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద చికిత్స. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఎండాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, వీటి గురించి ఆయుర్వేద విధానంలో ఏ విధంగా రక్షణ పొందవచ్చో తెలియజేయడానికి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ జీకే రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్తే అండి.
0: ఎండాకాలంలో సీజన్ మారిన తర్వాత అంతవరకు చలికి దుప్పట్లు కప్పుకునే వాళ్ళు ఏసీలు రిపేర్ చేయించుకోవడాలు, ఫ్యాన్లు వేసుకోవడాలు, కిటికీలు తెరిచి పట్టుకోవడాలు, ఇలాంటివి జరుగుతుంటుంది. సీజన్ మార్పుల వల్ల వచ్చే కొన్ని సమస్యలుంటాయి. దాంతోపాటు పట్టణీకరణలో ఎక్కువ మంది ఒకే చోట ఉండడము, గ్రీనరీ అంటే ఈ చెట్లు చేమలు తక్కువగా అయిపోయిన తర్వాత ఎండ వేడి కూడా సాధారణ స్థాయి కంటే ఎక్కువగా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమిటి, వాటిని ఎలా ఎదుర్కోవాలంటారు?
1: సాధారణంగా ఇప్పుడు మనం ఎండాకాలంలోకి ఎంటర్ అవుతున్నాం. ఆయుర్వేద పరంగా ఫస్ట్ ఋతుసంధులు, ఋతుకాలాలు, ఋతు జీవన విధానం, అంటే ఏ ఋతులో ఏ విధమైన జీవన విధానం ఉండాలి, ఏ విధమైన ఆహార పదార్థాలు తీసుకోవాలనేది పూర్వం నుంచి కూడా మన జీవన విధానంలోనే ఆయుర్వేదం మిళితమైపోయింది. మనకు తెలియకుండానే సీజన్ మారినప్పుడు ఇంట్లో వంటగదిలో ఆహార పదార్థాలు మారిపోతాయి, మనం తినే పదార్థాలు మారిపోతాయి తెలియకుండానే. సో ఒక విధమైన సంధికాలం అంటాం మనం ఈ సీజన్ నుంచి ఇంకో సీజన్కి వెళ్ళడం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఋతుకాలం ఋతువుకి ఋతువుకి మధ్య సంధికాలం అంటాం, అంటే కంప్లీట్ క్లోజ్ అయిపోయే ఋతువు యొక్క 7 రోజులు, రాబోయే ఋతువు యొక్క 7 రోజులు, ఈ 15 రోజుల్ని సంధికాలం అంటాం, ఋతు సంధి అని పిలుస్తాం. ఈ ఋతు సంధిలోనే వ్యాధులు బారిన పడడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శరీరగతంగా ఉన్న దోషాలు కానీ, దోషాలు వాతపిత్త కఫాలు అని చెప్తాం, ఈ దోషాలు కానివ్వండి, అట్లాగే ధాతువులు కానివ్వండి, రసరక్త మాంస మీద అస్థి మధ్య శుక్రం, ఈ 7 ధాతువులు, వీటిలో ఉండే ఆ కోఆర్డినేషన్ కొద్దిగా డిస్టర్బ్ అవడానికి అవకాశం ఉంటుంది. తీసుకునే పదార్థాలు ఇర్రెగ్యులర్ అయిపోవడం, సో దాని వల్లనే ఈ ఋతుసంధిలో మనకి ఋతువులు మారే క్రమంలో ఖచ్చితంగా వ్యాధులు బారిన పడడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దానికి తగినట్టుగానే మనం ఆహారంలో మార్పు చేసుకోవడం, అవసరమైతే మినిమల్ ఔషధాలు కానీ కొన్ని ఇంట్లో తయారు చేసుకుని తీసుకునే పరిస్థితులు తీసుకున్నట్టయితే మనకి ఈ ఋతువులు మారినప్పుడు వచ్చే వ్యాధులు బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది.
0: ఎండాకాలం విషయానికి వస్తే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి?
1: సో ఇప్పుడు సమస్య మనకి ఎండాకాలంలో ఇప్పుడు దాకా మనకి ఆ చర్మం పొడిబారిపోవడం, చలిగాలు వల్ల స్కిన్ అంతా డ్రై అయిపోయి పొడిబారిపోవడం జరుగుతుంది. ఇప్పుడు నిదానంగా మనకి వేడి తత్వం వల్ల అంటే పొడిబారిన చర్మం మీద ఈ వేడి ఎక్కువ తగలటం తోటి కొద్దిగా మనకి సన్బర్న్స్ రావడం, కొన్ని పొక్కుల్లాగా అయిపోయి చర్మం మీద ఇబ్బంది పెట్టడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో వాటి బారిన పడకుండా ఉండే విధంగా కొన్ని ఆహారంలోనే మార్పు చేసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా తీసుకోవడం, దాహం వేసిన ఎక్కువ ఏంటంటే మినిమం వాటర్ క్వాంటిటీ అనేది ఖచ్చితంగా తాగాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే కొబ్బరి నీళ్లు కానివ్వండి. మరీ వేడి చేయడం, శరీరగతంగా ఉష్ణతత్వం ఎక్కువ అవడం ఇటువంటి జరిగినప్పుడు కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, ప్రత్యేకంగా వాటిని దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించినట్లయితే శరీరగతంగా ఉన్న పిత్తం తగ్గడానికి కొన్ని ఔషధాలు తీసుకున్నట్లయితే పూర్తిగా తగ్గిపోతుంది, ఆ సమస్య బారిన పడకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే పెరుగు బదులుగా మజ్జిగ తీసుకోవడం, ఇవి అట్లాగే మనకి ఉసిరి ఆసవం అని చెప్తాం ఆయుర్వేద పరంగా. సో దాన్ని కొద్దిగా తీసుకుంటే శరీరగతంగా ఉన్న ఉష్ణతత్వం తగ్గడానికి ఉపయోగపడుతుంది.
0: ముఖ్యంగా చలికాలంలో వేడి వేడిగా టీ తాగడం, కాఫీ తాగడం కొంచెం ఉపశమనంగా అనిపిస్తుంది. ఎండాకాలం వచ్చినప్పటికీ అదే అలవాటు కంటిన్యూ చేస్తే శరీరంలో ఉష్ణం పెరిగి ఇబ్బంది పడే అవకాశం ఉందంటారా?
1: ఖచ్చితంగా ఉంటుందండి. ఇదేంటంటే ఈ ఉష్ణతత్వం ఉన్న సమయంలో ఏంటంటే అసిడిటీ కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా రావడం, కడుపు జీర్ణమయ్యే సమస్యలు రావడం, అట్లాగే ఆకలి అవ్వకపోవడం, ఆహారం తినకపోతే యూజువల్గా సమ్మర్లో మనకి డీహైడ్రేట్ అయిపోతుంది, శరీరగతంగా ఉన్న నీటి శాతం తగ్గుతుంది,

0: ఆహారం ఆకలి అయ్యేది ఒక పక్కన, ఒక పక్క డిహైడ్రేట్ అవుతాం, రెండు ఉత్పన్నం అవుతాయి. దానివల్ల వీక్నెస్, నీరసం అయిపోవటం ఇటువంటి ఎక్కువగా ఉంటుంది.
1: అందున ఎక్కువ ఎండలో పనిచేసే వాళ్ళు డిహైడ్రేషన్ తొందరగా అవుతుంది అనుకుంటాను డాక్టర్.
0: అవునండి.
1: వారు ఏ రకమైన జాగ్రత్త తీసుకోవాలి?
0: ఎక్కువగా నీటి శాతం ఎక్కువగా తీసుకు అవసరం ఉంటుంది. ఇంకోటి తీసుకునే ఆహారంలో కూడా కూరగాయలు కూడా ఏంటంటే నీరు శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఉడికిచ్చిన కూరలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. వేపుడు పదార్థాలు, నూనెతో ఎక్కువగా ఉండే సంబంధం ఉన్నాయి కానివ్వండి, అట్లాగే ఈ బేకరీ పదార్థాలు, బ్రెడ్ బిస్కెట్స్ ఇటువంటివి కాకుండా పండ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఆపిల్ కానివ్వండి, అట్లాగే పప్పాయ కానివ్వండి, ఖర్బూజా కానివ్వండి, నీటి శాతం శరీరానికి వాటర్ కంటెంట్ మంచిగా అందే విధంగా ఉండే విధంగా ఆహారంలో కానీ మార్పు చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: మీరు అన్నట్టు టైం టు టైం నీరు తాగుతూ అప్పుడప్పుడు మీరు అన్నట్టు కొబ్బరి నీళ్ళు కానీ ఈ నీటి శాతం కలిగి ఉన్న కూరగాయలు పండ్లు తీసుకున్నట్టయితే సాధారణ నీటితో పాటు శరీరానికి కావలసిన పోషక విలువలు ఉండే న్యూట్రియంట్స్, ఎలక్ట్రోలైట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది.
0: ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే కుండ నీటిని తీసుకోమని చెప్తాం. మట్టి కుండలో నీటిని తీసుకున్నట్లయితే మనకి దాహం ఆర్తి తగ్గుతుంది. యూజువల్ గా దాహ ఆర్తి ఎక్కువ ఉన్నప్పుడు మనం చాలా మంది ఇప్పుడున్న సినారియోలో మీరు చెప్పిన ఈ పట్టణీకరణలు ఏంటంటే కూల్ డ్రింక్స్, డీప్ ఫ్రీజర్ లో పెట్టిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, దానివల్ల శరీరంలో పిత్తం ఇంకా పెరుగుతుంది. తగ్గకపోగా సమస్య ఇంకా పెరిగే అవకాశం ఉంది, జటిలమయ్యే అవకాశం ఉంది. దానివల్ల మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల దాహార్తి తీరుతుంది, శరీరగతంగా ఎటువంటి దుష్ప్రభావాలను పడకుండా ఉంటాం అన్నమాట.
1: డాక్టర్ గారు, ఈ మధ్యలో రాగి బిందెలు, కంచు బిందెలు ఉండే నీళ్లు తాగితే మంచిది అని మళ్ళీ తిరిగి అందరిలో ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు మట్టి కుండలో రాగి బిందెలో ఉండే ఏ లక్షణాలు ఏ రకంగా ఉపయోగపడతాయి అంటే,
0: ఇప్పుడు మనకి ఋతువుల పరంగా చెప్తూ ఉంటాం. ఇప్పుడు మనకి సమ్మర్లో నీరు చల్లగా ఉండే నీరు ఇష్టపడతాం కాబట్టి కుండలో ఉన్న నీళ్లే మంచిది మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అదేవిధంగా సీజనల్ మారుతున్నప్పుడు మనం మీరు చెప్పినట్టు రాగి పాత్రలో నీరు, కంచు పాత్రలో నీళ్లు, ఇంటర్నల్గా అయానిక్ చేంజెస్ వస్తాయి కాబట్టి ఆ వాటర్ తీసుకోవడం వల్ల శరీరగతంగా మనకి ఉష్ణతత్వాన్ని మెయింటైన్ చేసే విధంగా లోహం ధాతువు యొక్క పనితీరు మనకి శరీరం మీద పనిచేస్తూ ఉంటుంది.
1: ఇక ఈ చెమటలో ఎక్కువ దూరం ప్రయాణం చేయడము ఎండాకాలంలో, వీటి వల్ల ఈ స్కిన్ కి సంబంధించిన సమస్యలు కూడా ఉంటుంటాయి. అంటే ఆ చెమట బట్టల మీద ఉండిపోయి అట్లా పొడిగా రావడము, అలర్జీస్ రావడం జరుగుతుంటుంది. వీటికి ఆయుర్వేద విధానంలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చికిత్స ఉందంటారు?
0: ఖచ్చితంగా ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సమ్మర్ వచ్చేసరికి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే ఈ మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉండేవాళ్ళు ఉదయం ఇంట్లోంచి బయలుదేరారంటే సాయంత్రం వరకు కూడా బండ్ల మీద తిరుగుతూనే ఉంటారు. అది కూడా టైట్ డ్రెస్, వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఈ డ్రెస్ లోనే వెళ్ళాలి అనే ప్రోటోకాల్. దాంతో ఈ వేడికి, ఈ చెమటకి ఇరుకు ప్రదేశాల్లో ఉన్న చర్మం ఏమవుతుందంటే బాగా నానినట్టు ఎక్కువ సెట్టింగ్ ఎక్కువ అవడం వల్ల అక్కడంతా కూడా ఫంగస్ లాగా వచ్చేసి మొత్తం ఇచ్చింగ్ ఈ విపరీతమైన సమస్యలకు దారితీస్తుంది.
1: చలి ప్రాంతంలో ఉండే డ్రెస్ కోడ్ని పూర్తిగా ఎండాకాలంలో ఎండ ప్రాంతంలో కూడా ఖచ్చితంగా వాడుతుంటారు.
0: అవును, దానివల్ల వచ్చిన సమస్యలే ఇవి. సో దీనికి ఏమవుతుందంటే ఒక స్టేజ్, ఇనిషియల్ స్టేజ్ లో అయితే మేము పేషెంట్స్ గైడ్ చేసేది ఏంటంటే స్నానం చేసిన తర్వాత కంప్లీట్ గా ఫ్యాన్ కింద నిలబడి పొడి బారిపోయిన తర్వాత, చర్మం అంతా పొడి ఆరిపోయిన తర్వాత ఇరుకు ప్రదేశాల్లో మనకి పౌడర్ వేసుకోవడం, లేదా మనకి కొన్ని టాల్కం పౌడర్స్ ఉన్నాయి. ఆయుర్వేద పరంగా చెప్పాలి అంటే మనకి కొన్ని రకాల చూర్ణాలు ఉన్నాయి మనకి, అవి అప్లై చేసినట్టయితే అక్కడ ఇరిటేషన్ రాకుండా ఉంటుంది. అట్లాగే నెయ్యి, సింపుల్ నెయ్యి కూడా పెట్టచ్చు మనం. ఇంట్లో ఉన్న నెయ్యి అప్లై చేసినా కూడా ఇరిటేషన్ రాకుండా చర్మం తేమగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇంకోటి స్వెట్ వచ్చినప్పుడు ఇరిటేషన్ కాకుండా ఉంటుంది. మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టినప్పుడు ఏంటంటే నెయ్యి పసుపు కలిపింది రాత్రిపూట అప్లై చేసి పడుకుని ఉదయాన్నే శుభ్రం చేసుకోవడం, నెయ్యి స్వచ్ఛమైన ఉండాలి.
1: అది అడల్టరేటెడ్ అయ్యి ఉంటే వేరే సమస్యకు దారితీస్తుంది.
0: ఖచ్చితంగా ఉంటుంది, ఆ సమస్య దారితీసే అవకాశం ఉంటుంది. సో ఇది ఇనిషియల్ స్టేజ్ లో ఆ సమస్య బారిన పడకుండా కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా కొంతమందిలో ఏమవుతుందంటే అంతా స్ప్రెడ్ అయిపోయి మొత్తం శరీర భాగాలు కూడా ఇచ్చింగ్ ఇదంతా ఎక్కువైపోతూ ఉంటుంది. దానికి ప్రధానంగా ఆయుర్వేద పరంగా ఔషధాలు ఉంటాయి, అట్లాగే బాత్ పౌడర్స్, కొన్ని ఔషధాలతో తయారైన బాత్ పౌడర్స్ ఉంటాయి ఆయుర్వేదంలో. సింపుల్ పౌడర్స్, చాలా మంది పౌడర్తో బాత్ చేయమంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎవరు చేస్తారనే ఒక పదం వస్తుంది, ఇంకోటి అంత టైం లేదనే పదం ఇన్పస్తూ ఉంటుంది మా దగ్గర.
1: ఒకప్పుడు అభ్యంగనం చేసి ఆ తర్వాత సున్నిపిండితో.
0: అవును, బెస్ట్ రెమెడీ అండి. పూర్వం మనం ఇంట్లో అమ్మమ్మలు ప్రాక్టీస్ చేయించింది ఏదైతే ఉంటుందో ఈ సమ్మర్లో దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. అది అలవాటు చేసుకుంటే ఈ చర్మ వ్యాధులు బారిన పడకుండా ఉంటాం.
1: సున్నిపిండిలో ఉండే పదార్థాలు చర్మ సౌందర్యానికి కూడా ఉపయుక్తంగా ఉంటాయి.
0: రెండు రకాలుగా పనిచేస్తుంది. అంటే ఈ వేడి వల్ల చర్మానికి ఇబ్బంది కలగకుండా కాపాడుతూనే, సుగంధభరితంగా ఉంచుతూనే వ్యాధులు బారిన పడకుండా చేస్తుంది. ఈ మూడు రకాలుగా కూడా ఉపయోగపడుతుంది మనకి సున్నిపిండి అనేది. సో అట్లాగే ఆయుర్వేదం ఔషధాలతో తయారైన కొన్ని పౌడర్స్, బాత్ పౌడర్స్ అవైలబుల్ ఉంటాయి. వాటితోటి బాత్ చేసి అలవాటు చేసుకున్నట్టయితే ఈ సమ్మర్లో వచ్చే చర్మ వ్యాధులు బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. ఇంకొకటి, మరీ తీవ్రంగా ఉన్న వాళ్ళకి కొన్ని రకాల డికాక్షన్స్ తోటి స్నానం చేయమని చెప్తూ ఉంటాం. ఒక ఫర్ ఎగ్జాంపుల్ పంచవల్కల క్వాత చూర్ణం అని ఉంటుంది. అంటే పంచవల్కలాలు, ఇప్పుడు మనకి మర్రి, రావి ఇటువంటివి ఒక ఐదు రకాల చెట్లు, వాటి వల్కలంతో తీసిన చూర్ణంతో, వల్కలం అంటే లోపల ఉండే దారు గట్టిగా ఉంటుంది కదా, దారు అని చెప్తాం మనం. ఈ ఐదు రకాల పంచ వల్కలాలతో చేసిన చూర్ణం మరిగించి డికాక్షన్ చేసుకుని ఆ డికాక్షన్ తోటి స్నానం చేసినా కూడా ఈ చర్మ వ్యాధులు పూర్తిగా తగ్గిపోతాయి. అట్లాగే కొంతమందికి ఇరుగు ప్రదేశంలో వచ్చిన వాళ్ళని సిస్ బాధ

0: చేయమని చెప్తాం. అంటే టబ్లో వేసేసి ఆ డికాషన్ లో కూర్చున్నట్లయితే ఇమీడియట్ గా మనకి ఒక వారం రోజుల్లోనే ఆ గుణం చూడొచ్చు, చర్మ వ్యాధులు పూర్తిగా తగ్గిపోవడం.
1: ముఖ్యంగా మలద్వార సంబంధిత వ్యాధులు ఉండే వాళ్ళు ఎక్కువ కాలం ఎండాకాలంలో ప్రయాణం చేసినప్పుడు ఆ డీహైడ్రేషన్ కారణం కానీ బయట ఫుడ్ తినడం కానీ అవి కొంచెము సిచ్యువేషన్ కష్టతరమయ్యే అవకాశం ఉంటుంది కదండి, అంటే ఎక్కువగా డెవలప్ అయిపోయి సమస్యాత్మకంగా అయ్యే అవకాశం ఉంటుంది. వారికి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: వీటిలో ముఖ్యంగా మనకి వేసవిలో ఎక్కువగా బాధించేవి పైల్స్ అని చెప్పచ్చు, మలద్వారం వచ్చే సమస్యలు. సో వాటిలో ఎక్కువ రక్తం పడడం కానివ్వండి, తినే పదార్థాలు ఒకటి ఎక్కువ ఎండలో తిరగడం, వీటితోటి ఇంటర్నల్ గా ఉండే సమస్యలతో గట్టు హెల్త్ సరిగా లేకపోవడంతో ఈ వచ్చిన వాటి నుంచి బ్లీడింగ్ ఎక్కువ అవడం, ఈ సమస్య ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాటితోటి ఇందాక నుంచి మనం చెప్పినట్టు ఆహారంలో బ్యాలెన్స్ చేసుకుంటూనే దానికి సంబంధించిన ఔషధాలు చికిత్స తీసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది. వాటిలో కూడా మనకి గ్రేడ్స్ ఉంటాయి, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, అట్లా పైల్స్ లో వచ్చే సమస్యను బట్టి ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ వరకు ఎటువంటి చికిత్సలు అవసరం లేదు, కేవలం ఔషధాలతోటి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆహారంలో మార్పు చేస్తే పూర్తిగా నయమైపోతుంది. అలా లేదు, తీవ్రమైన పరిస్థితులు ఉంటే సర్జికల్ ఇంటర్వెన్షన్, వాటిలో ఆయుర్వేద పరంగా ప్రత్యేకంగా క్షారసూత్ర అనే ప్రక్రియ ఉంటుంది, ఆ ప్రక్రియ ద్వారా చేసుకుంటే పూర్తిగా నయమవుతుంది.
1: ఎండాకాలంలో ముఖ్యంగా ఏ రకమైన ఆహారాన్ని తీసుకోవాలంటారు?
0: ఇప్పుడు అన్ని కూడా కస్టమైజ్ అని చెప్పాలి, వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ వాళ్ళ పనితీరును బట్టి, వాళ్ళ వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళకున్న సమయాలను బట్టి మనం ఆహారం సజెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మా దగ్గరకు వచ్చే పేషెంట్ చూస్తున్నాం కదా, అంతకుముందు కామన్గా ఒకటే చెప్పేవాళ్ళం, ఇప్పుడు అలా చెప్పడానికి వీలు పడట్లేదు. ఇప్పుడు యూజువల్గా సమ్మర్ వచ్చినామంటే ఫస్ట్ మనం రాగి జావ కానీ లేకుంటే కొద్దిగా జావ చేసుకొని తాగడం, మనం ముందు నుంచి పాయసం లాంటిది కానీ ఇటువంటి ద్రవ పదార్థం ఎక్కువగా తీసుకోమని, గంజి రూపంలో తీసుకున్నా చాలా మంచిది, శరీరానికి మంచిగా అబ్జర్బ్ అవుతుంది, శక్తిని కూడా ఇస్తుంది అది, అవి తీసుకోమని చెప్తాం. అట్లాగే కూరగాయలు కూడా, నీరు ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఉడికిచ్చిన ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు తీసుకోమని చెప్తూ ఉంటాం. డిన్నర్ మాత్రం ఎంత వీలైతే అంత ఎర్లీగా తీసుకుంటే మంచిది మనకి, 7:30 కల్లా డిన్నర్ కంప్లీట్ చేస్తే మంచిది. ఇంకొకటి, ఈ సమయంలో మనకి రాత్రి తక్కువగా ఉంటుంది కాబట్టి ఎర్లీ డిన్నర్ చేసి ఒకవేళ ఆకలి అనిపిస్తే మజ్జిగ కానీ ద్రవ పదార్థాలు, కొబ్బరి నీళ్ళు కానీ అటువంటివి తీసుకుంటే మంచిది రాత్రి పూట.
1: డాక్టర్ గారు చివరిగా ఒక ప్రశ్న, కొంతమంది ఉద్యోగరీత్యా దినమంతా ఏసీలో పనిచేస్తుంటారు, తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు తీవ్రమైన ఎండలో బయలుదేరుతుంటారు, ఈ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల కూడా చర్మం మీద మానసిక స్థితి మీద కూడా ప్రభావం చూపిస్తుంది
0: కదా? అలసట, తొందరగా అలసట గురవడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే బాడీ టెంపరేచర్ బ్యాలెన్స్ అవ్వదు. బయట ఒక మనకి 37-38 degrees ఉంటుంది, లోపల మనం రూమ్ లో కూర్చొని 18-22 మధ్యలో మెయింటైన్ చేస్తుంటారు టెంపరేచర్, బాడీ అలవాటు అయిపోతుంది. ఒక్కసారిగా 40 degrees టెంపరేచర్ లోకి వెళ్లేసరికి మనకి ఇంటర్నల్ pH అంటే మనకి ఉన్న సాంద్రతలో కూడా తేడా వచ్చేస్తుంది శరీరగతంగా కూడా, దానివల్ల కొన్ని రకాల వ్యాధులు బారిన పడడానికి అవకాశం ఉంటుంది.
1: ఎలా జాగ్రత్త పడాలంటారు?
0: ఒక్కసారిగా ఇమీడియట్ గా ఎండలోకి వెళ్లకుండా అట్లీస్ట్ ఒక 15-20 minutes నార్మల్ టెంపరేచర్ లో మెయింటైన్ చేస్తూ ఆ తర్వాత ప్రయాణాన్ని సాగిస్తే మంచిది.
1: మార్పు అనేది సడన్ గా జరగకుండా గ్రాడేషనల్ గా, అంటే ఎంత 18-22 ఉన్న వాళ్ళు నార్మల్ రూమ్ టెంపరేచర్ కి వచ్చి 26-28 అలా వచ్చిన తర్వాత మెల్లిగా ఎండలోకి పోవడం చేసుకోవాలి. చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం.
0: నమస్తే.

0: ఇంతవరకు ఎండాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మాటైనా
1: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చెదల్లు.
4: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
4: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజ.

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

చిత్రసీమలో ఇప్పుడు శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం చిత్రం కోసం సుశీల గానం చేసిన రంగస్వామి పార్థసారథి గీతం వినండి. సంగీతం ఇళయరాజా.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఉదయ్ తరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 8 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో సమాచార ప్రభాత్, అనంతరం మార్నింగ్ న్యూస్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: बेटा मैं कल अपने भतीजे के घर होके आया, मैं देखकर हैरान रह गया कि वो लोग दिन भर एसी चलाते हैं, रोज वॉशिंग मशीन चलाते हैं, घर में दो दो फ्रिज हैं, फिर भी उसका बिजली बिल पता है कितना आता है? 0। मैंने पूछा तो भतीजा बोला, चाचा जी सब ऊपर वाले की दया है मतलब सोलर पैनल की। मैंने सोचा अब तो लगवाना ही पड़ेगा।
2: पीएम सूर्य घर मुफ्त बिजली योजना, जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in पर।
3: हर घर सूर्य घर।
4: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं

కార్యక్రమంలో ఇప్పుడు వినండి పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే వాగదీశ్వరి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ శశాంక్ సుబ్రహ్మణ్యం వేణుగాన కచేరీ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 9 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, కళ్లాల్లో ధాన్యం తడవకుండా అవసరమయ్యే టార్పలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. తడిసిన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 66.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం చేరగా, అందులో 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట ప్రభుత్వం కొనుగోలు చేసిందని వెల్లడించారు. హైదరాబాద్లో పేదల సొంతింటికలు నెరవేర్చేందుకు ప్రభుత్వం 24 నియోజకవర్గాల్లో తొలివిడతగా లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి అజారుద్దీన్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి నాంపల్లి, మలక్పేట్, బహదూర్పురి నియోజకవర్గాల్లో నిన్న పర్యటించారు. అర్హులైన అందరికీ సొంతిల్లు అందించడమే లక్ష్యంగా యుద్ద ప్రాతిపదికన

స్థలాల సేకరణ చేపట్టి ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, దశలవారీగా పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. నిన్న మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంత్రి పంపిణీ చేశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్రంలో దేవాలయాలు ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ తెలంగాణను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని దేవాదాయ శాఖ మంత్రి సురేఖ స్పష్టం చేశారు. నర్సింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పుల దృష్ట్యా రాష్ట్రంలో నర్సింగ్ విద్యను బలోపేతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్నర్సింహ అధికారులను ఆదేశించారు. జీఎన్ఎం విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభించేలా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కాలేజీలు ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. రేషన్, రవాణా డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సార్థక్, పీడీఎస్గా పిలిచే ఈ సమగ్ర పథకం 16వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్ర వాటాగా 25,530 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ వాటాతో కొనసాగించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వినవచ్చు.

చిత్రసీమలో ముందుగా జనతా గ్యారేజ్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన రామజోగేశాస్త్రి గీతం వినండి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: చిత్రసీమలో ఇప్పుడు వినండి చిత్రం కోసం అభయ్ జోధ్పూర్కర్, అంజనా సౌమ్య పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం మిక్కీ జే మేయర్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: చిత్రసీమలు ఇప్పుడు వినండి. బొమ్మరిల్లు చిత్రం కోసం జీన్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ పాడిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి. సై చిత్రం కోసం ఎంఎం కీరవాణి చిత్ర పాడిన శివశక్తి దత్త గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233.

0: सुबह की सुहानी शुरुआत हो या शाम का सुकून भरा सफर, गीतों, कहानियों, संवादों और मनोरंजन के साथ आकाशवाणी ने हर घर से एक रिश्ता बनाया। मन की बात से लेकर देश के हर कोने तक पहुंचती प्रेरणा की आवाज, जानकारी, संस्कृति और विश्वास का साथी। कोविड हो, सुनामी हो या प्राकृतिक आपदाएं, तब भी एक आवाज हर दिल तक पहुंची, आकाशवाणी। हर बुलेटिन में भरोसा, हर संदेश में जिम्मेदारी, भरोसे की वाणी आकाशवाणी।
1: ఇంతవరకు హిందీ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సమాజంలో సోదరభావాన్ని, సంతోషాన్ని మరింతగా పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలియజేశారు. అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం ఏబీపీ పరిధిలో తెలంగాణలో టీ ఫైబర్ ప్రాజెక్టు అమలుపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన కుదుర్చుకోవటం, పెండింగ్లో ఉన్న నిధుల విడుదల వేగవంతం చేయడంపై చర్చించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 8575 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తుంటే, ధాన్యం కొనుగోలు ప్రక్రియ రాద్ధాంతం చేసి ప్రతిపక్షాలు రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. ఈ నెల 29 నుంచి జూన్ 3 వరకు రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పనివేళలు ఉదయం 9:30 నుంచి రాత్రి 7:30 వరకు పొడిగిస్తున్నట్టుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో భూముల విలువలు వాస్తవ మార్కెట్ ధరలకు అనుగుణంగా క్రమబద్దీకరించాలనే రాష్ట మంత్రివర్గ నిర్ణయంతో రిజిస్ట్రేషన్లకు భారీగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి అవుట్పోస్టులు, రక్షణ కంచె నిర్మించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 142.79 ఎకరాల భూమిని బీఎస్ఎఫ్కు అప్పగించింది. వీటికి సంబంధించి 45 రోజుల్లోగా 600 ఎకరాల భూమిని బదిలీ చేయాలని మే 11 జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ అప్పగింత జరిగింది. హైదరాబాద్కు చెందిన కోఎంప్ట్

ఎడ్యుటెక్ అనే విద్యా సాంకేతిక సంస్థకు పరీక్షల మూల్యాంకన కాంట్రాక్ట్ కేటాయించడంపై వచ్చిన ఆరోపణలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ తిరస్కరించింది. ఈ ఆరోపణలు తప్పుదో పట్టించేవిగా అవాస్తవాలతో నిండి ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులో సిబిఎస్ఈ పేర్కొంది. కాంట్రాక్ట్ కేటాయించడంలో నిబంధనలు పాటించామని బోర్డు స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు.

0: ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మశ్రీ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక. భూసారానికి సంబంధించి రైతులకు ఉపయోగపడే పరిశోధన చేసి ఫలితాలు సమాజానికి అందించినందుకు గాను 2020 పద్మశ్రీ అవార్డుతో సన్మానింపబడిన అభ్యుదయ రైతు చింతల వెంకటరెడ్డి గారితో మడిపల్లి దక్షిణామూర్తి గారి సంభాషణ వింటారు.
1: మనిషి జీవితం భూమి మీద ఆధారపడితే, మరి ఆ భూమి ఎంత సారవంతంగా ఉంటే మన జీవితం అంత ఫలవంతం అవుతుంది. అలా భూసారాన్ని పరిరక్షించేందుకు, భూసారాన్ని మళ్ళీ రీసైకిల్ చేసేందుకు ఒక ప్రత్యేకమైన ప్రయోగాత్మకమైన పని చేసి ఫలితం సాధించి 20 క్రితమే అంతర్జాతీయ స్థాయి పేటెంట్ అందుకున్న మొట్టమొదటి తెలుగు రైతు, మొట్టమొదటి భారతీయ రైతు ఈరోజు ఆకాశవాణి స్టూడియోస్కి రావడం ఆనందదాయకం. చింతల వెంకటరెడ్డి గారు నమస్కారం.
2: నమస్కారం.
1: మీరు పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా అప్పటి మీ అనుభూతి ఏమిటి? పద్మశ్రీ ప్రకటించబడ్డప్పుడు
2: అంతకుముందే 2006 అమెరికా ప్రెసిడెంట్ నా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలిసిపోయిండు ఈ పేటెంట్ను అభినందించడానికి.
1: అమెరికా అధ్యక్షుడు మిమ్మల్ని ఏ సంవత్సరంలో కలిశారు?
2: 2006 మార్చి 2 అప్పుడు పేటెంట్ పబ్లికేషన్ అయింది అంతర్జాతీయంగా. వాళ్లకు కాపీ వెళ్తుంది, వాళ్ళు కూడా మెంబర్ కంట్రీ.
1: అమెరికా అధ్యక్షుడు తనకు తానుగా తెలుసుకొని
2: వచ్చిండు, రావటం జరిగింది. ప్లాన్ వేసుకొని ఇప్పుడు నేను చేసిన ప్రక్రియ మట్టే ఎరువు మట్టే పురుగు మందు అన్నట్టుగా, అంటే ఇంగ్లీష్లో ఫస్ట్ దాన్ని చెప్తాను, ఏ ప్రాసెస్ టు ఇంప్రూవ్ న్యూట్రియంట్ కాంటెంట్ ఆఫ్ ద సాయిల్ ఇన్ ద కల్టివేటెడ్ ల్యాండ్స్.
1: అంటే వ్యవసాయ సాగులో ఉన్న భూముల్లో ఎన్నాళ్ల తర్వాత అది నిస్సారంగా మారే అవకాశం ఉంది?
2: ఇప్పుడు మనం సాగు చేస్తూ కొత్త భూమి అవుతుంది, ఆ కొత్త పొలంలో సాగు చేస్తుంటే ఒక 10 తీసినాం అనుకో, దాంట్లో జిగట అనేది పైమట్టి అంతా మెత్త లూజ్ అయిపోతుంది.
1: ఎట్లా కనుక్కోవాలి దాన్ని?
2: నీ కాలు అడుగు పెడితేనే తెలుస్తుంది అది జిగట అంటుకుంటుందా లేదా అని అడిగే చెప్తుంది. దానికి దాంట్లో జిగట పోయింది, పాత దుక్కి అయినప్పుడు జిగట కాళ్ళకు బురద అంటుకోదు. కొత్త మట్టి జిగట మట్టి పైన ఉంటే ఎంబడే అంటుకుంటుంది.
1: అంటే మీరు చెప్పేదాన్ని బట్టి పంటకి జిగట అనేది అత్యవసరం.
2: అవును, మరి జిగటనే కదా నీళ్లు పట్టుకొని ఉంచుతుంది. జిగట లేని మట్టిలో ఇప్పుడు ఏరు కూడా పట్టుకోదు, నీళ్లు కూడా పట్టుకోవు. అప్పుడు దాని ఎన్ని పోషకాలు పై మట్టిలో ఉన్నా కానీ అవి మొక్కలకు అందకుండా పోతాయి కదా. ఇప్పుడు గాలి వచ్చి చొచ్చుకొని పోతుంటే నీ వేరెక్కడ వస్తుంది దానికి అందులో ఉన్న పోషకాలు? ఆ జిగట మట్టి ఉంచేనే తేమను పట్టుకుంటుంది, ఇప్పుడు భూతాపాన్ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ ఎకరం పొలంలో నువ్వు ఆ జిగట మట్టి ఉందనుకో, ఈ ఎకరం పక్క నుంచి వెళ్తుంటే నీకు చల్లదనం వస్తుంది, అది ఆ నీళ్ళ తేమ ఉండి పట్టుకొని. అదే తేమ లేదనుకో, ఆ నీళ్ళు కిందికి వెళ్ళిపోయినాయి అనుకో, అప్పుడు మొక్కలు ఏపుగా రావు, భూతాపం కూడా వేడెక్తుంది. పొద్దస్తమానం వేడి గాలిని లోపలికి గుంజుకుంటుంది లూజ్ మట్టి, అదే రాత్రిపూట వేడిని మళ్ళీ పైకి పంపిస్తుంది. అన్ని పంటలు జిగటను తీసుకుంటాయి, ఆ జిగటను తీసుకున్న అన్ని రోజులు అవి గట్టిగా పంట కూడా, ఆ జిగట మట్టిలో తిన్న పంట కూడా మనం తింటే కూడా మనిషి గట్టిగా ఉంటాం. ఇప్పుడు నిస్సారమైన అట్లా జిగట చచ్చిపోయింది, దాంట్లో నేను కెమికల్ జిగట లేదు, రసాయన సేంద్రియ ఎరువులలో కూడా జిగట రాదు, మరి ఇంకా దానికి ఎక్కడిది నేచురాలిటీ, ఒరిజినాలిటీ ఎక్కడిది? 2 అడుగులు 3 అడుగులు

0: కింద దిగటం ఉంటుంది. మరి అది పైకి రావాలంటే సేంద్రియ ఎరువులు వేయాలి. సేంద్రియ ఎరువులు వేసినా అంత పైకి రాదు. కనుక మనం దీనికే ఒక ప్రాసెస్ అన్న, ఒక ప్రక్రియ అంటే, ఈ రూమే ఒక ఎకరం అనుకోండి, ఒక మూలను 5 అడుగులు వదిలిపెట్టి 2.5 ఫీట్ల కందకం తీసాను జేసీబీతోని. తీసి 5 అడుగుల దిక్కు ఖాళీ ఉన్న దిక్క పోసి ఇందులో పైమట్టి అంతా దున్ని ఉంటే పైమట్టి 2-3 అంగుళాలు తీసుకొచ్చి ఆ కందకం గూడ్చేశాను. ఆ కందకం గూడ్చినాక కట్ట పోస్తాం కదా, ఆ కట్ట మట్టిని పైన నేర్పేసినాం. అప్పుడు కొత్త పాత మట్టి ఇందులో జిగట లోపల 4 అడుగులు అన్న కదా, 4 అడుగుల కింద దాంట్లో జిగట ఎర్రగా ఉన్నది. ఆ మట్టి అంతా జిగట మట్టి పైకి వచ్చేసింది. అది ఒక 2-3 గంటలనే ఈ ప్రక్రియ ఎకరం జరిగిపోయింది. కనుక ఇట్లా అందరు చేసుకుంటే దేశమంతా చల్లగుంటుంది, ప్రపంచమంతా చేసుకుంటే భూతాపమే ఉండదుగా.
1: ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు?
0: ఇది అంతా దైవానుగ్రహంతో వచ్చింది. ఈ ఆలోచన మానవ దీనికి అతీతం అయిపోయింది. ఎందుకంటే ఈ మనుషులు కనుక్కున్న నిమిత్త మాత్రం మనం, ఈ ఆలోచన నాది అని కూడా చెప్పలేను నేను. ఎందుకంటే ఆ భద్రాచలం గుళ్ళోకి వెళ్ళాను నా ఫస్ట్ విజిట్ 1986లో. అప్పుడు రామా ఇక్కడ ముంచేస్తున్నావు తండ్రి, మమ్మల్ని ఏమో ఎండబెడుతున్నావు, మేమేం తప్పు చేస్తున్నాం, మీకు అది కొంచెం గ్రహింపజేయరాదా అని ఆ ప్రేరణ పొంది అక్కడ మొక్కితే ఆ సీతమ్మవారి మనసు నన్ను కాదని రాముని వేడుకుంటుండని ఆమె మనసు పులకరించి ఆమె ఆశీర్వదించింది. అంటే మనుషుల ద్వారానే ఆశీర్వాదం అనేది తెలిపింది, ఆమె ప్రత్యక్షం కాదు, కాకపోతే మనుషుల ద్వారానే నేను ఆశీర్వదిస్తున్నా అనే నిదర్శనాలు నాకు అక్కడ వచ్చినాయి. కనుక సరే అప్పుడు నా మనసు ఎంతో పులకరించిపోయింది. ధన్యుడని అయితే రామ, సీతమ్మ అంటే భూతల్లి, ఆమెనే మా అమ్మ కదా, మాకింకేంది, రామ అంటే రవి, రవి అంటే సూర్యభగవాన్, ఇంక ఇద్దరి ఆశీర్వాదం ఉన్నాక మాకింకేం కావాలి?
1: ప్రకృతికి సూర్యుడు ప్రధానం కదా,
0: మరి రామ అంటే ఆయననే కదా, రవి సూర్యభగవానే కదా, సీతమ్మ అంటే భూతల్లే కదా.
1: మీరు ఒక రైతుగా ఉండి ఒక శాస్త్రవేత్తలాగా ఆలోచించడం ఎలా సాధ్యమైంది?
0: నాకు అనుభవం నేర్పింది. ఎందుకంటే మేము కొత్త పొలాలలో మామూలు కూరగాయలు అంటే పెద్ద నోటీస్ చేయలేదు, ద్రాక్ష పెట్టినాక ఇది కమర్షియల్ క్రాప్ కదా, కొత్త పొలాలలో 5-6 పంటలు బాగా వచ్చింది. తర్వాత రాను రాను అందులోనే ఎంత సేంద్రియం ఎంత కెమికల్ వేసినా కానీ, స్పెషలీ డ్రిప్ ఇరిగేషన్ వచ్చినాక ఇంకా దెబ్బతిన్న, అక్కడనే కరువు వచ్చినప్పుడు అక్కడనే ఫర్టిలైజర్ అకుమిలేషన్ అయ్యి అక్కడనే నిలబడండి, ఆ మైక్రోన్యూట్రియం డెఫిషియన్సీ, ఎంత ఫర్టిలైజర్ వేయి ఎంత సేంద్రియ ఎరువు వేయి, అదంతా కొత్త భూమిలో వచ్చినట్టు రావటం లేదు.
1: ఇప్పుడు మీరు ఇందాక అన్న దాంట్లో మట్టిని మనం ఇలా రీసైకిల్ అంటే మళ్ళీ మళ్ళీ లోపల నుంచి తవ్వి పోయకపోతే సూక్ష్మ పోషకాలు అందవు.
0: సూక్ష్మ పోషకాలు జిగట, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, సూక్ష్మ పోషకాలు,
1: వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే మట్టి నీటిని పట్టి ఉంచుకునే లక్షణం.
0: నీళ్లు నిల్వనప్పుడు ఆడ మొక్క ఏలరే రావు, ఇంకా పోషకాలను ఎట్లా తీసుకుంటుంది వేసినా ఎట్లా. అదే కొత్త పొలంలో అయితే ఇదివరకు సాగులేదు కనుక జిగట ఉంటుంది. పాత పొలాలలో సాగు చేస్తున్న దాంట్లో గడ్డి కాదు అన్ని పంటలు తీసేసుకుంటాయి, మళ్ళీ అప్పుడు సారం ఎక్కడిది? ఇప్పుడు నువ్వు కొత్త మట్టి లోపల జిగట మట్టితో గోడ పెట్టినా అది 100 ఏళ్ళు నిలబడుతుంది, పాత మట్టితో పై మట్టితో గోడ పెడితే ఉంటుందా? మరి ఏది నిలబెట్టేది, ఏది కూలగొట్టేది, దీంట్లోనే తెలిసిపోతుంది కదా. అంటే రైతుకైనా సామాన్య మానవునికైనా
1: బాగుంది. మీరు ద్రాక్ష అన్నారు ఇందాక, ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ద్రాక్ష తోటలు చాలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి?
0: ఇప్పుడు తగ్గిపోయినాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ ఒకటి వచ్చింది, కరువు వచ్చినప్పుడు లేబరు సిటీ దగ్గర లేబరు కాస్ట్లీ అయిపోయింది. ఆ ద్రాక్ష ఇప్పుడు కాంపిటీషన్ కూడా మహారాష్ట్రలో ఎక్కడో విలేజ్లలో ఉంటే రాత్రి లోడ్ చేస్తే తెల్లారేసరికి హైదరాబాద్ సిటీలో ఉంటుంది. అందుగురించి ద్రాక్ష అనేది ఇక్కడ లోకల్గా పండించడం తగ్గిపోయింది. కనుక దాని తగ్గిపోయింది, రైతులు కూడా ఇంట్రెస్ట్ చూపక.
1: వెంకటరెడ్డి గారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నారు ఇందాక మీరు, నిజంగా రైతులు తమ వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ అవసరాలకి కాకుండా వ్యవసాయానికి మాత్రమే వాడుతూ అంతే ఆనందాన్ని అంతే ఆర్థిక ఫలసాయాన్ని పొందాలి అంటే ఏం చేయాలంటారు?
0: ఇప్పుడు మనిషి ఏది కర్మసాక్షి అంటే దైవాధీనం మీద ఉన్నది ఇది. ఎందుకంటే నేను ఇదే వృత్తిలో ఉంటా అని కొందరికి అనిపించవచ్చు, కొందరికి అది కలిసి రాకపోవచ్చు కూడా.
1: అంటే వ్యవసాయ భూములు మాయమైపోతున్నాయి కదా?
0: వ్యవసాయ భూములు సిటీ అవతల దూరం విలేజ్లలో ఉన్నాయి కదా, సిటీ దగ్గర ఎట్లాగో మాయమవుతాయి. ఎందుకంటే సిటీ ఎక్స్పాన్షన్ అయినప్పుడు, ఈ సిటీ అంతా విస్తరించినప్పుడు ఎట్లాగో మాయమైతాయి. సిటీ పక్కలది నేను చెప్తున్నా. అదే పల్లెటూరులలో వాతావరణం, నీకు లేబర్ ఉంటారు, వర్షాలు నీళ్లు సమృద్ధిగా ఉంటాయి, ఇంత కాంపిటీషన్ రాదు, అన్నీ

0: అనుకూలిస్తాయి. ఇవాళ రేపు పల్లెటూరు నుంచి కూడా రాత్రి లోడ్ చేస్తే కూరగాయలు తెల్లారేసరికి మార్కెట్లో వచ్చేస్తాయి. అంటే ట్రాన్స్పోర్టేషను అవన్నీ చీప్ అయినాయి, మంచిగా అయినాయి, సౌత్ ఫెసిలిటీసు కనుక. కాకపోతే రైతు ఏందంటే ఈ నిస్సారమైన భూములలో అధికంగా ఫర్టిలైజర్ వాడి, పెస్టిసైడ్స్ వాడి, ఇప్పుడు మట్టే పురుగు మందు అని అన్నా నేను, మట్టే ఎరువు అన్న. మట్టి ఎరువు ఎట్లయితుందని అందరికీ, ఇంత మట్టి ఎరువు అయితే ఇన్ని ఫర్టిలైజర్ ఎందుకు పుట్టు, ఇంత పురుగు మందులు ఎందుకు పుట్టు, ఈయనేమో మట్టి ఎరువు అట్లా. మన పెద్దలకు కూడా తెలియదు, వేల ఏళ్ళ నాటి నుంచి కూడా ఎవరికి తెలియదు మట్టి ఎరువు అని అంటారు. అంటే ఇప్పుడు హుస్సేన్ సాగర్ చెరువు కట్టు ఉంది, సంజీవాయి పార్క్ ఉంది, బ్రహ్మాండ, ఈ పార్కులల్లో ఒక్క ఆకు కూడా నిల్వకుండా ఊడి చేస్తారు రోడ్ల పాయింట్ కూడా. మరి అవిట్లో వృక్షాలు అవుతున్నాయి, అవిట్లకి ఎన్పీకే నత్రజని వేసినావా, భాస్వరం వేసినావా, పొటాష్ వేసినావా, లేకపోతే యూరియా వేసినావా, ఏం వేస్తున్నావు? అంటే లోపల సంవత్సరానికి ఇంత సారం ఉన్న మట్టిలకు పోయి అవి వృక్షాలు అవుతున్నాయి. మరి అదే మట్టిని నువ్వు తినే పంటలకు దాని రూట్ లెవెల్ ఇస్తే సరిపోదా? దానికి తోడు కొంచెం సేంద్రియ ఎరువు కూడా, అంటే సేంద్రియం అంటే పేడను, చెత్తను, చెదారం, లేకపోతే ఇయాల రేపు మొలకల ద్రావణము, స్ప్రేలు, ఇవన్నీ అడ్వాన్స్డ్ నైట్రోజన్ ఉంటాయి మొలకలలో. మట్టితో పాటు అవి జనవరి నుంచి జూన్ వర్షాలు పడేదాకా మనకు మట్టి ఒక్కటి స్ప్రే చేసుకున్నా ఎండ వచ్చేది వస్తూనే ఉంటుంది. ఆ నత్రజని పోషకాలు అన్నీ ఎంబడే ఆ మట్టిలో, పై మట్టిలో ఉన్న పోషకాలు ఎంబడే లాక్కొని ఆ వృక్షం పెద్దగా అవుతుంది. ఇంకోటి జిగట మట్టిలో ఇంకో గుణం ఏముందంటే ఎక్కువ తేమను, ఎక్కువ చల్లదనాన్ని, ఎక్కువ వేడిని కూడా ఆపుకుంటుంది. ఇప్పుడు 40 డిగ్రీల వేడిని 35 డిగ్రీలకు తెచ్చుకుంటుంది ఆ మట్టి నీళ్ళని స్ప్రే చేసినందుకు. ఆ పంటకు గ్రోత్ వస్తుంది ఎండని లెక్క చేయకుండా. మళ్ళీ అదే చలిని లెక్క చేయకుండా ఇప్పుడు శీతల వాతావరణం యూపీ, హర్యానా, అక్కడ నార్త్ ఇండియాలో ఉంటుంది. వాళ్ళు మొన్న కొయిరా వచ్చింది మంచు పాల అంటారు వాళ్ళు. ఆ మంచు పడ్డప్పుడు లోపల మట్టిని స్ప్రే చేసుకుంటే మొత్తం దాని నుంచి తప్పించుకున్నారు వాళ్ళు. ఏ పంటలకు చేసారో అవి ఆకు రాలకుండా అట్లాగే ఉన్నాయి. అంటే ఇది ప్రకృతిలో ఉన్న మహిమ, మట్టిలో ఏముందో మనకేం తెలియదు కదా. ఎట్లా ఆపింది అంటే తక్కువ టెంపరేచర్ ఆపింది, 45-50 డిగ్రీలను కూడా స్ప్రే చేస్తే ఆ జిగట మట్టి ఆకుల మీద పడ్డప్పుడు ఆ తేమను, గాల్లో ఉన్న తేమను చూసుకొని ఎండను ప్రొటెక్షన్ చేసి ఆపుతుంది. మరి ఇవన్నీ సైంటిఫిక్గా ఇప్పుడు ఇది ఈ పేటెంట్ వచ్చి 20 సంవత్సరాలు అయింది కనుక దీన్ని ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఈ రోజుకు 20 సంవత్సరాలు, 28 జూన్లో 2004లో ఫైల్ చేసిన, ఈ రోజుకి 20 అయిపోయింది. ఇప్పుడు సైంటిస్టులు కూడా ముందుకొచ్చి పరిశోధన ఇదేంది, దీన్ని ఇంకా విస్తృతంగా పరిశోధన చేసి రైతులకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది.
1: పేటెంట్ అంటే ఎవరిస్తారండి అది?
0: అది అంతర్జాతీయంగా దానికి ఒకటి ఉన్నది బాడీ, పేటెంట్, అంతర్జాతీయ పేటెంట్, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంటుంది. అది తర్వాత నేషనల్ పేటెంట్ అంటే మన దేశంలో కూడా, ఇండియాలో కూడా పేటెంట్ ఆఫీస్ ఉంది మన దేశంలో, జాతీయంగా అంతర్జాతీయంగా అది.
1: మీకు ఆలోచన ఎట్లా వచ్చింది దీన్ని పేటెంట్ చేయాలి అని?
0: నాకు ఆలోచన ఫస్ట్ పంట ఈ మట్టితో పండించినప్పుడు నేను మన యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ అప్పుడు రీసెర్చ్ డైరెక్టర్గా డాక్టర్ పద్మరాజు మన వీసీగా రిటైర్ అయ్యిండు, ఆయన తీసుకొచ్చాను యూనివర్సిటీకి వెళ్ళి పిలిపించాను. పిలిస్తే వెంకటరెడ్డి గారు ఇది స్ట్రైట్ అవే డైరెక్ట్ జెనీవాకు పేటెంట్ ఫైల్ చేయి, చాలా బాగుంది ప్రక్రియ ఎక్కువ అన్నాడు. సరే అని నేను అప్పుడు, అప్పట్లో నార్ము, ఐసీఆర్ వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సైంటిస్టులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇట్లా ఉన్నదంటే ఫస్ట్ వాళ్ళు కూడా నమ్మలేరు, ఫర్టిలైజర్ పెస్టిసైడ్ వాడలేదంటున్నావు అంటే నమ్మలేదు. నమ్మక ఒక 6 నెలల టైం డిలే అయ్యింది కూడా. అయినా సరే నేను ఒక పంట అయింది, రెండవ పంట అయింది, మూడవ పంట అయింది, ఇంకా వాళ్ళ మీద ఫోర్స్ తెచ్చాను. లేదండి, నార్ములో డాక్టర్ కల్పనా శాస్త్రి మేడం ఉండే, లేదు మేడం ఇది ట్రూత్, దీంట్లో ఏం కల్పితాలు లేవు, చెయ్యాలి. ఆవిడ కూడా క్రీడాకి వెళ్ళి పై సాయిలు, లోపల మట్టి సాగు చేస్తున్న దాంట్లో మట్టి, కొత్త మట్టిలో పోషకాలన్నీ టెస్టింగ్ చేయించి ఉన్నాయి తేడాలు ఉన్నాయి అని చెప్పి అప్పుడు ఫైల్ చేయటం జరిగింది. 2004లో 28 జూన్ ఆ ఫైల్ చేసినాక 1.5 ఇయర్లో పబ్లికేషన్ అవుతుంది. 2006 5 జనవరిలో పబ్లికేషన్ అయింది. పబ్లికేషన్ అయింది జనవరిలో అయితే మార్చిలో అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళ దృష్టికి పోయింది కదా జనవరిలో కాపీ, వాళ్ళు కూడా పరీక్షించుకున్నారు ఇట్లా పురుగు మందు లేకుండా వస్తుందా, పంట డబ్బులు వస్తుందా, మళ్ళీ దిగుబడి పురుగులు లేకుండా వాడ అని టెస్ట్ చేసుకున్నాక వాళ్ళ సైంటిస్టులు ఇది మట్టి అన్నప్పుడు లక్షలాది పంటలు వస్తాయి, మనం ఏ పంటకి ఎంత వేస్తాం, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ఆ రైతు దగ్గరికి పోయి

0: భారతదేశానికి వెళ్ళి మీరు ఆ రైతు దగ్గరికి హైదరాబాద్లో వెళ్ళి కలవాలి అంటే వాళ్ళ సూచన మేరకు అమెరికా ప్రెసిడెంట్, అప్పట్లో డిస్టిక్ కలెక్టర్ నా దగ్గరకు వచ్చిండు. ఆయన మన ఇండియా గవర్నమెంట్ చెప్తే ప్రేమచంద్రారెడ్డి ఉండే, ఆయన వచ్చి మీ పేటెంట్ ఏదో పబ్లికేషన్ కదా కాపీలు ఇస్తారా సార్ అన్నాడు. అది ఢిల్లీకి ఆయన పంపించేసుకుని తర్వాత ఒక నెల అయినాక సార్ అమెరికా రాష్ట్రపతి మిమ్మల్ని కలుస్తాడట, మీతోని ఓ 10 నిమిషాలు అభినందించడానికి వస్తున్నాను మీ పేటెంట్ గురించి అంటే కలుస్తానంటే యూనివర్సిటీ గ్రౌండ్స్లో హెలికాప్టర్ దిగుతుంది. అప్పుడు ప్రైవేట్ విజిట్, స్వాగత తోరణాలు లేవు, ఆయనకు పూలవాళ్ళు బోకేలు లేవు, ఏది లేదు. ఆయన వచ్చి రాగానే నన్ను ఆ రూమ్లో సపరేట్ రూమ్లో ఉంచారు, మీడియా అంతా ఫోకస్ చేస్తుంది. రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి రాజశేఖర్ రెడ్డి గారు అంత దూరం నుంచి అదిగో ఈజ్ మిస్టర్ వెంకటరెడ్డి అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి టేబుల్ అడ్డం ఉన్న వంగి చేతి లాక్కున్నాడు. నేనే స్టన్ అయిపోయినా అలా లాక్కునే, అంటే అభినందించాం, మానవాళికి మంచి చేసాం. ఇంకా ఆ ఇంగ్లీష్లో ఆ మీడియా సప్పుడు చుట్టూ మీడియానే ఉన్నారు, ఆయన ఏమంటుండో నేనేమంటుండో అంతా కూడా డిస్టర్బెన్స్ ఉండే. అది
1: మొత్తానికి గొప్ప అనుభూతి, అపురూపమైన సందర్భం అది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ప్రపంచంలోని ఏ దేశమైనా రైతుకి, రైతుకు సంబంధించిన విషయాలకి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది అని అర్థమవుతోంది.
0: అంతే కదా, ఇప్పుడు ప్రకృతితోనే మాకు ఎండ వాన అన్ని మమేకమై ఉన్నాయి కదా, మాలో మా పరిశోధన అంతా అందులోనే కదా, ఓపెన్ ఎయిర్లా. మరి ఎవరికి,
1: మీ క్షేత్రమే మీకు ప్రయోగశాల.
0: అంతే కదా.
1: బాగుందండి. ఇప్పుడు ఈ భూసారానికి సంబంధించే కాకుండా ఇంకా రైతులకు మీరు ఏ రకంగా సహాయం అందిస్తున్నారు?
0: ఫస్ట్ ప్రకృతిలో చేస్తున్నాం గనక న్యాచురల్ కలామిటీస్ అన్నారు, ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి అంటే ఏంది? భూమి, నీరు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కదా, గాలి. భారతదేశమే దైవభూమి. ఇక్కడ ఈ టెక్నాలజీని ఈడ మనకు ఒక చిన్న దాంట్లోనే చూపించాడు, ఒక మడిలో నలుచదరంలోనే నీకు ఉత్తరాయణం ఉంటుంది, దక్షిణాయనం ఉంటుంది, తూర్పు ఉంటుంది, పడమర ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏంటి చేయాలి, దక్షిణాయన పుణ్యకాలం ఇప్పుడు నేను ఆడ గుడిలో మొక్కితేనే కదా తెలిసింది నాకు. అరే నేను 6 నెలలు ఉత్తరాయణంలో ఉంటా, నేను 6 నెలలు దక్షిణాయనంలో, నేను అన్నప్పుడు ఆయన రాముడు, రాముడు అంటే సూర్యభగవాన్. ఎక్కడ ఆయన 6 నెలలు ఇక్కడ దిక్కు కనిపిస్తాడు, దక్షిణం దిక్కు, 6 నెలలు ఉత్తరం దిక్కు కనిపిస్తాడు మనకి. ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన కిరణాలు ఎట్లొస్తున్నాయో ఇప్పుడు మీ గుడి చుట్టూ ప్రదక్షిణ అంటే పడమటి పంటకు, ఇప్పుడు ఖరీఫ్లో వేసే పంటకు కొంచెం నైరుతి దిశ నుంచి ప్రదక్షిణ ఎట్లా తిరుగుతాం గుడి చుట్టూ. శివుని దగ్గర ఒక ఇత్తనం పెట్టు, శివుని దగ్గర ఎందుకు, శుభకరుడు, ఆయన గంగను తెచ్చిస్తాడు కనుక ఆయన దగ్గర ఒక ఇత్తనం పెట్టి పార్వతీదేవిని చుట్టుముట్టి వచ్చి మళ్ళీ నైరుతిని ఆఖరు చేస్తే మొదలుపెట్టిన దగ్గర స్టార్ట్ చేసి మళ్ళీ ఆఖరినిగా వస్తావు కదా, ఆయనకే నైవేద్యం పెట్టినట్టు అవుతుంది కదా, నీ పంటను ఆయనకే సమర్పి ఆయన తింటాడా, మీ మళ్ళీ మనకే పెడతాడు. అదే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈశాన్యం రాముని దగ్గర పెట్టి సీతమ్మవారిని తీసుకొని వచ్చి మళ్ళీ ఈశాన్యంలోనే ఆగితే నీ పొలానికి, నీ మడికి, ఒక మడికైనా పొలానికైనా ఈశ 4 దిక్కులు ఉంటాయి కదా, అంటే తూర్పు, ఉత్తరం, పడమర, ఈ దాంట్లోనే ఉత్తరాయణం వస్తుంది, దక్షిణాయనం వస్తుంది, సగం కెళ్ళి ఇటాయే, సగం కెళ్ళి ఇటాయి.
1: అంటే ఒక రైతుగా మీ విశ్వాసాన్ని ఇటు ఆధ్యాత్మికతకి ఇటు ప్రకృతికి ఒక ఎనలేని బంధం ఉంది అని చెప్తున్నారు.
0: అవును, ఇది సంవత్సరం పొడవును ఉత్తరాయణం దక్షిణాయనం ఈ ప్రక్రియను దినరాత్రులు ఎవరన్నా ఆపుతారా? ఇది నిరంతరం ఉండేది, శాశ్వతం ఉండేది. మనమే టెంపరీ మనుషులే, ఇప్పుడు పుడుతున్నాము, ఈ జన్మకుంటాం, ఇంకో జన్మలు ఏమైతావో.
1: వెంకటరెడ్డి గారు మీకు బాగా ఇష్టమైన పంట ఏమిటి?
0: నాకు అన్ని పంటలు ఇష్టమే, చిన్నప్పటి నుంచి కాయగూరలు, వరి, గోధుమ అన్ని చూసినాయి. ఇప్పుడు ఆఖరులో ద్రాక్షకు వచ్చిన, ద్రాక్షలో ఇంకో కళ కనిపించింది, ద్రాక్ష గుత్తే ఆ గుత్తులనే భూగోళాన్ని అన్ని గోళాలు ఉన్నాయి, ఆ రౌండ్ ఉండటంలా ద్రాక్షకాయ కానీ నిమ్మకాయ కానీ ఏదైనా గోలు ఉండేది, భూగోళం కూడా రౌండే ఉంటుంది కనుక ఈ ద్రాక్ష గుత్తుల్ని అన్ని గోళాలు ఉన్నాయి.
1: ఇప్పుడు మీ ఆలోచనలు లేదా మీరు సాధించిన ఫలితాలని తర్వాతి వాళ్ళు అనుసరిస్తున్నారా?
0: చాలా మంది తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడు అందరికీ ఒకటే క్లాస్లో ఎంతో మందికి చెప్తాం, అందులో ఓ 10 మంది 20 మంది, మిగతా మంది అంతా విని సరిగ్గా వినక ఆచరించక ఉండదు. అట్లా చెప్పిన వాళ్ళ అందులో కొంతమంది గ్రాస్ప్ చేసి నిజానికి ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళు గ్రాప్ చేసి వింటున్నారు, ఆచరిస్తారు, సక్సెస్ అవుతారు. మళ్ళీ నమ్మని వాడు ఏమవుతుందంటే అదే అబద్ధానికి ఈల్డ్ అయ్యి అదే కెమికల్స్ కొనుక్కొని వచ్చి మోసపోయి మళ్ళీ దెబ్బతిన్నాక అప్పుడు అయ్యి మంచి మార్గం ఏదని

0: కుటూరు. నువ్వు ముందే చెప్తే ఈయన నాకేమైతుంది దినమంటాడు, నాకేం మంచిగున్నా కదా ఇప్పుడు అంటారు.
1: ఇప్పుడు రైతు కుటుంబాలన్నీ ఆనందంగా ఆరోగ్యంగా హాయిగా ఉండాలి అంటే ఏం చేయాలంటారు?
0: ఆరోగ్యమైన ఇప్పుడు సారమున్న మట్టితోని నువ్వు ఏ పంట పండించినా కానీ నువ్వు ఆరోగ్యం ఉంటావు. ఫస్ట్ తినేటోనికి ఆరోగ్యమైన తిండి. ఇప్పుడు వ్యవసాయం అన్నారు, ఇప్పుడు సాయం చేసే గుణం ఉండాలి. నీతో పాటు ఇంకొకరికి 10 మందికి తినబెడతా ఆ మనసు ఉంటేనే దేవుడు నీకు కలిగిస్తాడు. నీకు సాయం చేసే సార్థం అని అంటే నువ్వెంత తింటావు, నీకు సరిపోయినాక నీకు సరిపోయింది కదా అని ఇంకెందుకు చాలా అంటాడు.
1: మీరు మన తెలుగు నేలే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర భూమి జాగా చూసుంటారు కదా,
0: అవును.
1: అక్కడి
0: ఇప్పుడు
1: వ్యవసాయం
0: ఇప్పుడు
1: తేడా
0: ఇప్పుడు పంజాబ్, హర్యానా, అన్ని యూపీ అందరు అది చాలా పర్వతాలను కొట్టుకొచ్చిన మట్టి కనుక ఇంకా మెత్తటి మట్టి. ఎంత లోతు వెళ్ళు మన కోస్తా ఆంధ్రాలు ఎట్లుంటుందో అంత మెత్తటి మట్టి, చాలా సారవంతమైంది. వాళ్ళకి ఈ ప్రక్రియ ఒకసారి చేసుకుంటే 15 ఏళ్ళ దాకా మళ్ళీ వాళ్ళు చేయని అవసరం లేదు. ఒకసారి చేస్తే ఇప్పుడు 10-12 వేలు అవుతాయి ఎకరాకు, 20 ఏళ్ళ దాకా కూడా చేయని అవసరం లేదు. అంటే ఒక్కసారి చేసు మన దగ్గర ఒక 5 ఏళ్ళ దాకా కూడా మన దగ్గర కూడా ఈ మట్టిని తిరిగేసినప్పుడు ఆ ప్రక్రియ చేయాలి.
1: ఈ మట్టి తిరిగేసేది ఎంత శాతం రైతులు చేస్తున్నారు ఇప్పుడు?
0: ఇప్పుడు తిరిగేయటం కంటే ఇంకా నీళ్ళల్లో కలిపి ఎకరాకు ఒక ట్రాక్టర్ లోడు పంపించడం అనేది అప్పుడు అప్పటి ప్రక్రియలను కూడా నీళ్ళల్లో కలిపి ఇచ్చినప్పుడు. ఇప్పుడు జనరల్గా ఏమైతుంది, వర్షాకాలంలోనే నదీ నీళ్ళు ఎర్రగుంటాయి, వేరే కాలాల్లో నదీ నీళ్ళు తెల్లగుంటాయి. మరి మనము ఈడ మెరక పొలంలో సంవత్సరం పొడవున ఆ బోరు తెల్ల నీళ్ళు పోస్తుంది, అందులో ఎర్ర మట్టి కలిపితే ఎర్ర నీళ్ళు పోవా? లోపల మట్టి తీసుకొచ్చి మరి మడి అంతా పారుతుంది కదా. ఇప్పుడు ఒక ట్రాక్టర్ మట్టిని వదిలేమంటే పోయి అంతా వండు పేరుకొని అంతా న్యాచురల్గా సెటిల్ అవుతుంది కదా, మరి కొత్త సారం వచ్చినట్టే కదా దానికి. అదే కోస్తా జిల్లాలలో సంవత్సరం వానాకాలానికి ఎదురు చూడాలి. నువ్వు ఏం ఎదురు ఎప్పుడంటే అప్పుడు తలుచుకుంటే రోజు ఎర్ర నీళ్ళని పంపించుకో.
1: అంటే నీళ్లు మట్టి కలిపి పారేయాలంటారు.
0: ఇప్పుడు ఈడ బోరు పోస్తుంది, ఈడ డ్రమ్ము పెడితే అందులో డ్రమ్ములో మట్టి వేస్తే దాంట్లో ఉండరంతా తేలిపోదా నీళ్ళ ధర?
1: అంటే నేల మీదకి పంపే నీళ్లు నీళ్లుగా పంపే కన్నా మట్టితో కలిసిన నీళ్లు పంపాలి.
0: అవును, ఆ ఒండ్రులో ఎంత జిగట వెళ్తుంది, అన్ని పోషకాలు వెళ్తాయి, అంతటా సమాంతరంగా వెళ్తాయి కదా మడి అంతా. అట్లా వెళ్ళకపోతే ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది బిందు సేక్, ఆ డ్రిప్పర్ దగ్గర 1 కిలో మట్టి వేస్తే కొత్త మట్టి వేస్తే జిగట మట్టి ఆడ ఉంటుంది కదా. ఇట్లా వరి పొలానికేమో అట్లా కలపమంటున్నావు, వరి పొలం కాకపోతే మెరక పైరైతే ఇట్లా కలుపుకోవచ్చు కదా.
1: అయితే వెంకటరెడ్డి గారు, మట్టి కడుపులోనే దాగి ఉంది గట్టిదనం అంతా అన్నారు కదా, అవును, ఇలా ఈ భూసార పరిరక్షణ కోసం మట్టిని తిరిగేయటం అనేది ఎన్నాళ్ళకొసారి చేయాలి?
0: నేను ఇదే ప్రక్రియను ఒక PDF రూపంలో ఇచ్చి మొన్న గ్లోబల్ G20 సమ్మిట్లో దానికి IICTలో ఇచ్చాను నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఒక్కసారి చేస్తే 10 పంటలు అంటే 5 సంవత్సరాలు, సంవత్సరానికి 2 తీసుకున్నా 10 పంటలకు మంచిగా వస్తుంది. 15 వేలు అవుతుంది ఒక్క పంటకు, 1500 ఒక DAP ఖర్చు కాదు, 1500 ఎకరాకంటే ఒక సంవత్సరానికి. ఇంత ఈజీగా ఉన్నాయి ఇప్పుడు.
1: దీన్ని ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకుందా?
0: ఇప్పుడు ఈ పేటెంట్ ఇది 20 సంవత్సరాలు అయిపోయింది కనుక న్యూట్రల్ అయిపోతుంది, అంటే ఎవరన్నా ఏ నిస్సందేహంగా వాడుకోవచ్చు. అప్పుడు మన శాస్త్రవేత్తలకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇన్ని రోజులు పేటెంట్ అడ్డం ఉందని దీని గురించి మాట్లాడకపోవచ్చు, ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. వాళ్ళు విస్తృత పరిశోధన చేసి దీంట్లోనే ఇంకా హౌ బెస్ట్ అనేది చేసి చెప్పాల్సిన బాధ్యత ఇదే పని. న్యాచురల్గా చేయాలి అనుకుంటే ఇటువంటి ప్రక్రియలు అన్నీ ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్నారు. కెమికల్ ఉపయోగం పోయింది, అది కెమికల్ మనిషికి టెంపరవరీకి రిలీఫ్ ఇచ్చింది కానీ శాశ్వతం కాదు అది. కనుక ఆర్గానిక్ సేంద్రియంలో ఈ ప్రక్రియను ఇంకా డిఫైన్ అంటే పరిశోధన, మూలాలను వదిలిపెట్టవద్దు. దీంట్లోనే విటమిన్ డి అనేది మొన్న కొత్త ప్రక్రియ, అంటే అది 2019లో వచ్చింది. దాన్ని మన ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో ప్రసంగించడం జరిగింది ఫిబ్రవరి 2021లో.
1: ఫిబ్రవరి 28, 2021 మన్ కీ బాత్లో మీ ప్రస్తావన.
0: అట్లాగే 2020లో మన దేశం మీద మిడతల దండు వచ్చింది, ఇది అందరికీ తెలిసే. 2020లో అప్పుడే కరోనా వచ్చింది, కరోనా ఒక దిక్కు, మిడతల దండు ఒక దిక్కు. ఆ మిడతల దండు కంట్రోల్ చేయాలంటే కెమికల్తో కంట్రోల్ అయితే లేదు, ఎక్కడ ప్రపంచంలో ఇంతవరకు కాలేదు. కానీ భారతదేశం వచ్చేసరికి న్యాచురల్ పద్ధతిలో, ఇప్పుడు నా పద్ధతిలో మడ్డీ సల్యూషన్ అంటారు, అంటే మట్టి ద్రావణం,

0: దాన్ని యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పారు, పేటెంట్ ఉంది కనుక నా దగ్గరికి విలేకరులు పంపించారు ప్రెస్ వాళ్ళని. అంటే ఇట్లా మట్టి పాడితే, నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లలో పెట్టాను రైతులకు, నార్త్ ఇండియా వాళ్ళకు. వాళ్ళు చేసి సక్సెస్ అయ్యారు. ఎక్కడైతే భోపాల్ దగ్గర ఆ మధ్యప్రదేశ్లో రైతులు ఎవరైతే స్ప్రే చేసుకురో వాళ్ళకి రాలే, పక్కలో అవి దినిపోయినాయి, మీరు కావాలంటే చూడండి అని అప్పుడు ఫోన్ నంబర్లతో సహా ఇస్తే వాళ్ళు విలేకరులు వెళ్ళి అక్కడ చూసిరు. ఆయన కూడా రిటైర్ సైంటిస్ట్, ఏదైతే స్ప్రే చేసిండో మరి నువ్వెట్ల నమ్మినవయ్యా మరి మట్టి అంటే, ఆయనది సక్సెస్ ఉంది కనుక నమ్మాల్సి వస్తుంది, ట్రూత్ను కాదనలేము కదా. కనుక నేను చేసిన వాళ్ళది పక్కలో తినిపోయింది, నా దగ్గరికి రానే లేవు అవి. నేను వచ్చేసరికి వాళ్ళది తినిపోయింది, ఈడ ఫోటో దించదామన్నా అవి లేరు, నా దగ్గరికి వస్తే కదా అని అన్నాను.
1: అంటే మట్టి ద్రావణం మిడతల దండును కూడా పారిపోయేలా చేసింది.
0: రిపలెంట్ అయిపోతుంది కదా, అవి తింటే అరిగించుకోలేవు కదా వాళ్ళకి. ఇప్పుడు చీడపీడలకు జిగట ఎప్పుడైతే ఆకుల మీద మనం స్ప్రే చేస్తామో ఆ జిగట తిన్నప్పుడు అరిగి

0: చేయించుదామన్నా అవి లేరు నా దగ్గరికి వస్తే కదా అని అన్న.
1: అంటే మట్టి ద్రావణం మిడతల దండును కూడా పారిపోయేలా చేసింది.
0: రిపలెంట్ అయిపోతుంది కదా, అవి తింటే అరిగించుకోలేవు కదా వాటికి. ఇప్పుడు చీడపీడలకు జిగట ఎప్పుడైతే ఆకుల మీద మనం స్ప్రే చేస్తామో ఆ జిగట తిన్నప్పుడు అరిగించుకోలేవు. వాటికి లీవర్ ఉండదని తెలుసు, లీవరు ఊపిరితిత్తులు కూడా ఉండవు. వాటి శరీరం మీద జిగట మట్టి బంక మట్టి అయినా శ్వాసగ్రంథులన్నీ మూసుకపోతాయి చీడపీడలకు. అప్పుడు అవి శ్వాసగ్రంథులు మూసుకపోయి నీకు ఆడ ఉండలేదు, బతకలేదు. మళ్ళీ దాంట్లో మట్టి ఆమ్దం, ఆమ్దం అంటే నూనె కూడా కొంచెం దాన్ని ఎమల్చిఫై చేస్తారు. అది చేస్తే ఇంకా ఇమీడియట్గా అసలు ఇంకా రిపలెంట్ దాంతో. అసలు ఆ రిపలెంట్ ఏది ఉన్నా కానీ తల్లే వచ్చి నా పిల్ల ఇడ దక్కదు అనేది గుడ్డు పెట్టదు తల్లి. గుడ్డు పెట్టినప్పుడు ప్రొడక్షనే ఉండదు కదా. ఇప్పుడు ఎక్కడ అడవిలో ఉంటాయో దానికి అనుకూల పరిస్థితి అక్కడే రెక్కల పురుగు అక్కడ పోయి పెడుతుంది.
1: ప్రకృతిలోనే అన్ని ఉన్నాయి అనే విశ్వాసం ప్రతి పదంలో ధ్వనిస్తోంది.
0: అంతే కదా, మరి ఇప్పుడు ప్రకృతిలోనే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు లేకపోతే నేను చిన్నగా ఉన్నప్పుడు ఏదో ఇట్లా బూడిద ఉంటే చెట్ల మీద చల్లుతారు, ఆ బూడిద ఎందుకు చల్లుతారో అని నాకు కూడా అర్థం కాలే. అంటే బూడిద చల్లినా కానీ కొంచెం అవి కూడా బూడిద కూడా డైజెస్ట్ కాదు కదా వీటికి కాలింది.
1: ప్రకృతి పట్ల అపారమైన భక్తి ప్రేమ పట్టింపు మీకు పద్మశ్రీ తీసుకొచ్చింది. మరి మీరేమో మా స్టూడియోస్కి ఆ ప్రకృతినే తీసుకొచ్చారు. ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇంతవరకు భూసారానికి సంబంధించి రైతులకు ఉపయోగపడే పరిశోధన చేసి ఫలితాలు సమాజానికి అందించినందుకు గాను 2020 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుతో సన్మానింపబడిన అభ్యుదయ రైతు చింతల వెంకటరెడ్డి గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్తి, శ్రీ జాజుల ప్రభాకర్, పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. తెలుగు పద్మాలు ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఇంతవరకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రం కోసం ఉదిత్ నారాయణన్, శ్వేతామోహన్ పాడిన భాస్కర భట్ల గీతం వినండి. సంగీతం భీమ్స్ సెసిరోలియో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీ లా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: శ్రోతలు, చిత్రసీమలో ఇప్పుడు వినండి ది రాజాసాబ్. చిత్రం కోసం విశాల్ మిశ్రా, తమన్, శృతి రంజని పాడిన కృష్ణకాంత్ గీతం. సంగీతం ఎస్ఎస్ థమన్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం మిక్కీ జె మేయర్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:00. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బక్రీద్ పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడ్డ పేద ప్రజలకు సేవ చేసేందుకు ఈ పండుగ ప్రతీకని రాష్ట్రపతి ముర్ము అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో చేపట్టే అక్రమ నిర్మాణాల విషయంలో ఎలాంటి ఉపేక్ష లేకుండా వ్యవహరించాలని, గత కొన్నేళ్లుగా వెలిసిన అక్రమ నిర్మాణాలు కూల్చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, కళ్లాల్లో ధాన్యం తడవకుండా అవసరమయ్యే టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం గర్వించదగ్గ అంశమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 10 BSc నర్సింగ్ కాలేజీలను ఒక PG నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేంద్ర సింహ అధికారులను ఆదేశించారు. నర్సింగ్ కాలేజీల్లో మిడ్ వైపరీ కోర్సులు బలోపేతం చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. దేశంలో ముస్లిం మహిళల హక్కులపై జాతీయ మహిళా కమిషన్ ఒక సమగ్ర సిఫార్సుల నివేదిక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించింది. దేశంలో ముస్లిం మహిళలు చట్టపరమైన, సామాజిక పరమైన, రాజ్యాంగపరమైన హక్కులు బలోపేతం చేసే లక్ష్యంతో జాతీయ స్థాయిలో నిర్వహించిన విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ నివేదిక అందజేశారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం 13 లక్షల కోట్ల రూపాయలు నిధులిచ్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1.3 లక్షల కోట్ల రూపాయలు నిధులిచ్చారని చెప్పారు. రాష్ట్రంలో అన్ని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలు స్వయం పోషకంగా ఎదగాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి సూచించారు. తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు పూర్తిస్థాయి క్రీడా సదుపాయాలతో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి యువవాణి సంగీత కార్యక్రమంలో మల్లికా ఆత్రేయ గారి గాత్రం, వైలిన్ శ్రీ టిఎస్ శ్రీవత్స, మృదంగం శ్రీ పెరవళి జయభాస్కర్ గారు. కార్యక్రమంలో ముందుగా తలచినంతనే ముఖారి రాగం ఆదితాళం, త్యాగరాజ స్వామివారి కృతి.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి మైసూర్ వాసుదేవాచారి గారి కృతి రామప్రియ రాగం ఖండచాపు తాళం శ్రీ వాసుదేవా.

యువవాణి సంగీత కార్యక్రమంలో ఇంతవరకు మీరు మల్లికా ఆత్రేయ గారి గాత్రం విన్నారు. వయలిన్ టిఎస్ శ్రీవత్స గారు అందించారు. మృదంగ సహకారం పెరవళి జయభాస్కర్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు మనం సమైక్యత గీతం విందాం.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, నీ చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి, లేదా 1800-11-7800-1800-11-7800 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.

మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్లో కూడా.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సుగమ్ సంగీత్ కార్యక్రమంలో లతా మంగేష్కర్ గారు ఆలపించిన భజన్స్ విందాం ఇప్పుడు.

0: సుగమ్ సంగీత్ కార్యక్రమంలో లతా మంగేష్కర్ గారు ఆలపించిన భజన్స్ విన్నాం. సుగమ్ సంగీత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: హలో సార్, నమస్కారం.
2: నమస్కారం.
1: రాజు గారు మాట్లాడుతున్నారా?
2: నేనే రాజు, చెప్పండి.
1: మొన్న మీరు అంబర్పేట్ పెట్రోల్ బంక్ లో సమస్తం లక్కీ డ్రా ఫిల్ చేశారు కదా?
2: చేసిన.
1: మా బేగంపేట్ బ్రాంచ్ వచ్చి మీ ఫ్రీ గిఫ్ట్ కలెక్ట్ చేసుకోవచ్చు.
2: ఫ్రీ గిఫ్ట్?
1: అవును సార్, మీకు ఒక ఓవెన్, ఓ ప్రెషర్ కుక్కర్, ఒక సిల్వర్ కాయిన్, ఒక డిన్నర్ సెట్ వచ్చాయి. వెంటనే వచ్చి కలెక్ట్ చేసుకోండి. ఇంకా మీకోసం స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంది.
2: సర్ప్రైజ్ గిఫ్టా?
1: అవును సార్, అడ్రస్ మీ వాట్సాప్ షేర్ చేస్తాం. ఇది సమస్తం లక్కీ డ్రా అందిస్తున్న స్నేహ హస్తం.

0: రాజు న్యూస్ మీద ఆడుకోబోతున్నావు?
1: ఏం లేదు చిచ్చా, మనకు మామూలుగానే లక్ ఎక్కువ కదా, మన సమస్తం లక్కీ డ్రాలో మస్తు గిఫ్ట్స్ వచ్చినాయి, పోయి తెచ్చుకోవాలి.
0: అరే ఇలా పెట్రోల్ బంక్ లక్కీ డ్రా కాదు కదా.
1: అదే కాక
0: ఒక ఓవెన్, ఒక ప్రెషర్ కుక్కర్, ఒక సిల్వర్ కాయిన్, ఒక డిన్నర్ సెట్ ఇస్తాను రారా.
1: మీకెట్లరా?
0: స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా వెయిటింగ్ అంటారు. ఆఖరికి నీ నెత్తి మీద టోపీ పెట్టి 10,000 కట్టించుకొని సమస్తం
2: ఇలా ఫ్రీ గిఫ్ట్స్ కి ఆశపడి మోసపోకండి. తెలుసు కదా ఏది.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్ లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం లో పోస్ట్ చేయండి, లేదా 1800 11 7800 1800 1100 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
1: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
2: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా?

0: ఇంటి వెనకాలనే చదువుతున్నావేంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
1: మారతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలికి తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: ఎప్పుడైనా సరే మీరు ఒక మాట విన్నారా? అది స్విచ్ ఫెయిల్యూర్. స్విచ్ ఫెయిల్యూర్ అంటే ఏదో కరెంట్ బోర్డులో స్విచ్ పనిచేయట్లేదు, ఏసీ స్విచ్ పనిచేయట్లేదు, లేకపోతే మనకి బట్టలతికే వాషింగ్ మిషన్ పనిచేయట్లేదు అని మాత్రం అనుకోండి. అట్లాంటిదే మన శరీరంలో కూడా ఒక స్విచ్ ఉంది, దాన్ని మనం అస్సలు పట్టించుకోం. ఆ స్విచ్ ఫెయిల్యూర్ అంటే ఏంటి అంటే, మనకెంత డబ్బున్నా సరే మనం పేదవాళ్ళుగా ఉండడానికి ఇష్టపడతాం, ఖర్చు పెట్టడానికి ఇష్టపడం, కష్టపడటం, సంపాదనను పెంచుకోవడం, సుఖపడటం మర్చిపోతూ ఏదో చిన్నప్పుడు పెరిగినట్టుగానే, చిన్నప్పుడు ఉండగా ఉన్నట్టుగానే రిమోట్ పక్కనే ఉన్నా మనం ఏసీ ఆన్ చేసుకోం, పొదు పని చెప్పి టీవీలు ఆఫ్ చేస్తాం, కరెంట్ బిల్ దండగానే లైట్లు ఆఫ్ చేస్తాం, మన కొంట్లో బాగాలేకపోయినా హాస్పిటల్స్కి వెళ్లకుండా దాన్ని ఆవంతనే ఉంచి రోగాన్ని పెద్దది చేసుకుంటాం. ఈ తరం భారతీయ రిటైర్డ్ వ్యక్తుల్లో మనం ఎక్కువగా దీన్ని గమనిస్తుంటాం. అంటే సేవింగ్ చేసి తుప్పు పట్టిపోయి ఉంటారనమాట అలాంటి వాళ్ళు. కాబట్టి ఆ స్విచ్ మనం ఎప్పుడు ఆన్ చేస్తామో, ఎప్పుడైతే మన కళ్ళ ముందు ఎన్ని డబ్బులు కనిపిస్తున్నా కూడా మన చుట్టూ ఉన్న పెద్దవాళ్ళలో ఈ స్విచ్ ఫెయిల్యూర్ని మనం ఎక్కువగా కనిపిస్తుంటాం. ఎఫ్డిఎఫ్ ఉచ్చుల పడిపోతూ ఉంటారు, వైద్యానికి వెనుకంజ వేస్తారు, కష్టాల ప్రయాణం చేస్తుంటారు, వారసత్వ భారం ఎక్కువ ఉంటుంది, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. లాస్ట్కి ఏం చేస్తారు, ఎంత వాళ్ళైనా కూడా ఏమి అనుభవించకుండానే కేవలం మనం ఆస్తికి కాపలాదారుగా మాత్రమే ఉండి ఏమి అనుభవించకుండానే చనిపోతారు. అది అత్యంత దురదృష్టకమైన అంశం. మనకు ఒక కాస్త డబ్బులు ఉంటే కాస్త డబ్బులు మన కోసం ఉంచుకొని ఎదుటి వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళని కూడా బతికిస్తూ వాళ్ళకు కూడా సాయం చేస్తూ సాటి మనుషులుగా చూడగలిగిన వాళ్ళు చాలా ధనవంతుల కింద లెక్క. అది మనం అలవాటు చేసుకుందాం, అంతే అంటారా?
6: మాటైనా
7: పాటైనా
8: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
6: ఏ చోటైనా
7: శ్రోతల ఆనందాల గని
6: మధుర గానాల మనోరంజని
7: మన జనరంజని
8: మనసునే మీటకే నేస్తమా.
7: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
8: 2324 0856.
7: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

0: Now, let's listen to a small commercial.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ది పవర్ ఆఫ్ సింప్లిసిటీ. ఆకాశవాణి ఆల్సో సక్సెడెడ్ బికాస్ ఆఫ్ ఇట్స్ సింప్లిసిటీ. Akashwani did not require expensive equipment or an internet connections. Even a small battery-powered radio could connect people to the world. This simplicity made it affordable and accessible to millions. People could listen while cooking, farming, traveling, or working. Akashwani became a companion rather than a distraction. Its convenience played a huge role in its popularity. Public service above profit. Unlike many commercial platforms, Akashwani always focused on public service. Its primary goal was not profit, but national communication and social welfare, educational content, cultural preservation, public awareness campaigns, and emergency broadcasts were given importance. This service-oriented approach earned respect and credibility. Listeners understood that Akashwani existed for the people. That trust became its greatest achievement. The magic of signature tune. Dear listeners, even a simple tune can carry emotions. The famous signature tune of Akashwani became one of the most recognizable sounds in India. The moment listeners heard it, they felt connected to something familiar and comforting. For generations, it symbolized information, culture, and national identity. This emotional branding contributed greatly to the Akashwani's success. Women's participation and youth participation. Akashwani encouraged participation from women and young people through special programs. Women-focused shows discussed education, health, family welfare, careers, and empowerment. Youth programs gave students and young artists opportunities to express themselves. Career guidance, debates, music programs, and educational content inspired young listeners by addressing the needs of different sections of society.

0: సొసైటీ ఆకాశవాణి రిమైన్స్ సోషలీ రిలవెంట్. The future of Akashvani. Dear listeners, even after 90 years, the journey of Akashvani continues. Today, radio is evolving through podcasts, online streaming, FM channels, and mobile applications. Young creators are rediscovering the beauty of audio storytelling. In a fast and a stressful world, many people find comfort in a calm and a meaningful nature of radio. Akashvani's future remains bright because its foundations is built on trust, culture and connection. Technology may change, but the human need for meaningful communication will always remain. This is Tanisha signing off. Thank you, dear listeners, for joining us in this special celebration. Stay connected, stay inspired, and keep listening to Akashvani.
1: Akashvani samyam 12 gantla 30 nimshal ka vastundi. Jate sthayilo telugu lo vartalu vindam.
2: Akashvani vartalu chaduvutunnadi చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సిక్కిం పోలీసుకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీస్ కలర్ పురస్కారం ప్రదానం చేశారు. గ్యాంగ్టెక్లో పాల్జోర్ స్టేడియంలో ఈ పరేడ్ ఘనంగా జరిగింది. దేశంలో ఈ అవార్డు అందుకున్న 15వ రాష్ట్రంగా, ఈశాన్య ప్రాంతం నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీస్ బలగాలు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, పేదలు, పిల్లల పట్ల వ్యవహరించేటప్పుడు పోలీసులు మరింత సున్నితంగా ఉండాలని చెప్పారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని ముర్ము పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిక్కిం పోలీసులు ఈ సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కాపాడడంలో, అలాగే విపత్తు నిర్వహణలో సిక్కిం పోలీస్ పోషిస్తున్న పాత్రను రాష్ట్రపతి అభినందించారు.
3: పోలీస్ వ్యవస్థకు అధిక సిటిజన్ ఫ్రెండ్లీ బనాయే జనా చాహియే తాకి సామాన్య లోక్ బినా హోయ్ కే అప్ని సమస్యా దర్జ్ కరా సకే. మహిళాఓ, బచ్చోం ఔర్ కమజోర్ వర్గోం కే ప్రతి సంవేదనశీల్ వ్యవహార్ కో భీ ప్రాథమికతా దేని చాహియే. సైబర్ క్రైమ్, ఆన్లైన్ ఫ్రాడ్, హేకింగ్ ఔర్ డీప్ ఫేక్ జైసి నయీ చునౌతియా సామ్నే ఆ రహీ. ఇన్ నయీ చునౌతియో సే నిపటనే కే లియే పోలీస్ కో లేటెస్ట్ టెక్నాలజీ, సైబర్ సిక్యూరిటీ ఔర్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్ మే దక్ష.
2: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను ఈరోజు భక్తి శ్రద్దలతో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ముస్లిం సోదరులు ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ఈద్ ప్రార్థన నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీద్, ఫతేపురి మసీద్, షాహీ ఈద్గాల్లో ఈద్ ప్రార్థనలు జరుగుతున్నాయి. భగవంతుని ఆజ్ఞకు లోబడి తన ఏకైక కుమారుని త్యాగం చేసేందుకు ప్రవక్త ఇబ్రహీం చూపిన సంసిద్ధతను స్మరించుకుంటూ ఈద్ ఉల్ అజ్హా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ పర్వదినం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన పేద ప్రజలకు సేవ చేసేందుకు ఈ పండుగ ప్రతీక అని రాష్ట్రపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ అందరి జీవితాల్లో శాంతి, సంతోషాలు, సద్భావం నింపాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. సమాజంలో సోదరభావాన్ని, సంతోషాన్ని మరింత పెంపొందిస్తుందని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వీర్ సావర్కర్ ధైర్యం, దేశభక్తి ఎల్లప్పుడూ ప్రజలకు స్ఫూర్తినిస్తాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ తన జీవితాన్ని మాతృభూమి సేవకి అంకితం చేశారని, దేశ సిద్ధాంతం పట్ల అచంచల భక్తి అంటే ఏంటో వీర్ సావర్కర్ జీవితం, ఆయన రచనల నుంచి మనం నేర్చుకోవచ్చని అమిత్ షా అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి

సినీ నటులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు ఘన నివాళులర్పించారు. పేదలు వెనుకబడిన వర్గాల గౌరవం కాపాడేలా ప్రజా సంక్షేమం పరిపాలన పట్ల ఎన్టీఆర్ చూపిన అంకితభావాన్ని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్టీఆర్ కన్న కలలు ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెరువుతో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన సాంచీ స్థూపం నుంచి బుద్ధుని శిష్యులైన సారిపుత్ర మౌద్గల్యాయన్లకు చెందిన పవిత్ర అవశేషాలు మంగోలియాకు పంపుతున్నారు. ఈరోజు భోపాల్లో రాజాభోజ్ విమానాశ్రయం నుంచి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వీటిని ఢిల్లీకి తరలిస్తారు. రేపు న్యూఢిల్లీలో నేషనల్ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత ఈ నెల 30వ తేదీన భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మంగోలియాకు తీసుకెళ్తారు. ఈ నెల 31 నుంచి మంగోలియా రాజధాని ఉలన్ బాతర్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. వీటిని దర్శించుకునేందుకు 10 లక్షల మందికి పైగా

0: ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత ఈ నెల 30వ తేదీన భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మంగోలియాకు తీసుకెళ్తారు. ఈ నెల 31 నుంచి మంగోలియా రాజధాని ఉలన్ బాతర్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. వీటిని దర్శించుకునేందుకు 10 లక్షల మందికి పైగా భక్తులు, పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భారత్, మంగోలియా దేశాల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలు మరింత బలోపేతం చేసేలా, అలాగే సాంచి వంటి బౌద్ధ పుణ్యక్షేత్రాలపై విదేశీ పర్యాటకుల్లో మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో పలు ప్రజా ఉపయోగ విద్య, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఐసీఏఆర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. రేషన్ రవాణా, డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సార్థక్ పీడీఎస్ గా పిలిచే ఈ సమగ్ర పథకాన్ని 16వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్ర వాటాగా 25,530 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ వాటాతో కొనసాగించనున్నారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ,
1: इस प्रोग्राम में 3 बड़े सुधार अप्रूव हुए हैं. सबसे पहला, राज्य सरकारों के एजेंसीज राज्य में FCI का बड़ा गोडाउन होता है, वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में, डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है, उस कॉस्ट को सपोर्ट करेंगे. दूसरा, फेयर प्राइस शॉप्स है उनमें डीलर्स का रिम्यूनरेशन रखा गया था, उसको बढ़ाने की जरूरत थी, तो वो भी फैसला लिया गया. और तीसरा फैसला, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
0: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి కొన్ని సమస్యలు వెలుగులోకి రావడంతో రీవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు సీబీఎస్ఈ అధికారులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ లోపాలకు బాధ్యత వహిస్తూ ఈ సమస్యలకు తగిన పరిష్కారాలు కనుగొంటామని చెప్పారు. ఆన్స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం అనేది ఒక ప్రగతిశీల సాధనమని, దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు ఈ విధానం వైపే మొగ్గు చూపుతున్నాయన్నారు. దేశంలో ఈ విధానం అమలు చేయడం ఇదే తొలిసారని, ఓఎస్ఎం ప్రక్రియ ద్వారా సీబీఎస్ఈ మొదటిసారిగా దాదాపు 40 కోట్లు స్కాన్ చేసిన పేజీలు మూల్యాంకనం చేసిందని మంత్రి స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా వార్తల నేపథ్యంలో బెంగళూరు తన నివాసంలో ఈరోజు అల్పాహార సమావేశానికి తన కేబినెట్ సహచరులను ఆహ్వానించారు. సిద్దరామయ్య నుంచి ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్న ప్రచారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ అల్పాహార సమావేశానికి హాజరయ్యారు. రాష్టంలో ముఖ్యమంత్రి మార్పు తాము హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఈ అల్పాహార సమావేశానికి హాజరైన కేబినెట్ మంత్రులు తెలిపారు. బీహార్లో ఉత్తర తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానల కారణంగా 8 మంది మరణించారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తక్షణమే 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. భారత్, చైనా దేశాలు సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితి సమీక్షించాయి. అలాగే అక్కడ శాంతి భద్రతలు కాపాడడంలో సాధించిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశాయి. నిన్న బీజింగ్లో జరిగిన భారత్, చైనా సరిహద్దు వ్యవహారాల సంప్రదింపులు సమన్వయ కార్యాచరణ యంత్రాంగం 35వ సమావేశంలో ఇరు దేశాలు సమీక్షించాయి. ఈ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి జాయింట్ సెక్రటరీ సుజిత్ ఘోష్ నాయకత్వం వహించగా, చైనా ప్రతినిధి బృందానికి డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హౌ యాంకీ నాయకత్వం వహించారు. రాగల 2 నుంచి 3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని IMD పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రేపు జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. కాగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడా

0: విజయం సాధించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విందాం.

0: ఆకాశవాణి సమయం 1:10 కావస్తుంది. మనం ప్రాంతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, సుస్థిర అభివృద్ధి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈద్గా మైదానాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పరిధిలో నిర్మాణంలో ఉన్న ఎఫ్సిడిఏ కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈరోజు పరిశీలించారు. అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ వసతులతో ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను వారు ఆదేశించారు. దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, సుస్థిర అభివృద్ధి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ నగరం రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మ్యూనిచ్లో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ 2026 షూటింగ్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన ఇషాసింగ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్కు చెందిన ఇషాసింగ్ సాధించిన విజయం భారత షూటింగ్ క్రీడా చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదలతో లక్షల మందికి ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ 2026 షూటింగ్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో 43 హిట్స్ సాధించి ఇషాసింగ్ ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతోందని రాజన్న సిరిసిల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోశెట్టిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారు తోటశేఖర్ ఆకాశవాణితో చెప్పారు.
2: ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత నిధులు నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఈ పథకం ద్వారా నాకు సంవత్సరానికి 3 సార్లు 2000 చొప్పున మొత్తం 22 విడుదలుగా 44,000 రూపాయలు జమ అయ్యాయి. ఈ యొక్క డబ్బులతో నాకు వ్యవసాయ అవసరాలకు చాలా ఉపయోగపడ్డాయి. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
1: రాష్ట్రంలో భూముల విలువలను వాస్తవ మార్కెట్ ధరలకు అనుగుణంగా క్రమబద్ధీకరించాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంతో రిజిస్ట్రేషన్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళలను ఈ నెల 29వ తేదీ నుండి జూన్ 3వ తేదీ వరకు ఉదయం 9:30 నుండి రాత్రి 7:30 వరకు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర నిర్మల్ జిల్లాలో కొనసాగుతుంది. జిల్లాలోని కడెం, ఖానాపూర్, మామడ, లక్ష్మణచాంద, సోన్ మండలాల్లో వరి పంటను బీజేపీ ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. దీనిలో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం 500 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఈ ఉదయం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ మొదటి విడతగా 300 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి ఆలయ

0: పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు.
1: భద్రాచలం సీతారాముల వారి టెంపుల్ ను కూడా అద్భుతంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో మరి ఇక్కడ 500 కోట్లకు పైగా నిధులు కేటాయించడం జరిగింది. మొదటి విడతలో 300 కోట్లతోటి తొందరలోనే టెండర్లు కంప్లీట్ చేసుకుని పనులను ప్రారంభించడం జరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈద్గా మైదానాలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజు నరసింహ, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బోడగుట్ట ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి, జనగామ, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్లేకార్డులు ప్రదర్శించారు. బక్రీద్ నేపథ్యంలో నిర్మల్ జిల్లా నిర్మల్, భైంసా పట్టణాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో బక్రీద్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని మసీదులు, ఈద్గాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో నిర్వహించిన బక్రీద్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ చెన్నూరులోని మైనార్టీల సంక్షేమం కోసం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
2: ఏ సోమన్పల్లి మే 200 కరోడ్ సే మైనారిటీ ఎస్సీ బీసీ 2000 బచ్చోం కే వాస్తే ఏక్ టాప్ క్లాస్ పబ్లిక్ స్కూల్ కే జైసా హాస్టల్ కే సాథ్ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ భీ వాళ్ళ లగారే అప్నే బచ్చే పూరే హోనే కే బాద్ నెక్స్ట్ ఇయర్ సే మా అడ్మిషన్స్ లేంగే బాహర్ జానే కీ జరూరత్ నహీ.
0: దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ పథకంలో భాగంగా ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్ను ఎంపిక చేశారు. అమృత్ భారత్ పథకం కింద 100 కోట్ల రూపాయల నిధులతో రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. దీనిపై మధిరకు చెందిన బాబ్లా తన అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
3: కేంద్ర ప్రభుత్వం వారు దేశంలోని 1000 రైల్వే స్టేషన్లను అమృత భారత పథకంలో భాగంగా ఆధునీకరించడానికి పూనుకున్నారు. తెలంగాణలో 6 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. అందులో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని మధిరను ఎంపిక చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.
0: అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళనకు గురి కావద్దని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని నేరుగా పార్బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. హమాలి సమస్యను పరిష్కరించి వరి కొనుగోలు ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.
4: ఖచ్చితంగా వచ్చే 10-15 రోజుల్లో మన జిల్లాకి ఎంతైతే ధాన్యం రావాల్సి ఉందో 2.5 లక్షల మెట్రిక్ టన్లు అంచనాలు, అవన్నీ కూడా ప్రొక్యూర్మెంట్ పూర్తి చేస్తామని రైతులందరికీ హామీ ఇస్తున్నాము. మొన్న రాత్రి కూడా వర్షం బాగా పడడం వల్ల దాదాపు మనకి 600 మెట్రిక్ టన్లు బ్యాగులు తడిసిపోయిన ధాన్యం ఉన్నా సరే అవన్నీ సేకరించడం జరిగింది.
0: వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుండి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతాయని తెలిపింది. రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, సుస్థిర అభివృద్ధి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

0: ఈ సందర్భంగా ఈద్గా మైదానాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి

0: ఈనాటి మన వనితాలోకం కార్యక్రమంలో డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ గారు రచించిన బతుకబండి పుస్తక సమీక్ష విందాం. సమీక్షకురాలు శ్రీమతి దేవరపల్లి మేరీ సుజాత.
1: మన తెలుగు సాహిత్యంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని సమాజాన్ని సంస్కరించిన విశిష్ట వ్యక్తులు ఎందరో ఉన్నారు. వారందరూ సదా స్మరణీయులు. ఈ కోవకు చెందినవారే నేటి యువకవి డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ వీరు వ్రాసిన కదిలించే కావ్య కరండిక బతుకుబండి పుస్తకం గురించి ఓ చిరు సమీక్ష. సాహిత్యం అనేది ఒక నిరంతర వాహిని. కాలం మారుతున్న కొద్దీ మనుషుల జీవన విధానాలు, ఆలోచనలు, దృక్పథాలు, ధర్మాలు, సమస్యలు మారుతూ ఉంటాయి. అలాంటి మార్పును ప్రతిబింబించడం, సమాజాన్ని నడిపించడం, ప్రేరణ ఇవ్వటం సాహిత్యం యొక్క తొలి ప్రాధాన్యత. అందులోనూ నవ్య సాహిత్యం సమాజంలోని రుగ్మతలను ప్రశ్నించడానికి ఒక ఆయుధంగా ఉపకరిస్తుంది. ఇవాళ సంఘం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు, నిరుద్యోగం, పర్యావరణ సమస్యలు, యాంత్రిక జీవనం, విలువల విచ్ఛిన్నత, స్వార్థం, ఆంతరంగిక సంఘర్షణ సాహిత్య రూపంలో సాక్షాత్కారం కాకపోతే సామాజిక పరివర్తన అసాధ్యం. ప్రపంచీకరణ ప్రభావంతో ప్రగతి పరుగులు తీస్తున్న వేళ విలువలకు పాదులు వేస్తూ సంస్కారాన్ని తట్టిలేపాల్సిన బాధ్యత సాహిత్యానిదే. ఇవాళ కవిత్వం అంటే కాలక్షేపణ సాధనం కాదు, గతాల గొప్పదనాన్ని గౌరవిస్తూనే వర్తమాన సమస్యలను పరిష్కరించుకుంటూ భవిష్యత్తు వైపుకు సాధికారంగా నడిపించే దిక్సూచి. ప్రక్రియాపరంగా పద్యమైనా, వచనమైనా, గేయమైనా, కథైనా, నాటకమైనా సమాజంతో నడిచే సృజనకారులే సాహిత్య చరిత్రలో స్థానం పొందుతారు. ఈ వరవడిలో ఇవాళ తెలుగునాట పద్య, వచన, గేయ, కథారూపక ప్రక్రియల్లో విరివిగా రచనలు చేస్తూ బతుకుబండి కవిగా గుర్తింపు సంపాదించుకున్న సాహితీవేత్త డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ ఆయన ఆలోచనల్ని ఇవాళ రేఖామాత్రంగా తెలుసుకుందాం. కవిత్వం అనేది తీవ్రానుభూతుల స్వచ్ఛంద విజృంభణ అంటారు ప్రసిద్ధ ఆంగ్ల కవి వర్డ్స్వర్త్. అందరు కవుల భావ వ్యక్తీకరణ ఒకే విధంగా ఉండదు. విశదంగా కొందరు చెబితే మరికొందరు సంక్షిప్తంగా చెబుతారు. సరళంగా కొందరు చెబితే సంక్లిష్టంగా మరికొందరు కవిత్వీకరిస్తారు. మార్మికంగా కొందరు రాస్తే మనోరంజకంగా ఇంకొందరు పాఠకుల్ని కట్టిపడేస్తారు. ఒక్కొక్క కవిది ఒక్కొక్క శైలి, ఒక్కొక్క విధానం. డాక్టర్ మధుసూదన్ కవిత్వం మానసిక ఉల్లాసం కోసం కాదు, ఆయనది బతుకుబండి. దిగువ మధ్యతరగతి జీవనంలో ఆకలిని, బాధను, కష్టాలను, వ్యధలను, అవమానాలను చవిచూసిన అనుభవాల బండి. విలువల ఆరాటంతో దిక్కులేని గాలిపటంలా అంబరమంతా తిరిగిన ఆలోచనల బండి. నమ్మిన సిద్ధాంతాల కోసం నిరంతరం

సంఘర్షణ పడుతూ, నష్టపోతూ, కష్టపడుతూ తోటివారి విజయాలకు నిచ్చెనలేసిన మమతల బండి. ఇష్టంతో సాహిత్యం చదివి తపస్సుల అధ్యాపనం చేస్తూ వేలమంది విద్యార్థులు, వారి కుటుంబాలు, స్నేహితులు, సమాజం అలా పరుచుకుంటూ విస్తరించిన జగమంత కుటుంబం ఆయనది. ప్రపంచానికి ఓనమాలు నేర్పిన పలకల నేల మార్కాపురంలో డిగ్రీ కళాశాల ప్రాచార్యులుగా, అనేక విద్యా సంస్థల సేవా సంస్థల సలహాదారుగా, శ్రీ సాధన సాహితీ వేదిక వ్యవస్థాపకులుగా, వందలాది సభలకు అధ్యక్షులుగా, సూత్రధారిగా డాక్టర్ మధుసూదన్ చేస్తున్న సారస్వత కృషి తెలుగువారికి సుపరిచితం. స్వతంత్ర భారతంగా ఒకవైపు మనం వజ్రోత్సవాలు చేసుకుంటూ పొరుగురుకు వెళ్లి వచ్చినట్టు చంద్రయానాలు చేస్తూ కూడా సమాజంలో గూడు కట్టుకుని పోయిన స్థితిలో విలువల హీనత పట్ల కలత చెంది, నిన్న నేత నేడుండడు, నేటి నేత రేపు రాడు, ప్రజాస్వామ్య పాలనలో ప్రజల పాత్ర కానరాదు, మద్యం, దూత్యం, దౌత్యం, మారిన హోమాలు లేక రాజకీయ దరహాసం, నిన్న లేదు నేడు లేదు అంటున్న డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ మాటలు యథార్థ స్థితికి దర్పణం పడతాయి. బాంబులు, భూకబ్జా గొడవలు, వడ్డింపులు ఒకవైపున, చరచరమని ధరలు పెంచు చమురు మంటలొకవైపున అంటూ సిగ్గుచేటు చదువులతో వ్యాపారం సాగుతోంది అంటారు మధుసూదన్ తన బతుకుబండి కవిత్వంలో. పంచభూతాలైన నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం మొత్తం విపణి వస్తువులై గుక్క తడుపుకోటానికి కూడా గుప్పెడు కాసులు అవసరమైన పరిస్థితుల్ని తలుచుకుంటూ ఒక తెలుగు ఆచార్యునిగా మధుసూదన్ రాసిన నీటి పాఠం నిజానికి గొప్ప నీతి పాఠం కూడా. నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే పద్యం చదువుతూ నూతులంటే చెప్పలేకపోతున్నాం. మరి బావులు, పద్యం అందుకోకముందే మీ సాహిత్యం పదాలు అంటూ పెదవి విరుపులు వింటున్నాం. సుక్తిమతినో కిన్నెరసానినో చెబుతుంటే ఇసుక దిబ్బలంటూ పిల్లలు నవ్వుకుంటున్నారు. సుజలాం సుఫలాం అంటే వెర్రికేకలు వేస్తున్నారు. ప్రగతి పేరుతో పచ్చదనాన్ని కబళిస్తున్నది, పరిశ్రమలంటూ రసాయనాలు కుమ్మరిస్తున్నది, విలాసాల కోసమై జీవన సమతుల్యతను విచ్ఛిన్నం చేస్తున్నది, కరువుకు కంకణం కట్టుకున్నది మనమేనని ఈ పిచ్చిరాతలకు ఎవరు ప్రబోధించగలరు అంటూ సంధించిన ప్రశ్న, వైజ్ఞానిక వికాసం నెపంతో విలువలకు పాతరేసిన విద్యా విధానంలోని వైఫల్యాన్ని చెప్పకనే చెబుతుంది. పచ్చదనంతో, వనాలతో ఒకప్పుడు కళకళలాడిన పల్లెటూళ్లకు కూడా ఇప్పుడు పట్నం జబ్బు పట్టుకుంది. నగరీకరణ మోజు ప్రజల అమాయకత్వం కాగా కాంక్రీటు వనాలు చేస్తూ కాసులు దండుకునే నయా ప్రగతిదారుల వశాన భారతదేశం యొక్క అసలైన జీవకళ అంతరించిపోయే దశకు రావటం పల్లె పల్లెల్లో మనం గమనించగలం. ఇప్పుడు ప్రతిచోట పంట పొలాలు కూడా రియల్గా ఎవరికో ఎస్టేట్లు అవుతూ రాళ్లు మొలుస్తున్నాయి. రైతులకు పంట పొలాలు వారి కుటుంబం కంటే విలువైనవి. నిద్ర లేచిందే రైతులకు పంట పొలాలు వారి కుటుంబం కంటే విలువైనవి. నిద్ర లేచిందే పొలానికి వెళ్లకపోతే రైతుకు రోజు గడవదు. వానైనా, ఎండైనా, పండినా, ఎండినా, అప్పు చేసైనా అరక దున్నాల్సిందే, తాను చిట్టైనా విత్తు వేయాల్సిందే. అది మన దేశం, అన్నపూర్ణ దేశమిది. ప్రపంచంలో యంత్రాలు తయారు చేస్తూ అగ్రస్థాయికి చేరిన దేశాలకు కూడా అన్నం పెట్టేది మన దేశమే, మన రైతులే. అలాంటి మన దేశానికి కూడా డబ్బు జబ్బు అంటుకుంది. దళారీ వ్యవస్థ ముదిరి రైతులు దగాబడిపోతున్నారు. విపణిలో వేలు పలుకుతున్న వస్తువులకు సైతం రైతుకు శ్రమ గిట్టుబాటు కావడం లేదు. జై కిసాన్, జై జవాన్ లాంటివి, రైతే రాజు లాంటివి కేవలం నినాదాలుగా మిగిలిపోతున్నాయి తప్ప అన్నదాతకు అండగా నిలిచే వ్యవస్థలు లేకపోవటం దురదృష్టకరం. ఈ నేపథ్యంలో మధుసూదన్ బతుకుబండి రైతుకు అక్షర నీరాజనం పలుకుతుంది. రైతుల కాయకష్టాల్ని చూసి మనసోర్వక, మా దళారులు పచ్చని పొలాలన్నింటిలో రియల్గా లేఅవుట్లు వేస్తున్నారు, మనుషులకు రేషన్ కూడా కట్ చేస్తున్నాం,

పశువుల సంగత నాన్సెన్స్, కబేళాలకు చేరవేస్తూనే ఉన్నాంగా అంటున్న మాటలు డాక్టర్ మధుసూదన్ కసికి అద్దం పడతాయి. ఈ తరం పిల్లలు చదవనంత మాత్రాన కవిత్వానికి కాలం చెల్లిపోతున్నదనడం ఒక అనాలోచిత ఆరోపణ మాత్రమే. డాక్టర్ కప్పగంతులు మధుసూదన్ కవిత్వానికి వేల కొలది విద్యార్థులు అభిమానులుగా ఉన్నారు. కొందరు మధుసూదన్ ప్రేరణతో కవులుగా ఎదిగారు. అనేక మంది వివిధ ఉద్యోగాల్లో రాణిస్తూ ఆయన రచనల్ని ఆరాధిస్తారు. కవిత్వమంటే అదేదో అర్థం కాని తత్వం కాదు. కవిత్వమంటే జీవితం. కవిత్వమంటే తాను నివసించే ప్రాంతం. కవిత్వమంటే అస్తిత్వం. కవిత్వమంటే అనుభవాలు. కవిత్వమంటే ప్రజల సమస్యలు, ఉద్యమాలు అంటారు ప్రసిద్ధ కవి కె. శివారెడ్డి. డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ బతుకుబండి సిసలైన కవిత్వం. సామాజిక వర్తమాన పోకడల్లోని ద్వంద్వనీతిని చెబుతూ మధుసూదన్ అన్న మాటలు అతని నిష్కర్ష వైఖరికి నిదర్శనంగా నిలుస్తాయి. అసమానతలపై నినదిస్తాం, మేం మాత్రం అసామాన్యులం అనుకుంటాం. కులమత కంపును నిందిస్తాం, ఇంటిమసి పేరుతో గుంపులు కడతాం. ఆదర్శాలను చర్చిస్తాం, సరిగ్గా అక్కడే అదృశ్యమవుతాం. విద్యా విలువలు యోచిస్తాం, అక్షరాల తిలోదకాలిస్తాం. పేదల కోసమే ప్రకటనలిస్తాం, వాళ్ల భుజాలనే మా నిచ్చెన చేస్తాం. కార్మిక కర్షక సోదరులంటాం, కఠినంగానే గాయం చేస్తాం. లోకహితం జపంచేస్తూ మానవతను మరిపించేస్తాం. మార్పు కోసం ప్రసంగాలిస్తూ మేం ఎప్పటికప్పుడు మారిపోతుంటాం. ఈ మాటల్లో మనం మన చుట్టూ సమాజం కనిపిస్తుంది కదూ. నిక్కచ్చిగా ఈ మాటలు వర్తమాన సాక్షాత్కారాలు. ఏదో అవ్యాజ ఆలాపన నాలో తపన రేపుతుంది. హఠాత్తుగా చేతివేళ్ల మధ్య చిరుకొమ్మ చివురిస్తుంది. నా ఆలోచనతో ఆనందంతో ఐక్యమై అల్లుకుపోతుంది. ఏదో వేదనలో కసిలో, ఏదో యదలోతుల బాధలో, పేగుల్ని మెలివేసే యాతనలో ఆత్రంగా నా ఆరాటాన్ని అక్షరాల్లోకి ఒంపేద్దామనిపిస్తుంది. ప్రతి కవికి కలం పట్టేందుకు కారణాలుంటాయి, సమయాలు ఉంటాయి. కొందరు కడుపు నిండి కవిత్వం మొదలెడతారు. డాక్టర్ మధుసూదన్ అలా కాదు. ఇతనికి కడుపు మాడి అక్షరాలు పేలతాయి, అతని భావనలతో కలబడతాయి. బోలెడంత హృద్వేగంతో పుటలు నిండిపోతాయి. ఊపిరి కూడగట్టుకుంటున్న కొలిమి కార్మికుల సమ్మెట బతుకుల చేత, నిద్రాహారాలు ఎరుగని మగ్గం కార్మికుల ఎండిన డొక్కల చేత, ఏసీ అంగళ్లు సొమ్ము చేసుకుంటున్నా ఎండలో కూర్చొని సూదులు నూరే చర్మ కార్మికుల పేదరికం చేత, బక్కచిక్కి కూడా పట్టెడన్నం కోసం తమకు మించిన బరువులు మోసే మోత కార్మికుల చెమట బిందువుల చేత, ఆకాశహర్మ్యాలు నిర్మిస్తూ కాలు పట్టుతప్పి కాటికి చేరుతున్న భవన కార్మికుల అంధకార భవిష్యత్తు చేత, నడుముల్ని కుదేలు చేసుకుంటూ జనాల మానాలు కాపాడేందుకు శ్రమిస్తున్న దర్జీల చేత, ఊరుతున్న ఉమ్మిని చప్పరిస్తూ ఉన్నోళ్ల ఇళ్లలో ఊడిగం చేస్తున్న కూటిపత్య జీవుల మానసిక వేదనల చేత, మమతలు కరువై ఒంటరిగా అనాథలుగా మానసిక వికలాంగులుగా వ్యధలతో రొదలతో బ్రతుకీడుస్తున్న అసంఖ్యాక బలహీనుల చేత డాక్టర్ మధుసూదన్ తన బతుకుబండితో చేయించిన చేవ్రాలు పాఠకుల హృదయాలను కదిలించి వేస్తుంది. పాయకాన నర్సయ్య పనిభారం చూడలేం. కాలువ గొట్టాల్లో దిగి కల్మషాలు తీస్తాడు. ముక్కు మూయని మునిగా మురికిని తోడేస్తాడు. కుళ్ళు మాలిన్యాలను కడిగే దైవం అతడు. విసుగు విరామం ఎరుగని రెండో సూర్యుడు అతడు. ఓర్పు సహనం నేర్చిన నేల తల్లి బిడ్డడతడు. మానవతా విలువలను మనసా వాచా కర్మనా నమ్మిన మధుసూదన్ కవిత్వంలో ప్రతి శీర్షిక కూడా ఇలాగే సామాజిక నిజస్వరూపాన్ని ప్రగతిశీల దృక్పథంతో దృశ్యమానం చేస్తుంది. వ్యవస్థలో లోపాలు పోవాలంటే తొలిబడి ఇల్లేనని, గురువులు అమ్మా నాన్నలే అని విద్యారంగ సుదీర్ఘ అనుభవంతో డాక్టర్ మధుసూదన్ నిక్కచ్చిగా చెబుతాడు. ఎవ్వరూ ఎవ్వరినీ సంస్కరించలేరని,
స్వీయ ధర్మాచరణ

0: నాకు కుటుంబమే విశ్వవిద్యాలయమని మధుసూదన్ భావన. పిల్లల్ని ప్రేమించినట్లే అవసరమైతే ఆగ్రహించాలని అమ్మ ఆగ్రహిస్తే ఒక విలయం, ఒక ప్రళయం కళ్ల ముందు సాక్షాత్కరించాలని ఆ క్షణంలో అమ్మలో ఆదిశక్తి కనిపించాలని అంటారు డాక్టర్ కప్పగంతుల మధుసూదన్. పాఠకుల మనసులకు హత్తుకునే శైలిలో ఒక పదునుతో, వరవడితో, గుప్పిళ్ల నిండా కవిత్వ పుప్పొడిని తీసుకుని తను నడిచే దారికి ఇరువైపులా చల్లుకుంటూ పోతున్న డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ రచనా వ్యాసంగం బతుకుబండి ఇవాళటి కొత్తతరం రచయితలకు ఆదర్శం. జై హింద్.
1: డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ గారు రచించిన బతుకుబండి పుస్తక సమీక్ష విన్నారు. సమీక్షకురాలు శ్రీమతి దేవరపల్లి మేరీ సుజాత. ఇప్పుడు ఒక పాట విందో, మీ శ్రేయోభిలాష.

0: మనసులకు హత్తుకునే శైలిలో ఒక పదనుతో వరవడితో గుప్పెళ్ల నిండా కవిత్వ పుప్పొడిని తీసుకుని తను నడిచే దారికి ఇరువైపులా చల్లుకుంటూ పోతున్న డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ రచనా వ్యాసంగం బతుకుబండి ఇవాళటి కొత్త తరం రచయితలకు ఆదర్శం. జై హింద్.
1: డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ గారు రచించిన బతుకుబండి పుస్తక సమీక్ష విన్నారు. సమీక్షకురాలు శ్రీమతి దేవరపల్లి మేరీ సుజాత. ఇప్పుడు ఒక పాట విందో. మీ శ్రేయోభిలాషి ఈ చిత్రంలోని పాట ఇది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. వెనకల రాంబాబు గారి సాహిత్యం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.

0: డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: రే ఉండ్రా, జోక్ ఇంకా మొదలెట్టలేదురా.
1: అది ముద్దు ముద్దుగా నవ్వుతుంది, మహాలక్ష్మిలా ఉంటుంది.
0: కొడుకన్నాడు.

0: ఒక మొగుణ్ణి పెళ్ళాన్ని నిలదీసింది. ప్రకాష్ తన పెళ్ళానికి క్షణం క్షణం ముద్దిస్తుంటాడు. లేస్తే ముద్దు, కూచుంటే ముద్దు, వస్తే ముద్దు, వెళితే ముద్దు, మీరు ఉన్నారు దేనికి? ఎప్పుడు అలా ముద్దు పెడతారు? మొగుడన్నాడు,
1: కానివ్వు కానివ్వు ప్రకాష్, ఎప్పుడో ఊరికి పోనివ్వు.
0: బీచ్ ఒడ్డున లవరడిగింది,
2: ప్రేమిక ప్రేమిక పెళ్ళయ్యాక ఇలాగే నన్ను ప్రేమిస్తావా?
3: ఇంతవరకు మీరు అభయ్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హరిణి పాడిన వెన్నెల కంటి గీతం విన్నారు.

ఆకాశవాణి సమయం 3:03 దాటి 20 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకి 406.5 MHz 338 kHz మీడియం వైపు మనం మళ్ళీ కలుసుకుందాం. అందాక సెల్వామరి, అందరికీ నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. పోలీసు బలగాలు మరింత పౌర కేంద్రీకృతంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. ప్రజలతో, ముఖ్యంగా మహిళలు, పేదలు, పిల్లలతో వ్యవహరించేటప్పుడు పోలీసులు మరింత సున్నితంగా ఉండాలని ఆమె నొక్కి చెప్పారు. ఈరోజు సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ పోలీస్ కలర్ను ప్రదానం చేసిన సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగించారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ మొదలైన వాటిని ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఫ్యూచర్ సిటీ ప్రపంచానికే తలమానికంగా నిలవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఈ ఉదయం ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రులు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించారు. హైదరాబాద్ సనత్నగర్లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రి అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోకి రావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ స్పష్టం చేశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించిన మంత్రి ఆధునిక పరికరాలు, ల్యాబొరేటరీ, బ్లడ్ బ్యాంక్ సదుపాయాలను సమీక్షించారు. తెలంగాణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జోరందుకున్నాయి. పంచాయతీరాజ్ మంత్రి సీతక్క వరుస సమీక్షలతో రాష్ట్ర వ్యాప్తంగా కూలీల హాజరు గణనీయంగా పెరిగిందని, మే మొదటి వారంలో కేవలం 7 లక్షలుగా ఉన్న హాజరు ఇప్పుడు రోజుకు 16 లక్షల 24 వేలకు చేరుకుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ఏటూరు నాగారంలో మైనర్ బాలిక వ్యవహారంపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపుతామని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క హెచ్చరించారు. రేటింగ్స్, రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మైనర్ బాలిక జీవితంతో చెలగాటమాడడం సహించేది లేదని తేల్చి చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన గత 25 రోజులుగా సేకరణ జరగడం లేదని, గన్ని బ్యాగులు, లారీలు, హమాలీలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని వివిధ కమిషనరేట్ల పరిధుల్లో విధులు నిర్వహిస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ క్రికెట్ టోర్నమెంట్కు ఆహ్వానం అందించింది. పాల్గొనే మీడియా ప్రతినిధులు రేపటిలోగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వివరాలు అందజేయాలని కోరారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:03. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ ఎర్రగొల్ల శ్రీదేవి కథ 1వ భాగం శ్రీ మక్కపల్లి రాజమల్లువారి బృందం వినిపిస్తారు.

మల్లికార్జున స్వామి, ఒగ్గు కళా బృందము, బృంద నాయకుని పేరు మక్కపల్లి రాజమల్లు యాదవ్ గారు. మరి ఈ యొక్క ఒగ్గు కథ, శ్రీదేవి ఒగ్గు కథ ప్రారంభంగా అవుతున్నది. శారదా

రావు, ఏడు పదులు ఎప్పుడెల్లా అరవదు, ఏడు మాపులు ఎప్పుడెల్లా అరవదు. అరవై ముందు దుత్త గారు పన్నా ముంగి ఆ రూపం ఉన్నాడు, వెనుక దుత్త గణపతి ఏనుగ ఆ రూపం ఉన్నాడు. తగతు గణేష్ నీకు 10,000 శరణం.

ఆదంబము వినడు పద్మగచ్చరం పురడు ఓత చంచరం రాస పీడికమ్ము పుట్ట మీది గొల్ల పురుగు ముట్టలేదు. ఉత్తరపుకాశాద్రి ఉసరంతపురం ఆ పూరి ఎలాంటి యమనేశ్వరుడు యమనేశ్వరుడు కొడుకు యమనేశ్వరుడు యమనేశ్వరుడు కొడుకు మాందాత హరిచంద్రుడు హరిచంద్రుడు కొడుకు లోయితుడు లోయితుడు కొడుకు భగీరథుడు భగీరథుడు కొడుకు అయమహారాజు అయమహారాజు కొడుకు రఘుమహారాజు రఘుమహారాజు కొడుకు దశరథ మహారాజు దశరథ మహారాజు కొడుకు రాముడు రాముని కొడుకు లవుడు లవుని కొడుకు సురసేన మహారాజు మహారాజు కొడుకు వసుదేవుడు వసుదేవుని కొడుకు కృష్ణమూర్తి గొల్ల కృష్ణమూర్తి కొడుకు మన్మధుడు గొల్ల మన్మధుడు కొడుకు అనురుధుడు అనురుధు కొడుకు వేణుగోపాలుడు వేణుగోపాలు కొడుకు అంబోజరాజు అంబోజరాజు కొడుకు అంబోజరాజు కుస్తి కుస్తి కన్న కొడుకు వీ కుస్తి కన్న కొడుకు అమృతగిరిరాజు అమృతగిరిరాజు కన్న కొడుకు ఆవుల గంగురాజు ఆవుల గంగురాజు కన్న కొడుకు ఆవుల వలరాజు వలరాజు భార్య వల్లమాదేవి వల్లమ్మ కన్నట్టు ఏట ఏట కుమార్ని సింహాది పెద్దన్న శివుడు ఎలనోక ఎలనోక నలనోక నలుగురు అన్నదమ్ముడు రాజ రాజేంద్రుడు పోలు రాజేంద్రుడు ఐదుగురితో పుట్టింది ఆడబిడ్డ కొమరవ్వ కుమారుడైన అల్లుడు మల్లికొండ మాది రాజు కొడుకు అల్లుడు కలియముల రాజు పెద్ద రాజు కొడుకు ఆటమయ్య ఉన్నాడు మసిపుసి ఎరగల మరి మాయవయసు సట్టగాలి ఎర్రన్న సామాన్య ధీరుడు అగో ఐతమ రాజు కొడుకు ఆపుతమ రాజు ఉన్నాడు అగో ఆడి విల్ల కనుక రేవి ఏడెళ్ళ వారి నర్రెవుల వారింటి నాతాడి బిడ్డ

రాజ్యం ప్రతిపాలన చేయబట్టే తుంతుమ్మ దొరకొండ రామా. తగిన సుందరి అమ్మవారు గారికి గొల్ల సారి పెద్దమ్మ ఏటి మీద ఎట్ల మంద పాటి మీద పరణమంత కంది కట్టి కుమ్మరితో కర్కం లక్ష పదార్థం ఉన్నది అమ్మాట విలువ ఒక ఆడి విలువ లేకపోయా బాపాట.

గొడ్డ ఉన్నది భగవంతం కాదు విష్ణు బ్రహ్మదేవాలవుల పౌరాజం. తల్లెట్టు నోమిందో తండ్రెట్ట జన్మనిచ్చిండో, బ్రహ్మ రాతెట్ట రాసిండో, విష్ణు రూపం ఎట్ట పోసిండో, శివుడు ఫలం ఎట్ట చేసిండో. దీపము లేని ఇల్లు రూపము ఏలంటారు, సిరి పాపల గరణి స్త్రీ సక్కదనం ఎందుకు, పురుష పాపల గరణి ఈ పురుష.

కారిన కన్నీరు కారులైపోతుంది, ఏడ్చిన కన్నీరు ఎల్లైపోతుంది, మిగిలిన కన్నీరు మీద ఉచ్చుకొని తగిలిన కన్నీరు తల ఉచ్చుకొని భగవత్తా సిరిసాప లోపల కనుక నేమి ఎరగొల్ల పెద్ద

ఉన్నాను కన్నీరా, పిల్లలు ఉన్న కన్నీరా, ఆ పిల్లలేని కన్నీరా, మరి ఎద్దు కన్నీరు కావచ్చు, పశువుల కన్నీరు కావచ్చు, ఎవరి కన్నీరు కావచ్చు అని కల కల కల కల ఏడ్చిన సొంటి శోకమైన ఎవరిదని చెప్పి గారు చేతుల మంచి వేసుకుని అచ్చలోకం అచ్చలోకం ఆడవలోకం ఉగలోకం జగలోకం ఏడేడు పదనాలుగు లోకాలు, ఐదేళ్ళ యూపిది అట్ట ధరించుండు, మూడేళ్ళ యూపిది ముట్ట ధరించుండు, భగవంత కుసబ మల్లడో కుంకుమ రాగబెట్టిండు కంటికి.

ఏమి తుంతుమ్మ దొనకొండ దొనకొండ ఏలేటి కొలరాజులైనా వల్లమాదేవి వల్లమ్మ కన్నట్టు ఏటాడ కుమార్లు సింహాద్రి పెద్దన్న శివుడు ఇలను ఒకవేళ అందరికి కానిపోయింది కాని పెద్దమ్మ దేవికి సంతానం కాకపాయన పెద్దమ్మ దేవికి సంతానం ఇతను చెప్పి ఎండుకొండ కాలకంట కైలేసవాసుడు ఎక్క గుర్రం లేక ఇలనందిని తీసిండు నాలుగు కాళ్ళు కడిగిండు నాకట ఎందలు చేసుకోని ఊపిరాను వేసిండు.

సల్లయ్య నీళ్లు తాగే సమయం లోపల అడవిల్ల సల్లయ్య గొల్లసాని కనుక మూడు ప్రాపాలు చేసుకున్నదమ్మ. మూడు ప్రాపాలంటే భగవంత ప్రాపాలు ఎట్లా ఉన్నాయంటే, అరే కన్న తల్లి కాకపోయే సల్లయేసే గొల్లసాని పెద్దమ్మ దేవి ఒకనాటి మద్యం లోపల కనుక ఆ దాడి మీద పాలు పెట్టింది. పాలు పెట్టి కనుక ముచ్చట పాసం కనుక చేతి లోపల కనుక పోసుకున్నదమ్మ. కొడుకులు లేని పెద్దమ్మ తల్లి ఆ కాసూరి పిల్లిని తీసుకుంది. ఆ కాసూరి పిల్లిని తీసుకొని ప్రేమతోని పిల్లిని మరి భద్రంగా సాదుకుంటుంది, ప్రేమతోని పిల్లిని క్షేమంగా సాదుకుంటుంది. ఆ పిల్లి కనుక నేను నిన్న మొన్న ఒక పాలు పోసేది, భగవంత మా తల్లి పెద్దమ్మ దేవి కనుక నాకు పాలు పోయపాయి, ఇక పాలకుండ కాడికి పోయి నేను పాలు తాగుతున్నది. పాల దాడి కాడికి వచ్చిందిరా పిల్లిరా, ఏమీ తెలియని పిల్లి దాడి లోపల వాడి కనుక నేను మరణిస్తాయి ఉన్నదమ్మ. ఓ తల్లి పెద్దమ్మ దేవి, నా ప్రాణం ఎట్లా పోతుందో, నా జీవనం ఎట్లా పోతుందో, నీకు కనుక నేను ఎరగొల్ల వారి ఇంటి లోపల నీ గర్భానికి ఏ దేవుడు సంతానం ఇయ్యాడు, ఒకవేళ సంతానం

తెలిసింది భగవంతం ఆ పిల్లి పాపం కనుకనే మీ అరుగు దాట పోదాటం. పిల్లి పాపం అట్లా ఉండగా కనుకనే మీ కనుకున్న కన్న తల్లి కాలేదు ఆ సల్ల చేసే గొల్లసారి పెద్దమ్మ. ఒక పాపం కాస్తూరి పిల్లి పాపం కనుకనే కడా దర్వాజ ఎక్కింది. మరి రెండో పాపం కనుకనే ఎట్లా ఉన్నది భగవంతం అమ్మవారు పెద్దమ్మ బాండవ దూరం అయింది. మారునీలు పోసుకుంది బట్ట కనుకనే ఆ యొక్క మగులు కూడా విధపెట్టింది. వాళ్ళ ఇంటి లోపల ఉన్నాడే కృష్ణ భగవంతుడు. కృష్ణ భగవంతుడికి నాగన్న వచ్చి కనుక గొడుగు పట్టాలే. అగో నాగన్న గొడుగు పట్టే మగులు గోడ వీధికి వెళ్ళి వచ్చే సమయం లోపల ఆ తల్లి పెద్దమ్మ ఎప్పుడైతే బట్ట పెట్టిందో మైల బట్టను చూసిన నాగన్న నాగన్న నాగన్నోయ్ ఆ మైల బట్ట గరికరేవి నాగన్న రెండు ఆ పళ్ళు గరికరేవి పోతున్నాయి దేవుడోయ్ రమ రమాయ్. నాగన్న కలకల కలకల ఏడ్చుకుంటా ఏమే ఎర్ర గొల్ల సల్ల చేసే గొల్లసాని పెద్దమ్మా పెద్దమ్మాయి పెద్దమ్మాయి. అగో సల్ల చేసే గొల్లసాని పెద్దమ్మా నీకు కనుకనేమి నా కన్నెట్లా పోతున్నా నీ గర్భవాసం అట్నే ఓవాలే. అగో నాగన్న పాపం అరుగు దాటలేదు అరుగు దాటని కనుకనేమి ఎప్పుడైతే వెళ్ళిపోయి కనుకనేమి అక్కడ తర్వాత ఎక్కడ కాంతి కొడుతున్నది కాంతి కొట్టిన పాపం కనుకనే మీరు రెండు పాపాలు అయిపోయి అమ్మా. అగో అరుగు మీదకి వచ్చింది ఆ జాడి చిక్కుళ్ళ మీద జోడించి దెబ్బ కొట్టిందిరా పెద్దమ్మాయి పెద్దమ్మాయి ఆ కుడిది గోళం లోపల.

నిన్ను గోలవరంగ ఐదు సినుకుల నీళ్ళువడంగా మరి చూసినవా నిండు గర్భవతి కామదేవ గనుకనేమి ఆవు ఉన్నది. నిండు గర్భవతితో ఆవు కనుక ఆవుల మంద గోవుల మందలు వేసిపోయింది. నేను కనుక నేను పెద్దమ్మ ఇంటికి పోయి ఒక నీళ్లు తాగి నేను ఇంటిలో పిల్ల ఉంటా. ఆవు నిండు సూల గర్భవతితో ఉన్న ఆవు కనుక నేను ఏరవచ్చి అంబాని కుడిది గోలం మీద వాడి ఆ కుడిది గోలం మీద వాడి కనుక నీళ్లు తాగుతుంది. ఆవు రోహయ్ ఆవైనా ఆవు నీళ్లు తాగంగా కనుకనేమి ఆ యొక్క సూల నొప్పితో ఉన్న ఆవు ఆ దరిపోయి కనుకనేమి ధరణి మీద పిండం పడుతున్నది. అగో నా పిండం ఎట్లయితే పోతుందో పెద్దమ్మోయ్ పెద్దమ్మోయ్ అగో నీకు ఏ దేవుడు సంతానం ఎంత సంతానం ఇస్తే ఈ

కన్న చూడబట్టే రామాయ్ రామ రామాయ్. ఒకవేళ నేను ఈ సంతానం ఇయ్యనేయ్యా, ఒకవేళ పెద్దమ్మకు ఇచ్చినట్టు ఉంటే ఈ సంతానం ఉండబోదు. నేను గొల్లొల్ల కని తెచ్చిన ఈ సంతానం కనుక గొల్లొల్లకే ఇయ్యాలి, ఎవరున్నారని చెప్పి కనుక

ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ, ఎర్రగొల్ల శ్రీదేవి కథ ఒకటవ భాగం శ్రీ మక్కపల్లి రాజమల్లి వారి బృందం నుంచి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి శ్రీరామదాసు చిత్రం నుండి శంకర్ మహాదేవన్ విజయ్ యేసుదాస్ పాడిన పాట. రచన శ్రీ వేదవ్యాస, సంగీతం ఎంఎం కీరవాణి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇప్పుడు వినండి సతీ తిమ్మమాంబ చిత్రం నుండి బండారు దానయ్య కవి రమ్య బెహ్రా పాడిన పాట. రచన సంగీతం బండారు దానయ్య కవి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఇప్పుడు వినండి బాంబే చిత్రం నుండి చిత్ర పాడిన పాట. రచన వేటూరి, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 5:45. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో విత్తన వారోత్సవాలు. అనంతరం డిఏపికి బదులు సూటి కాంప్లెక్స్ ఎరువుల వివరాలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో విత్తన వారోత్సవాలు. అనంతరం నిమ్మ బత్తాయి తోటల్లో చీడపీడల నిర్వహణ. ఈ అంశం గురించి డాక్టర్ సిహెచ్ రాజాగౌడ్ గారి ప్రసంగం. అనంతరం రైతు ఉత్పత్తులకు మంచి ధరలు పొందడం ఎలా, ఈ అంశం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ జె సునీల్ గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ శీర్షికన 2వ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం. ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం. పరిచయకర్త కె లేని. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. కరెంట్ అఫైర్స్ పుష్కర సంకల్పం. ఈ అంశం గురించి ప్రొఫెసర్ వెంకటరమణ గారు డాక్టర్ రాజారాం గారితో పరిచయం. 9:15 స్పాట్ లైట్. 9:30 కంట్రీ వైడ్ ఇన్సైడ్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:10 భావన ఈ కార్యక్రమంలో లావణ్యం, ఈ అంశం గురించి సిరిపూరపు అప్పారావు గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో అన్నపూర్ణ అష్టకం, అనంతరం గంగా స్తోత్రం. 6:35 పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో విత్తన వారోత్సవాలు, అనంతరం విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం వివరాలు. 7:00 నాగర్ కర్నూలు జిల్లా సమాచార లేఖ అందిస్తారు టి విజయ్ కుమార్. 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో సుపతం సామాన్యుని విజయగాథ శీర్షికన తన జీవితాన్ని తానే గెలిచాను అంటున్న రాహుల్ గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ. అనంతరం ఇది మన చట్టం, ఈ కార్యక్రమంలో రోడ్ సేఫ్టీ ఈ అంశం గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పాల గారితో పరిచయం, 1వ భాగం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విఏ సుబ్రహ్మణ్యన్ గారిచే వీణా వాద్యం, మృదంగ సహకారం పి జయభాస్కర్. 10:09 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో త్వరలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్డు అమలు చేయాలని, అన్ని శాఖల లబ్ధిదారుల డేటా సేకరణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, కార్మిక శాఖ, బీమా పథకాలు సహా అన్ని శాఖల సమాచారం ఈ కార్డులో ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఏఐ సహాయంతో డేటా విశ్లేషించడం వల్ల నిజమైన అర్హులకు పథకాలు చేరుతాయని, అనర్హులను గుర్తించడం సులభమవుతుందని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబులతో కలిసి ధాన్యం కొనుగోళ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే 4 రోజుల పాటు అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా పనిచేసి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

0: ఫ్యూచర్ సిటీ ప్రపంచానికే తలమానికంగా నిలవాలన్నదే రాష్ట ప్రభుత్వ సంకల్పమని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఈ ఉదయం ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రులు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఫ్యూచర్ సిటీలో తీసుకున్న ప్రతి నిర్ణయం, ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని మంత్రులు తెలియజేశారు. సనత్నగర్లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రి అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోకి రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ అధికారులతో స్పష్టం చేశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఆధునిక పరికరాలు, ల్యాబొరేటరీ, బ్లడ్ బ్యాంక్ సదుపాయాలను సమీక్షించారు. సివిల్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లా కొమరంభీం పుట్టిన రౌటసంకపల్లిలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గవర్నర్ ప్రారంభించే వివిధ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ హరిత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కొమరంభీం 20 అడుగుల కాంస్య విగ్రహానికి శంకుస్థాపన చేయడంతో పాటు గిరిజన గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, ప్రారంభోత్సవం, ఆరోగ్య కార్డులు, సంక్షేమ కార్డుల పంపిణీతో పాటు గ్రామస్తులతో మద్యపాన నిషేధంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఉపాధి హామీ పథకంలో గతంలో ఉన్న 100 రోజుల పనిదినాలను ఇప్పుడు 125 రోజులకు పెంచడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రానికి చెందిన ఉపాధి హామీ పథకం మహిళా కూలీ మర్రి మంజుల కేంద్ర ప్రభుత్వానికి ఆకాశవాణి ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు.
1: మేము జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనిచేస్తున్నాము. మాకు ఇంతకు ముందు 100 రోజులే పని ఉండే, ఇప్పుడు 125 రోజులు కల్పించినందుకు కృతజ్ఞతలు. కూలీ వేతనం కూడా పెంచినందుకు కృతజ్ఞతలు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో త్వరలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో నిర్వహించిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ మహాభియాన్లో ఆయన పాల్గొన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ దేశంలోని మహిళలకు, పిల్లలకు చట్టబద్దమైన హక్కులు కల్పిస్తుందని, దీన్ని ముస్లిం మహిళలు సైతం స్వాగతిస్తున్నారని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. గత 25 రోజులుగా సేకరణ జరగడం లేదని, గన్నీ బ్యాగులు, లారీలు, హమాలీలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న, వరి పంటల దగ్గరికి వెళ్తే మంచి వాసన రావాలి కానీ వర్షానికి తడిసిపోయి మురుగు వాసన వస్తోందని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. రైతు గోసా బీజేపీ భరోసా యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లాలో ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి ఇతర ఎమ్మెల్యేలతో కలిసి ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ,
2: ఎక్కడ పోయిన రైతులు అంటున్న మాట మాకింత విషమిచ్చి సంపాదించారు. 100 రేట్ల బాధ ఈ కళ్ళలో చూస్తా ఉన్నాం. మా కుటుంబ సభ్యులందరం కూడా ఈ వడగాళ్లకు తట్టుకోలేకపోతున్నాం. మేము ఈ దేశానికి పట్టి అన్నం పెట్టేటువంటి రైతులమని, జై జవాన్ జై కిసాన్ అని చెప్పి నినాదం ఇచ్చిండ్రు, కానీ ఇలా మమ్మల్ని చంపేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న తీరు, ఎక్కడో సచివాలయంలో కూర్చొని ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ డ్రామా చేస్తున్నారని చెప్పి మాటలైతే మాట్లాడుతున్నారు.
0: వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు రేపు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ఉత్తర తూర్పు జిల్లాల్లో వడగాళ్లు వీచే అవకాశం ఉందని కూడా పేర్కొంది. నల్గొండ జిల్లాలో ఈ సాయంత్రం ఒక్కసారిగా భారీగా వర్షం కురిసింది. ఒకవైపు ఎండ కాస్తూనే ఈదురుగాళ్లతో కూడిన భారీ వడగళ్ల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చెట్ల కొమ్మలు రహదారులపై విరిగిపడడంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం వరకు 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురుగాళ్లతో కూడిన వర్షం పలు మండలాల్లో కురిసింది. మధిర నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో రహదారులు, విద్యుత్ సబ్స్టేషన్లు, ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మైనార్టీల సంక్షేమానికి, అభ్యున్నతికి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈరోజు బక్రీద్ పండుగను పురస్కరించుకొని వరంగల్లోని పలు ఈద్గాల్లో నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమాల్లో

0: కొండా దంపతులు పాల్గొన్నారు. తెలంగాణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జోరందుకున్నాయి. పంచాయతీరాజ్ మంత్రి సీతక్క వరుస సమీక్షలతో రాష్ట వ్యాప్తంగా కూలీల హాజరు గణనీయంగా పెరిగిందని, మే మొదటి వారంలో కేవలం 7 లక్షలుగా ఉన్న హాజరు ఇప్పుడు రోజుకు 16 లక్షల 24 వేలకు చేరుకుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే డిమాండ్కు బక్రీద్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మద్దతు తెలిపారు. కామారెడ్డిలోని ఈద్గాలో ప్రత్యేక నమాజ్లో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ, ఈ పండుగ విశ్వాసం, త్యాగం, కరుణ, మానవత్వం వంటి గొప్ప విలువలను సమాజానికి గుర్తు చేస్తుందన్నారు. ఏటూరు నగరంలో మైనర్ బాలిక వ్యవహారంపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపుతామని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క హెచ్చరించారు. ఈరోజు మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో త్వరలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా వందనా కశ్యపః. ఆదౌ ముఖ్య వార్తాః. కర్ణాటకస్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వపదాత్ ఔపచారిక రూపేణ త్యాగపత్రం ప్రదత్తవాన్. డీకే శివకుమారః నూతన ముఖ్యమంత్రిత్వేన పదభారం గ్రహిష్యతి. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపది ముర్ముహ సిక్కిం ఆరక్షక దళాయ రాష్ట్రపతి ధ్వజ సమ్మానం ప్రదత్తవతి. అత్రాంతరే సిక్కిం రాజ్యం పూర్ణ సాక్షర రాజ్యత్వేన ఘోషితం. హోర్ముజ జలడమరు మధ్యస్య సమీపే ఆక్రమణాంతరం అమెరికా ఇరాన్ దేశయోః మధ్యె అవసాదః వర్తితః. గృహమంత్రి అమిత శాహః గాంధీనగరే జనసభాయాం అవైధ ప్రవాసీనాం దేశాత్ నిష్కాసనార్థం సర్వకారస్య దృఢసంకల్పం పునః ప్రత్యపాదయత్. అపి చ బ్యాడ్మింటన్ ప్రతిస్పర్ధాయాం పివి సింధు తథా చ లక్ష్య సేనః సింగపూర్ ఓపెన్ ఇత్యస్య ప్రాగుపాంత్యచక్రే ప్రవిష్టవంతౌ. అథ వార్తాః విస్తరేణ. కర్ణాటకస్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇత్యసౌ అద్య లోకభవనె రాజ్యపాలస్య సచివాయ ఔపచారికరూపేణ స్వకీయం త్యాగపత్రం సమర్పితవాన్. వార్తాహరాన్ సంబోధయన్ సహ స్వయం ప్రమాణితవాన్ యత్ త్యాగపత్రం సచివాయ ఔపచారికరూపేణ ప్రదత్తమితి. అత్రావసరే సహ రాజ్యపాలం నూతన ముఖ్యమంత్రిణః పదభారం గ్రహణాయ ఆమంత్రయితుం సాగ్రహం నివేదితవాన్. యతో హి విధానసభాయాం 37+1 శతాత్ అధిక విధాయకానాం సమర్థన సహచారేణ కాంగ్రెస్ దళస్య పూర్ణ బహుమతం వర్తతే. తేన సూచితం యత్ కాంగ్రెస్ ఉచ్చాధికారిభిః తస్మై రాజ్యసభాయాః సదస్యతా ప్రస్తావితా ఆసీత్. పరంచ సః రాష్ట్రీయ రాజ్యత్వేన స్వకీయం అరుచిం ప్రకటయన్ ప్రోక్తవాన్ యత్ సః రాజ్యస్య జనానాం కృతే ఏవ నిరంతరం కార్యం కరిష్యతి. సిద్ధరామయ్య ఇత్యేషః 23+2000తమే వర్షే ద్వితీయవారం కర్ణాటకస్య ముఖ్యమంత్రి సంజాతః. ఇతః పూర్వం సః 13-18 యావత్ ముఖ్యమంత్రిత్వేన కార్యం అకరోత్. సః రాజ్యే 8 వర్షాణాం కార్యకాలద్వయం పూరయిత్వా సర్వాధికసమయముపవిశత ముఖ్యమంత్రిత్వేన గౌరవం అర్జితవాన్. ముఖ్యమంత్రిత్వేన విత్తమంత్రిత్వేన చ తేన రాజ్యస్య 17 ఆయవ్యయకాని ఉపస్థాపితాని. తస్య త్యాగపత్రేణ రాజ్యే సుదీర్ఘకాలతః జాయమానః సత్తాసంఘర్షః సమాప్తః. అత్రాంతరి రాజ్యస్య ఉపముఖ్యమంత్రి డీకే శివకుమారః కర్ణాటక కాంగ్రెస్ దళస్య వరిష్ఠతమేషు నేతృసు కశ్చన ప్రముఖః అస్తి. 23+2000తమస్య విధానసభానిర్వాచనే కాంగ్రెస్ దళస్య మహత్ విజయే తేన ప్రముఖా భూమి

ఎన్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ యాజ్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1/1 + 1/n విచ్ ఇజ్ ఈక్వల్ టు 1/1 + 0 విచ్ ఇజ్ ఈక్వల్ టు 1. ఎనీవే లిమిట్ యాజ్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ un ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ సిగ్మా un ఈజ్ డైవర్జెంట్, దట్ మీన్స్ ఇట్ ఈజ్ నాట్ కన్వర్జెంట్. దేర్ఫోర్ సిగ్మా un ఈజ్ డైవర్జెంట్. హియర్ దేర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సిరీస్ నోన్ యాజ్ జామెట్రిక్ సిరీస్. ద సిరీస్ సిగ్మా un ఇజ్ ఈక్వల్ టు 1 + r + r² + ఆన్ ఈజ్ కన్వర్జెంట్ ఈఫ్ -1 > or < 1 ఈజ్ డైవర్జెంట్ ఈఫ్ r > or = 1 అండ్ ఆల్సో ఆసిలేట్స్ ఫైనెట్లీ ఈఫ్ r = -1 అండ్ ఫైనల్లీ ది సిరీస్ ఈజ్ ఆసిలేట్ ఇన్ఫైనెట్లీ ఈఫ్ r > -1. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ది నేచర్ ఆఫ్ ది జామెట్రిక్ సిరీస్ ఇన్ డిఫరెంట్ కేసెస్. ఇన్ కేస్ 1, వెన్ r లైస్ బిట్వీన్ -1 and +1, దెన్ లిమిట్ యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ r^n ఇజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ ది గివెన్ సిరీస్ Sn ఇజ్ ఈక్వల్ టు 1 + r + r² + r^n-1. దేర్ ఆర్ n టర్మ్స్ విచ్ ఇజ్ ఈక్వల్ టు 1 × 1 - r^n ఈజ్ డివైడెడ్ బై 1 - r. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ 1/1 - r - r^n/1 - r. దేర్ఫోర్ లిమిట్ యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఇజ్ ఈక్వల్ టు లిమిట్ యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/1 - r - r^n/1 - r. ఇట్ బికమ్స్ 1/1 - r - (n→∞) r^n/1 - r. హియర్ r^n = 0 బికాస్ r లైస్ బిట్వీన్ -1 and +1 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/1 - r - 1/1 - r × 0 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/1 - r. దిస్ వాల్యూ ఈజ్ ఫైనైట్, సో దాట్స్ వై దిస్ వాల్యూ ఈజ్ 1/1 - r, దట్ ఈస్ లిమిట్ యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఇజ్ ఈక్వల్ టు 1/1 - r. ఇట్ ఈస్ ఎ ఫైనైట్ వాల్యూ. దేర్ ఫోర్ ద సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్. హెన్స్ వీ కెన్ సే దిస్ జామెట్రిక్ సిరీస్ ఈజ్ కన్వర్జెంట్ టు ద వాల్యూ 1/1 - r వెన్ r లైస్ బిట్వీన్ -1 and +1. ఇన్ కేస్ 2, వెన్ r > or = 1, ఫస్ట్ వీ టేక్ వెన్ r = 1. ఇన్ దిస్ కేస్ Sn ఇజ్ ఈక్వల్ టు 1 + 1 + 1 + n టర్మ్స్ విచ్ ఇజ్ ఈక్వల్ టు n × 1, దట్ మీన్స్ n. హియర్ లిమిట్ యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఇజ్ ఈక్వల్ టు లిమిట్ యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n విచ్ ఇజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. దేర్ఫోర్ ద సీక్వెన్స్ Sn ఈజ్ డైవర్జెంట్ టు ఇన్ఫినిటీ. హెన్స్ వీ కెన్ సే దిస్ జామెట్రిక్ సిరీస్ ఈజ్ డైవర్జెంట్ టు ఇన్ఫినిటీ వెన్ r ఇస్ ఈక్వల్ టు 1. నౌ వెన్ r > or 1, ఇన్ దిస్ కేస్ లిమిట్ యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ r^n ఇస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. హియర్ Sn ఇస్ ఈక్వల్ టు 1 + r + r² + r^n - 1 విచ్ ఇస్ ఈక్వల్ టు r^n - 1 / r - 1. లిమిట్ యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఇజ్ ఈక్వల్ టు లిమిట్ యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ r^n - 1 / r - 1. హియర్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ లిమిట్ యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ r^n / r - 1 మైనస్ లిమిట్ యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 / r - 1. దిస్ వాల్యూ ఈజ్ ఇన్ఫినిటీ -1 / r - 1 విచ్ ఇజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. Therefore, limit as n tends to infinity, Sn is equal to infinity. Now, the sequence Sn diverges to infinity. Hence, we can say this geometric series is divergent to infinity when r > or 1. In case 3, when r = -1 in this geometric series, Sn is equal to 1 minus

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇప్పుడు ఒక సినీ గీతం విందు. జస్టిస్ చౌదరి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు. ముందుగా విత్తన వారోత్సవాలు.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 May 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకొని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా May 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంతులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా

చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు డిఏపికి బదులుగా సూటి కాంప్లెక్స్ ఎరువులను వాడుకోవడం ఎంతైనా మంచిదని సూచిస్తూ ఈ విధంగా మనకు వివరాలని తెలియజేస్తున్నారు. రసాయన ఎరువులలో ప్రతి రైతు తప్పనిసరిగా వాడే ఎరువు డిఏపి. దీనిని అన్ని రకాల వ్యవసాయ ఉద్యాన పంటలకు వాడుతున్నారు. పంటల పెరుగుదలకు అవసరమైన నత్రజని, భాస్వరం పోషకాలను అందించడానికి డిఏపిని మించిన ప్రత్యామ్నాయం లేదు. అయితే ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల వలన డిఏపి దిగుమతులు తగ్గిపోవడం, దేశీయంగా ముడిసరుకు ధరలు పెరిగి ఉత్పత్తి తగ్గిపోవడం వలన డిఏపి లభ్యత కొంతవరకు తగ్గింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత యాసంగి పంటలకు డిఏపి ఎరువుకు ప్రత్యామ్నాయంగా వాడుకోదగిన సూటి కాంప్లెక్స్ ఎరువులపై రైతులకు, డీలర్లకు ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ముందుగా వరి పంటకు వాడుకోదగిన సూటి కాంప్లెక్స్ ఎరువుల గురించి ఈ విధంగా శాస్త్రవేత్తలు మన రైతు సోదరులకు వివరిస్తున్నారు. యాసంగి వరి పంటకు ఎకరాకు 48 నుండి 60 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం అవసరం. అయితే సిఫారసు చేయబడిన పోషకాలను సూటి ఎరువులైన యూరియా, సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేస్తే ఎకరాకు 125 కిలోల యూరియా, 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం. ఈ ఎరువులు వేసే సమయం గనక చూసినట్లయితే సిఫారసు చేయబడిన 125 కిలోల యూరియాలో 40 కిలోలు దుబ్బు చేసే దశలో, ఇంకా మిగిలిన 25 కిలోలు అంకుర దశలో వేసుకోవాలి. సిఫారసు చేయబడిన 30 కిలోల MOPలో 15 కిలోల దమ్ములో, మిగిలిన 15 కిలోలు అంకురం దశలో వేసుకోవాలి. ఇక కాంప్లెక్స్ ఎరువుల వాడకాన్ని గురించి ఈ విధంగా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. డిఏపి ఎరువుకు ప్రత్యామ్నాయంగా వరి పంటలో వాడుకోదగిన కాంప్లెక్స్ ఎరువులలో 10, 26, 26 ఇంకా 14, 35, 14 ముఖ్యమైనవి. సిఫారసు చేయబడిన మొత్తం 100 కిలోల 10, 26, 26 ఇంకా 20 కిలోల యూరియాను దమ్ములో వేసుకోవాలి. మిగిలిన 80 కిలోల యూరియాలో 40 కిలోలు దుబ్బు చేసే దశలో, 40 కిలోలు అంకుర దశలో వేసుకోవాలి. వరి పంటకు 20, 20, 0, 13 అనే కాంప్లెక్స్ ఎరువును వేయకపోవడం మంచిది. ఈ ఎరువు గంధకం వాడడం వలన సల్ఫైడ్ దుష్ప్రభావం కలిగే అవకాశం ఉంటుంది. సిఫారసు చేయబడిన పోషకాలను 14, 35, 14 లాంటి కాంప్లెక్స్ ఎరువు రూపంలో వేస్తే ఎకరాకు 75 కిలోల 14, 35, 14 ఎరువు, 100 కిలోల యూరియా, ఇంకా 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం. సిఫారసు చేయబడిన మొత్తం 75 కిలోల 14, 35, 14 మరియు 20 కిలోల యూరియాను దమ్ములో వేసుకోవాలి. మిగిలిన 80 కిలోల యూరియాలో 40 కిలోల దుబ్బు చేసే దశలో, 40 కిలోల అంకుర దశలో వేసుకోవాలి. అంకురం దశలో వేసే యూరియాతో పాటు 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని కలిపి వేసుకోవాలి. అందుబాటులో ఉంటే 12, 32, 16 లాంటి కాంప్లెక్స్ ఎరువును కూడా వరి పంటకు వేసుకోవచ్చు. కాంప్లెక్స్ ఎరువులను దమ్ములోనే వేసుకోవాలి, పైపాటుగా వేసుకోకూడదు. ఈ వివరాలు రైతులు గమనించుకోవాలి. పోషకాలను 10, 26, 26 లాంటి కాంప్లెక్స్ ఎరువు రూపంలో వేస్తే ఎకరాకు 120 కిలోల 10, 26, 26 ఎరువు మరియు 130 కిలోల యూరియా అవసరం. సిఫారసు చేయబడిన 120 కిలోల 10, 26, 26 విత్తుకునే సమయంలో వేసుకోవాలి. సిఫారసు చేయబడిన యూరియాలో 65 కిలోలు పంట మోకాలు ఎత్తు దశలో, ఇంకా మిగిలిన 65 కిలోలు పూత దశలో వేసుకోవాలి. సిఫారసు చేయబడిన పోషకాలను 14, 35, 14 లాంటి కాంప్లెక్స్ ఎరువు రూపంలో వేస్తే ఎకరాకు 100 కిలోల 14, 35, 14 ఎరువు

120 కిలోల యూరియా 30 కిలోల మ్యూరియట్ ఆఫ్ పొటాష్ అవసరం. సిఫారసు చేయబడిన మొత్తం 100 కిలోల 14-35-14 విత్తుకునే సమయంలో వేసుకోవాలి. సిఫారసు చేయబడిన యూరియాలో 60 కిలోలు పంట మోకాలు ఎత్తుదశలో, ఇంకా మిగిలిన 60 కిలోలు పూత దశలో 15 కిలోలు మ్యూరియట్ ఆఫ్ పొటాష్ను కలిపి వేసుకోవాలి. అందుబాటులో ఉంటే 12-32 పదార్ లాంటి కాంప్లెక్స్ ఎరువును కూడా మొక్కజొన్న పంటకు వేసుకోవచ్చు. కాంప్లెక్స్ ఎరువులను విత్తుకునే సమయంలోనే వేసుకోవాలి, పైపాటుగా వేసుకోకూడదని ప్రత్యేకంగా మన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ఈ విధంగా మన రైతు సోదరులకి తెలియజేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? డీఏపీకి బదులుగా రైతులందరూ సూటి కాంప్లెక్స్ ఎరువులను తగు విధములో పంటకు అందించి చక్కటి లాభాన్ని, ఆదాయాన్ని, తర్వాత మంచి పంటను పొందగలరని ఆశిద్దాం.

ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. కొండవీటి సింహం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్లకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. లోక్భవన్లో గవర్నర్ కార్యదర్శికి ఆయన అధికారికంగా రాజీనామా లేఖను అందజేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 136 మందికి పైగా ఎమ్మెల్యేల పూర్తి మద్దతు ఉందని, తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. పార్టీ అధిష్టానం ఇవ్వజూపిన రాజ్యసభ స్థానాన్ని సిద్ధరామయ్య తిరస్కరించారు. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు. సిద్ధరామయ్య 2013 నుండి 2018 వరకు, 2023 నుండి 2026 వరకు 8 పాటు ముఖ్యమంత్రిగా సేవలందించి కర్ణాటకలో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా మొత్తం 17 రాష్ట్ర బడ్జెట్లను ప్రవేశపెట్టారు. తెలంగాణలోని కాజీపేట రైలు తయారీ యూనిట్ వచ్చే 5 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. తక్కువ దూర ప్రయాణాల కోసం ఈ రైళ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెడతారు. సుమారు 300 కిలోమీటర్ల పరిధిలో నడిచే ఈ రైళ్లు పట్టణాలు, నగరాల మధ్య ప్రజలకు తక్కువ ధరలో రవాణా సౌకర్యాన్ని కల్పిస్తాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ 20 కోచ్ల రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన వెంటిలేషన్, సురక్షితమైన కోచ్ డిజైన్ వంటి ఆధునిక వసతులు ఉంటాయి. దేశ పారిశ్రామిక ఆర్థిక మార్పులకు కోల్ గ్యాసిఫికేషన్ కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆ పథకంపై జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయల ప్రోత్సాహక పథకంతో పాటు అదనంగా 37,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ఆమోదించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబేతో పాటు పలువురు పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో ఈరోజు 340 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. సరిహద్దులను పటిష్టం చేసేందుకు, దేశంలో అక్రమ వలసలను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
1: घुसपैठिए को देश के बाहर निकालना, ये हमारी सरकार का संकल्प है और इसके लिए नरेंद्र मोदी जी ने एक डेमोग्राफी चेंज कमीशन कमिटी बनाने का निर्णय किया है. ये हाई पावर कमिटी देश भर में जनसंख्यिकी का जो कृत्रिम बदलाव हुआ है उसके कारणों उपायों की भी चिंता करेगी और इसके लिए कोई कानून बनाने की जरूरत है तो इसकी भी चिंता करेगी.
0: వారం రోజుల్లోనే సరిహద్దు భద్రతా దళానికి 600 హెక్టార్ల భూమిని వేగంగా కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హోంమంత్రి అభినందించారు. వీర సావర్కర్ జయంతి సందర్భంగా మాతృభూమి కోసం సావర్కర్ చేసిన అత్యున్నత త్యాగాన్ని, జీవితకాల అంకితభావాన్ని అమిత్ షా గుర్తు చేసుకున్నారు.

0: గుజరాత్లో మంత్రి 3 రోజుల పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌ లైడెస్తో ఆ దేశంలో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులు, మధ్యధరా ప్రాంతంలో భారత ప్రయోజనాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాలు చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇటీవల సైప్రస్ అధ్యక్షుడు భారతదేశంలో పర్యటించినప్పుడు ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా కీలక ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. దీంతోపాటు సైప్రస్లో జరిగిన యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల అనధికారిక సమావేశంలో కూడా జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూరోపియన్ మధ్యధరా దేశాలతో భారతదేశానికి ఉన్న బలమైన సంబంధాలను ఆయన వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో పేదవారు పూరి గుడిసెల్లో నివసించకూడదనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇళ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
1: प्रधानमंत्री जी का संकल्प है हर गरीब को पक्का मकान मिले, पक्का आवास मिले, और उसके लिए 2016 से ही प्रधानमंत्री आवास योजना ग्रामीण के माध्यम से हर आवासहीन को पक्का मकान उपलब्ध कराने का अभियान चल रहा है. ग्रामीण क्षेत्र में हमने 3,91,00,000 घरों को मंजूरी दी और उनमें से 3,05,00,000 से ज़्यादा पूरे हो गए.
0: संभाषण चर्चा एकाभिप्राय भिन्नाभिप्राय ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు అన్నారు. 1924 నుండి 1930 వరకు జరిగిన కేంద్ర శాసనసభ 407 సమావేశాల కార్యకలాపాల 89 సంపుటాల విశిష్ట సంకలనాన్ని ఢిల్లీ శాసనసభలో ఆయన విడుదల చేశారు. ఈ సేకరణ భవిష్యత్ తరాలకు, ప్రజాస్వామ్య సంస్థలకు అమూల్యమైన మార్గదర్శిగా ఉపయోగపడుతుందని అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచ వేదికపై కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని ఓం బిర్లా అన్నారు. విధాన్ చేతన అనే పేరుతో ఢిల్లీ శాసనసభ మొట్టమొదటి త్రైమాసిక పత్రికను కూడా లోక్సభ స్పీకర్ ప్రారంభించారు. రేపటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు కర్ణాటక, గోవా, కేరళలలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 3 రోజుల పాటు పర్యటిస్తారు. రేపు బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 ఏళ్ల ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి హాజరవుతారు. దావణగెరెలో యూనివర్సిటీ, బీడీటీ, ఇంజనీరింగ్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. ఎల్లుండి పానాజీలో గోవా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాధాకృష్ణన్ పాల్గొంటారు. స్లోవేనియా ప్రధానమంత్రిగా ఎన్నికైన జానెట్ జాన్సాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలు, ఉమ్మడి శ్రేయస్సు కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు స్లోవేనియా ప్రధానమంత్రితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్టు నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. త్రిపుర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అభిషేక్ దేబ్ రాయ్ను ఆ పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. 2022 నుండి 2026 వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సేవలందించిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ భట్టాచార్జీ స్థానంలో దేబ్ రాయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈరోజు జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ నియామకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖరారు చేశారు. నూతనంగా నియమితులైన అధ్యక్షుడు అభిషేక్ దేబ్రాయ్కి త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా అభినందనలు తెలియజేశారు. గుజరాత్లోని కచ్లో వన్యప్రాణుల సంరక్షణలో ఒక ముఖ్యమైన పరిణామంగా మధ్యప్రదేశ్కు చెందిన 4 చిరుతలను కచ్లోని బన్నీ గడ్డి మైదానాలకు తరలిస్తారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో పునరావాసం పొందుతున్న 2 మగ, 2 ఆడ ఆఫ్రికన్ చిరుతలను బన్నీ గడ్డి మైదాన పర్యావరణ వ్యవస్థకు తరలించేందుకు జాతీయ పురుల సంరక్షణ అథారిటీ, స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపాయి. ఈ చర్యతో మధ్యప్రదేశ్లోని కనౌ జాతీయ పార్క్ తర్వాత భారతదేశంలో చిరుతలకు గుజరాత్ 2వ నివాసంగా మారనుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ఆటగాళ్లు పీవీ సింధు, లక్ష్యాసేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట

0: కపిల తనీషా క్రాస్టో జోడీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. రెండవ రౌండ్లో పివి సింధు 21-9, 21-12తో జపాన్ క్రీడాకారిణి రికో గుంజీపై గెలిచారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో విత్తన వారోత్సవాలు.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 మే 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకొని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2 నుండి 3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మే 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 1,40,000 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనుక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంతులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ మే 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకొని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాము.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఇప్పుడు వినండి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో నిమ్మ బత్తాయి తోటల్లో చీడపీడల నిర్వహణ. ఈ అంశం గురించి డాక్టర్ సిహెచ్ రాజాగౌడ్ గారి ప్రసంగం.
6: రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా ఈ తోటలు పెంచే రైతులు రకరకాల తోటలు పెంచుతూ ఉంటారు. అలాగే నిమ్మ బత్తాయి తోటలు కూడా ఎక్కువగా మన తెలంగాణ ప్రాంతంలో ఈ సాగులో ఉంది. మరి ఈరోజు నిమ్మ బత్తాయి తోటలో చీడపీడల నిర్వహణ గురించి మనం సంపూర్ణంగా తెలుసుకునేందుకు దేవరకొండ కొండమల్లెపల్లి ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిఎస్ రాజగౌడ్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి సంపూర్ణమైన సమాచారం తెలుసుకుందాం. ఇక వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి రాజగౌడ్ గారు.
7: నమస్కారం అండి
6: రాజగౌడ్ గారు. నిమ్మ బత్తాయి తోటలో ఏ చీడపీడలు ఆశించే అవకాశం ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో? అలాగే దీనికన్నా ముందుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతులు ఏ విధంగా విస్తారంగా ఈ తోటను పెంచుతున్నారు, దీని యొక్క వివరణ తెలియజేసి ఆ తర్వాత ఈ యొక్క చీడపీడలు ఏవేవి ఆశిస్తాయి ఆ వివరణ ఇవ్వండి.
7: నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో నిమ్మ సాగు 8,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా, మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, తర్వాత ఖమ్మం జిల్లాలో కూడా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా మనకి యొక్క దిగుబడి వచ్చేసరికి మనకి 8 నుంచి 10 టన్నుల వరకు వస్తుంది. కాకపోతే ఈ ఉత్పాదకతను పెంచడానికి మనకు 13 నుంచి 15 టన్నులు రావడానికి రైతులు చాలా శ్రమించాల్సి ఉంటుంది. అలాగే బత్తాయి సాగు చూసుకున్నట్లయితే మనకి 43,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 5 సంవత్సరాల క్రితము మనకి దాదాపుగా 3 లక్షల ఎకరాల్లో సాగు చేసేవారుండే. ఇప్పుడు ఏమవుతుందంటే రాను ఈ యొక్క బత్తాయి సాగు అనేది చాలా తగ్గిపోతూ ఉంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటగా చూసుకున్నట్లయితే క్వాలిటీ సీడ్లింగ్ అంటే నాణ్యమైన వ్యాధిరహిత మొక్కలు లభించకపోవడము. అంతేకాకుండా ఈ యొక్క బత్తాయికి మనకి చాలా వ్యాధులు అలాగే పురుగులు కూడా వచ్చి తీవ్ర నష్టాన్ని కలగజేయడము. అంతేకాకుండా మనకి ఈ యొక్క వర్షాలు ఎక్కువ పడడం వల్ల మనకి యొక్క వాటర్ టేబుల్ పెరగడం వల్ల అందరూ బత్తాయి సాగుని ఆపేసి వరికి మొగ్గు చూపడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ప్రోత్సాహకాలు బట్టి గవర్నమెంట్ కూడా మనకి పామాయిల్ మొగ్గు చూపడం వల్ల కూడా రైతులు కొంతమంది బత్తాయిని తీసివేసి మనకి పామాయిల్ వైపు వెళ్తున్నారు. అలానే మనకి ఒక నల్గొండ జిల్లాలో ఎక్కువగా దేవరకొండ ప్రాంతంలో కానీ మనకి ఒక సాగర్ పరివాహక ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క కాల్షియం పొరలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క వేర్ అనేది లోపలికి వెళ్ళకపోవడము, అలాగే భూమిలో ఉన్న పోషకాలు మొక్కకు అందకపోవడం వల్ల ఇలా మనకి ఈ యొక్క చాలా ఇబ్బందుల వల్ల రైతులు బత్తాయి సాగును ఆపేసి మిగతా పంటల వైపు పామాయిల్ కానీ వరి కానీ అలానే మనకి ఒక కాటన్ వైపు కానీ ఒక వెళ్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క చీడపీడలు ఎక్కువగా వ్యాధులు బాగా వచ్చి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. వ్యాధుల్లో చూసుకున్నట్లయితే మొదటగా డ్రై రూట్ రాట్, వేరుకులు తెగులు బాగా తీవ్ర నష్టాన్ని కలిగజేస్తుంది. అంతేకాకుండా

0: శనుగు తెగులు కూడా దీనికి తోడై ఇంకా మొత్తం ఈ యొక్క పంట సాగు నిర్వీర్యం చేస్తున్నాయి. ఈ యొక్క వేరుకులుని మనం కంట్రోల్ చేయాలంటే ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఎండిపోతూ ఉందో మొక్క, ఆ మొక్కని మనం ఈ యొక్క తగు సమయంలో మనం ఈ యొక్క ప్రూనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ప్రూనింగ్ చేయని ఎడల మొక్క మొత్తం ఎండిపోయినప్పుడు ఆ మొక్కనంతా తీసేసి మొత్తం నాశనం చేయాలి. లేకపోతే ఏంటంటే ఈ యొక్క గాలి ద్వారా కానీ, నీరు ద్వారా కానీ, పనిముట్ల ద్వారా కానీ, మనుషుల ద్వారా కానీ ఈ యొక్క వ్యాధి వ్యాపిస్తుంది. దీన్ని కంట్రోల్ చేయాలంటే మొక్క అంతా తీసిన తర్వాత ఆ యొక్క చెట్టు మొదల్ని మనకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 ml 1 లీటర్ నీటికి ప్లస్ అగ్రిమైసిన్ 1 gram 1 లీటర్ నీటికి కలిపి మనం మొత్తం ఆ యొక్క చెట్టు మొదల్ని తడపాలి. తడిపిన తర్వాత మనం ఈ యొక్క మొక్కనంతా తీసేసి వేరే దగ్గర ఒక దూర ప్రాంతంలో దీన్ని కాల్చి నాశనం చేయాలి.
1: చాలా చక్కగా మీరు వేరుకుళ్ళు తెగులు గురించి వివరిస్తున్నారు. చాలా సమాచారం రైతు సోదరులు విని దీని జాగ్రత్తలు పాటిస్తారని ఆశిద్దాం. తర్వాత ఇక్కడ డాక్టర్ రాజాగౌడ్ గారు వివరించినట్లు మన యొక్క నిమ్మ బత్తాయి తోటలను ఎందుకు మనం పెంచుకోవట్లేదు, వేరే పంటల వైపు మగ్గు చూపుతున్నారు అన్న వివరాలు కూడా ఇచ్చారు. రైతులందరూ దయచేసి ఈ పంట మార్పిడి కోసం మార్చుకోవచ్చు, వరిని ఎక్కువగా వండిస్తున్నారు, అలా మగ్గు చూపించకుండా వేరే పంట మార్పిడి చేసుకొని అలాగే ఈ తోటలు కూడా మీరు వీలైనంత వరకు విస్తారంగా చేసుకొని మంచి చక్కటి నిర్వహణ చర్యలు కూడా మన శాస్త్రవేత్తలు మనకు తెలియజేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో మీరు కూడా నిమ్మ బత్తాయి ఈ పంటను వండించి దేశంలోని అన్ని నగరాలకు పట్టణాలకు మన చేరువేస్తే మనం ఈ యొక్క చక్కటి ఆదాయం కూడా పొందవచ్చు. మరిన్ని వివరాలు రాజాగౌడ్ ద్వారా మనం తెలుసుకుందాం. తర్వాత శంకు తెగులు గురించి కూడా మీరు వివరిస్తున్నారు మన రైతు సోదరులకు. ఈ తెగులు ఎలా వస్తుంది, ఏ కారణాల వలన వస్తుంది, దీన్ని ఏ విధంగా మీరు నిర్వహణ పద్ధతులు చేపట్టి దీన్ని సమూలంగా మనం నివారించుకోవచ్చు?
0: ఈ శంకు తెగులు మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో గమనించడం జరిగింది. అక్కడ నుంచి మనకి ఈ యొక్క రైతులు అక్కడి నుంచి మనకి మొక్కలు తీసుకురావడం వల్ల అక్కడి నుంచి ఈ యొక్క పురుగు కూడా మన దగ్గరికి వచ్చేసి తీవ్ర నష్టాన్ని కలిగజేయడం స్టార్ట్ అయ్యింది. ఇది ఏంటంటే ఒక చిన్న ఎగిరే పేను వల్ల వ్యాప్తి చెందుతుంది. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఈ ఎగిరే పేను చిన్న పురుగు వల్ల వస్తుంది, ఆ పురుగుని మనం కంట్రోల్ చేయాలి. పురుగును కంట్రోల్ చేయాలంటే మనం మొదటిగా ఈ యొక్క ఇమిడాక్లోపిడ్ 1 ml 1 లీటర్ నీటికి కలిపి లేదా మనం థయోమిథాక్సామ్ 1 gram 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఎస్టామిప్రిడ్ 0.3 grams 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే వీటిని నివారించవచ్చును. దీనికంటే ముందు మనకి జీవ నియంత్రణ పద్ధతులు కానీ లేకపోతే వేప సంబంధిత కీటకనాశకాలను కానీ మనం స్ప్రే చేసి వీటిని సమూలంగా నివారించవచ్చును. అంతేకాకుండా ఈ యొక్క పసుపు రంగు జిగురు అట్ట ముక్కలు పెట్టడం వల్ల మనకి ఎకరంలో దాదాపు 10 నుంచి 12 చోట్ల ఇవి పెట్టినట్లయితే యొక్క ఈ పురుగు కూడా కొంత మేరకు మనము నివారించవచ్చును.
1: తర్వాత ఈ కొత్తగా రైతులు ఈ తోటలు పెంచాలన్న సందర్భంలో ఎటువంటి మొక్కలను ఎన్నుకోవాలి, ఈ మొక్కలు ఎన్నుకున్న తర్వాత విత్తేటప్పుడు ఎటువంటి జాగ్రత్త చర్యలు చేపడితే కొన్ని చీడపీడలు ఆశించకుండా ఉండే అవకాశం ఉంటుంది, ఆ వివరణ ఒకసారి తెలియచేయండి.
0: మొదటగా నిమ్మ రకాన్ని వెన్నుకునేటప్పుడు నిమ్మలో మనకి 3 రకాలు ఉంటాయి. ఒకటి బాలాజీ రకము, 2వది పెట్లూరు రకము. పెట్లూరులో మళ్ళీ 3 రకాలు ఉంటాయి, పెట్లూరు 1, 21, 25. రైతులు ముఖ్యంగా నిల్వ కాలం ఎక్కువగా ఉన్న మనకి నిమ్మకాయ ఎన్నుకోవాల్సి ఉంటే మనకి పెట్లూరు వైపు మొగ్గు చూపాలి. అలాగే వ్యాధి మనకి తక్కువగా రావాలంటే ఈ యొక్క బాలాజీ రకంని ఎన్నుకోవాలి. బాలాజీ రకంలో మనకి కాయ సైజు లావుగా ఉండి రసం అనేది ఎక్కువగా ఉంటుంది, ఆ యొక్క తొక్క అనేది పలచగా ఉంటుంది, కాకపోతే నిల్వ కాలం కొంచెం తక్కువగా ఉంటుంది. సిట్రస్ క్యాంకర్ అనే వ్యాధిని కూడా మనకి తట్టుకుంటుంది. అలాగే మనకి పెట్లూరు చూసుకున్నట్లయితే ఈ యొక్క 3 రకాల్లో 1, 21, 25 లో ఏదైనా మనం సాగు చేయవచ్చు. దిగుబడి మాత్రం కొంచెం 1తో పోలిస్తే 25 ఎక్కువగా ఉంటుంది. ఈ తొక్క అనేది మందంగా ఉంటుంది, సిట్రస్ క్యాంకర్ అనేది కొంత మేరకు తట్టుకోదు. అలానే నిల్వ కాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు అనేది మొక్కు చూపుతూ ఉన్నారు. అలాగే కాయ బరువు కూడా మనకి ఈ యొక్క పెట్టూరులో ఎక్కువగా ఉంటుంది బాలాజీతో పోలిస్తే. అలాగే బత్తాయిలో చూసుకున్నట్లయితే బత్తాయి మనకి ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ సాద్గుడి బాగా ప్రాచుర్యంలో ఉంది. అంతేకాకుండా ఈ యొక్క రైతులు మనకి మాల్టా కానీ, జఫా కానీ, హైబ్రిడ్ వెరైటీస్ బటావియన్ కానీ, వెల్వెట్ రెడ్ కానీ, బ్లడ్ రెడ్ కానీ, వ్యాలెన్షియా లేట్ కానీ ఇవన్నీ సాగు చేస్తున్నారు. మన ఉద్యాన పరిశోధన స్థానం కొండమల్లపల్లి నుంచి మాత్రం మనం ఓన్లీ సాద్గుడి వెరైటీనే మనము ప్రజలకు సూచిస్తున్నాము. ఎందుకంటే అది మన వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది, అలాగే జ్యూస్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, మార్కెట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ యొక్క నాణ్యమైన వ్యాధిరహితమైన మొక్కలు మనకి కొండమల్లపల్లి రీసెర్చ్ స్టేషన్లో మన తెలంగాణ ప్రజలకి ఇక్కడ లభిస్తుంది. అలాగే ఆంధ్ర రాష్ట్రం చూసుకున్నట్లయితే మనకి తిరుపతి రీసెర్చ్ స్టేషన్,

0: నుంచి మనకి నాణ్యమైన మొక్కలు లభిస్తాయి. రైతులు ఓన్లీ మనకి గవర్నమెంట్ నర్సరీలోనే, సర్టిఫైడ్ నర్సరీలోనే తీసుకోవాలి. లేకపోతే ఈ యొక్క సిట్రస్ గ్రీనింగ్ కానీ, సిట్రస్ క్యాంకర్ కానీ ఇలాంటి వ్యాధులు వచ్చి ప్రబలమై ఎక్కువగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంటాయి. అయితే మొక్కలు ఎన్నుకునేటప్పుడు గవర్నమెంట్ నర్సరీ లేకపోతే సర్టిఫైడ్ నర్సరీ మాత్రమే ఎన్నుకొని, శాస్త్రవేత్తలు సూచించిన అన్ని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి రైతులు దిగుబడి సాధించగలరు.
1: చాలా చక్కగా మీరు ఈ నిమ్మజాతి రకాలు, బత్తాయి జాతి రకాలు వివరించారు, బాగుంది. మరి ఆసక్తి గల రైతులు, ముఖ్యంగా మీరు అంటున్నారు శాస్త్రవేత్తలు, తర్వాత రకరకాల మేధావులను కూడా సంప్రదించి చక్కటివి ఎన్నుకోవాలంటున్నారు. మరి ఇటువంటి సందర్భంలో మేధావులు అంటే, శాస్త్రవేత్తలు అంటే, వారికి దగ్గరున్నటువంటి ఏ సంస్థల ద్వారా వారు సమాచారం పొందవచ్చు? ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ విజ్ఞాన కేంద్రాలు, రీసెర్చ్ స్టేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఎవరెవరిని సంప్రదిస్తే మీలాగా చక్కటి వివరాలు అందిస్తారు? ఒకసారి ఆ వివరాలు చెప్పండి.
0: రైతులు మొదటగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నిమ్మ బత్తాయిలో ఆ లోకల్లో ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ని, ఉద్యాన అధికారిని కానీ, అలానే ఆ లోకల్లో ఉన్నటువంటి మన ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలను కానీ నేరుగా సంప్రదించవచ్చు. లేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యల్ని మనం నివృత్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఒక కిసాన్ కాల్ సెంటర్లు, టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా కాల్ చేసి శాస్త్రవేత్తల నుంచి సలహాలు తీసుకోవచ్చు. లేకపోతే మనకి వ్యవసాయ పంచాంగం, ఉద్యాన పంచాంగం మనకి ఉద్యాన యూనివర్సిటీలో కూడా లభిస్తుంది. అది కూడా మనకి వాళ్ళు రైతులు కొనుక్కొని వాళ్ళ యొక్క సమస్యల్ని మనం వాళ్ళు వివరంగా తెలుసుకోవచ్చు.
1: తర్వాత వీరు మొక్కలు, మీరు చెప్పినట్లే మొక్కలు తెచ్చుకుంటారు. తీసుకున్న సందర్భంలో ఈ భూమిని ఏ విధంగా తయారు చేసుకోవాలి? ఎందుకంటే ఆదిలోనే మనం అంతం చూడాలంటారు కదా, ఏదైనా రోగాలు రాకుండా. అటువంటి కార్యక్రమం కూడా మీ శాస్త్రవేత్తలు చెప్తుంటారు, వింటుంటాము. ఆకాశవాణిలో వింటుంటాము, టీవీలో చూస్తుంటాము, పేపర్లో చదువుతూ ఉంటాము. ఇటువంటి సందర్భంలో ఈ బత్తాయి, నిమ్మ తోటలు ఈ పెంచే సందర్భంలో మొక్కలను తెచ్చినప్పుడు భూమిని ఏ విధంగా మనం సేద్యం చేసుకోవాలి, తర్వాత ఏ విధంగా నివారణ చర్యలు, ఎందుకంటే చీడపీడలు రాకుండా నివారణ చర్యలు ప్రారంభించాలని తెలియజేస్తారు మన రైతులకు?
0: కొత్తగా రైతులు ఈ నిమ్మ బత్తాయి మొక్కలు పెట్టుకునేటప్పుడు గవర్నమెంట్ నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్న తర్వాత దానికంటే ముందే ఏప్రిల్ మే మాసంలో మనకి గుంతలు, వేసవి దుక్కులు వేసుకున్న తర్వాత గుంతలు తీయడం స్టార్ట్ చేయాలి. గుంతలు తీసిన తర్వాత మనకి 1x1x1 ఫీట్ లోపల, 1 ఫీట్ వెడల్పు, 1 ఫీట్ హైట్ గుంతలు తీసేసి, లేకపోతే మనకి జేసీబీ సహాయంతో చిన్న బొక్కెనతో ఒక 2 బొక్కెలు తీసి, ఒక బొక్కెను తీసి బయట వేయాలి, ఒక బొక్కెను తీసి దాంట్లో వేసిన తర్వాత తొలకరి వర్షాలు వచ్చినప్పుడు జూన్ మనకి మొదటి వారంలో యొక్క మొక్కల్ని వర్షాలు వచ్చినప్పుడు నాటుకోవాలి. నాటుకునేటప్పుడు మనకి వర్మీ కంపోస్టు, తర్వాత సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, తర్వాత మనకి ఒక కార్బోఫ్యూరాన్ గ్రానులస్ కానీ, ఏదైనా మనకి ఒక ఫాల్డర్ డస్ట్ కానీ కలిపి మనం దాంట్లో ఏది తీసిన మట్టిలో మనకు కలుపుకొని మొక్క పెట్టి అవి మొత్తం పూర్తి చేసి మనకి 6x6 6 మీటర్ వ్యవధిలో మనకి సీడ్ స్పేసింగ్ అనేది మనం పాటించాలి. 6 మీటర్ల కంటే తక్కువ కూడా కొంతమంది అధిక సాంద్రతగా కలిగినటువంటి సీడ్ స్పేసింగ్ ను కూడా రైతులు చేస్తున్నారు. కాకపోతే శాస్త్రవేత్తల ప్రకారము 6x6 నే మనము సూచిస్తున్నాము. మొక్క నాటిన తర్వాత మనకి నీటి తడులు ఇవ్వడం అనేది కంపల్సరీ. నీటి తడుల్ని మనం అట్లీస్ట్ మనకి 2-3 డేస్ వ్యవధిలో మనం మొక్కలకి నీటి తడులు ఇవ్వాలి. లేకపోతే డ్రిప్ పెట్టినట్లయితే మనకి ప్రతి రోజులో మనకి 1 గంట సేపు డ్రిప్ను వదలాలి. డ్రిప్ను వదిలిన తర్వాత మనకి ఎరువులు అనేటివి జూన్ జూలై మాసంలో, సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో, జనవరి ఫిబ్రవరి మాసంలో 3 దఫాలుగా వేసుకోవాలి. అలాగే నత్రజని ఎరువులు అయితేనేమో మనకి 3 దఫాలుగా వేసుకోవాలి. పొటాషియం మరియు ఒక ఫాస్ఫరస్ ఎరువులు మాత్రము మొదటిసారి జూన్ జూలై మాసంలో వేసుకోవాలి. లేదా మనకి ఫెటిగేషన్ పాటించినట్లయితే మనకి 15 రోజుల వ్యవధిలో 1 కేజీ వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్, NPK మూలకాలు కలిగినటువంటి వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ మనము యొక్క ఫెటిగేషన్ ద్వారా ఇవ్వాలి. అలా మనకి మొదటి సంవత్సరం అయిన తర్వాత 2వ సంవత్సరంలో కూడా సేమ్ మనకి ఎరువుల యాజమాన్యం అనేది సరిగ్గా మనం పాటించాలి. పాటించిన తర్వాత మనకి ఎప్పుడైతే మనకి మొక్క ఎదుగుతున్నప్పుడు మనకి పక్క కొమ్మలు కానీ వస్తుంటాయి, వాటిని మనం తీసివేయాలి. మొక్క ఎప్పుడు ఒక గొడుగు ఆకారంలో ఉండేటట్టు మనం చూసుకోవాలి. అలాగే 3rd ఇయర్లో కూడా మన యొక్క ఎరువుల యాజమాన్యం పాటించాలి. కాకపోతే మనం ఎరువుల యొక్క డోస్ అనేది కొంచెము నత్రజని 100 గ్రామ్స్ ఎక్కువ పెంచుకోవడము, ఫాస్ఫరస్ 50 గ్రామ్స్, అలాగే పొటాస్ 50 గ్రామ్స్ మనం పెంచుకొని అలా ఎవ్రీ ఇయర్ 5-6 ఇయర్స్ వరకు ఇలా యాజమాన్య పద్ధతులన్నీ పాటిస్తూ వచ్చిన తర్వాత మనకి 5వ సంవత్సరం కానీ 6వ సంవత్సరం కానీ మనకి యొక్క మొక్క మనకి పుష్పించి కాయ వచ్చే సమయం వస్తుంది. అక్కడి నుంచి ఈల్డ్ అనేది స్టెబిలైజ్ అవుతుంది.

0: సరిగ్గా యాజమాన్య పద్ధతులు పాటిస్తే మనకి రైతులు 15 నుంచి 18 టన్నులు ఒక ఎకరానికి తీసుకోవచ్చు.
1: చాలా చక్కటి వివరాలు. నిమ్మ బత్తాయి తోటలో చీడపీడల నిర్వహణనే కాకుండా అనేక రకాలుగా ఈ యొక్క మేలైనటువంటి రకాలను ఎంచుకోవడం, తీసుకోవడం, తర్వాత ఎవరిని సంప్రదిస్తే చక్కటి సమాచారం రైతులకు దొరుకుతుందని వివరాలు తెలియజేస్తూ, ఈ 5 సంవత్సరాలు ఈ యొక్క మొక్కలను ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా ఎరువులను అందించాలి, ఫర్టిగేషన్ ద్వారా కూడా ఏ విధంగా అందించాలి అన్న వివరాలు సవివరంగా అందజేశారు. ధన్యవాదాలు రాజగౌడ్ గారు.
2: ఇంతవరకు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో నిమ్మ బత్తాయి తోటల్లో చీడపీడల నిర్వహణ ఈ అంశం గురించి డాక్టర్ సిహెచ్ఈ రాజాగౌడ్ గారి ప్రసంగం విన్నారు.
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇప్పుడు వినండి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ఉత్పత్తులకు మంచి ధరలు పొందడం ఎలా ఈ అంశం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ జె సునీల్ గారి ప్రసంగం.
6: రైతు సోదరా సోదరిములకు నమస్కారం. నా పేరు డాక్టర్ జె సునీల్. బాబు జగజీవనరావు వ్యవసాయ కళాశాల సిరిసిల్లలో సహాయ ఆచార్యునిగా సంఖ్యాశాస్త్ర విభాగంలో పనిచేస్తున్నాను. ఇవాళ మనం చర్చించుకోబోయే అంశం రైతు ఉత్పత్తులకు మంచి ధర ఎలా పొందాలి. మనకు వ్యవసాయం దేశానికి వెన్నుముక్క అని ఎన్నో ఏళ్ల నుంచి చెప్తున్నా ఇప్పటికీ రైతులు వారు పండించిన పంటకు సరైన ధర లభించకపోవడం ఒక పెద్ద సమస్యగా మారింది. చాలాసార్లు మార్కెట్లో ధరలు పడిపోవడం, మధ్యవర్తుల ప్రభావం, సరైన సమాచారం లేకపోవడం ఇలాంటి ఎన్నో అంశాలు రైతుల ఆదాయాన్ని తగ్గిస్తున్నాయి. అయితే కొంచెం అవగాహన, సరైన ప్రణాళిక, ఆధునిక పద్ధతులను అనుసరిస్తే గనక రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధర పొందవచ్చు. ఎలా అనేది ఇవాళ మనం చర్చించుకోబోతున్నాం. సో అందులో మొదటిది రైతు మార్కెట్ అవగాహనను పెంపొందించుకోవాలి. ఎలా అంటే రైతులు తమ పంటలకు మంచి ధర పొందాలంటే ముందుగా మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఏ పంటకు ఎక్కువ డిమాండ్ ఎక్కడ ఉంది, ఏ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి, గత సంవత్సరంలో ధరలు ఎలా మారాయి, ఈ సమాచారాన్ని అన్నింటినీ తెలుసుకుంటే గనక రైతు సరైన సమయంలో అమ్మకానికి వెళ్ళగలడు. ఉదాహరణకు తెలుసుకుంటే మిర్చి లేదా ఉల్లిపాయల వంటి పంటలు కోత సమయంలో ధరలు తక్కువగా ఉంటాయి, కానీ కొన్ని వారాల తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే రైతులు మార్కెట్ ట్రెండ్స్ను గమనించడం చాలా ముఖ్యం. రెండవది నిల్వ సౌకర్యం. లాభానికి నిల్వ సౌకర్యం అనేది ఒక ముఖ్యమైన మార్గం. చాలామంది రైతులు పంట కోసిన వెంటనే అమ్మడం వల్ల ధరలు తక్కువగా ఉన్నప్పుడు నష్టం ఎదురవుతుంది. అయితే నిల్వ సౌకర్యం ఉంటే గనక రైతులు సరైన సమయంలో అమ్మి మంచి ధర పొందగలరు. ఉదాహరణకు ధాన్యం, శనగలు, పెసళ్ళు వంటి పంటలను కొంతకాలం నిల్వ ఉంచడం ద్వారా అధిక లాభం సాధించవచ్చు. దీనికి ప్రభుత్వం అందించే గోదాములు కూడా ఈ విషయంలో సహాయపడతాయి. మన భారతదేశంలో బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాల నిల్వ కోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ మరియు రాష్ట్ర గోదాములు అందుబాటులో ఉన్నాయి. వీటి సేవలకు సాధారణంగా ప్రాంతం మరియు పంట ఆధారంగా క్వింటాలుకు నెలకు 5 నుంచి 20 రూపాయల వరకు ఖర్చు ఉంటుంది. అదే ప్రైవేట్ గోదాములు, ఈ వీటిని ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తాయి. వీటిలో నిల్వ ఖర్చు క్వింటాలుకు నెలకు 15 నుంచి 50 వరకు ఉంటుంది. మీరు త్వరగా పాడయ్యే పంటలైన బంగాళదుంప, టమాటా, కూరగాయలు వంటిని నిల్వ ఉంచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ అనేది అనుకూలమైన ప్రాంతం. తెలంగాణలో రంగారెడ్డి, మెదక్, నల్గొండ ఈ ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు లభ్యమై వాటి ఖర్చు 150 నుంచి 300 వరకు ఉంటుంది. ఇంకా సులభంగా నిల్వ చేసుకోవాలి అంటే గనక రైతు తమ ఇంటి దగ్గరే గోదాములు లేదా గుంతల ద్వారా నిల్వ చేసుకోవచ్చు. దీన్నే మనం ఆన్ ఫార్మ్ స్టోరేజ్ అంటారు. అంటే దీనికి

ప్రారంభంలో కొంచెం పెట్టుబడి అవసరమున్నా తర్వాత తక్కువ ఖర్చుతో దీన్ని నిర్వహించవచ్చు. దీనికి మనం ఎక్కడ కూడా గోదాములకు వెళ్లాల్సిన అవసరం లేదు. రైతులు తమ ఇంటి వద్దే వారి పంటను నిల్వ చేసుకోవచ్చు. ఇదే కాకుండా తెలంగాణలో ప్రతి జిల్లాలోని ఏపీఎంసీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ యార్డ్లలో తాత్కాలిక నిల్వ సౌకర్యం ఉంటుంది. సాధారణంగా 3 నుంచి 7 రోజులు ఉచితంగా నిల్వ చేసుకునే అవకాశం ఉండి తర్వాత స్వల్ప రుసుములు వసూలు చేస్తారు. అలాగే రైతు వేదికలు కలెక్షన్

గ్రామానికి వచ్చే దళారుల ద్వారానే అమ్ముతుంటారు. దీనివల్ల వచ్చే పెద్ద సమస్య ఏంది అంటే, మధ్యవర్తి తక్కువ ధరకు కొనుగోలు చేస్తాడు, మార్కెట్లో వాటినే ఎక్కువ ధరకు అమ్ముతాడు. దీనివల్ల రైతుకు తక్కువ లాభం మాత్రమే వస్తుంది. సో ప్రత్యామ్నాయంగా మనం చూసుకుంటే గనక అదే రైతు బజార్లలో గనక, లేదు అంటే నేరుగా వినియోగదారులకు అమ్మితే గనక, అతనికి మధ్యవర్తుల నుంచి వెళ్ళే కమిషన్ మిగిలి ఎక్కువ లాభం అనేది వస్తుంది. తెలంగాణలో ప్రతి చోట ఇప్పుడు రైతు బజార్లు ఉన్నాయి. అంతేకాకుండా వాట్సాప్ గ్రూపులు టెక్నాలజీ యూజ్ చేసుకొని అమ్మినా కూడా మంచి ధర పొందడానికి ఆస్కారం ఉంటుంది. నాలుగవ అంశం డిజిటల్ టెక్నాలజీ వినియోగం. ఇప్పుడు మొబైల్ ఫోన్ రైతులకు ఒక పెద్ద ఆయుధమని తెలిసిందే. రైతులు దేశవ్యాప్తంగా మార్కెట్ ధరలు తెలుసుకోవడానికి ఎన్నో మొబైల్ యాప్స్ అవైలబుల్లో ఉన్నాయి. దాంట్లో మొదటిగా అగ్ మార్కెట్, ఈ యాప్ ద్వారా, లేదు అంటే ఈనామ్, ఈ రెండు యాప్స్ ద్వారా రైతులు తమ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల రేంజ్లో వాళ్ళ పంటకు ఏ ధర ఉంటుంది అని తెలుసుకోవచ్చు. అదేవిధంగా వాతావరణ సమాచారం కోసం మేఘదూత్ యాప్, పథకాల గురించి కిసాన్ సువిధ యాప్, ఇలా ఎన్నో యాప్స్ యూజ్ చేసుకొని, టెక్నాలజీ యూజ్ చేసుకొని రైతులు తమ పంటకు ఎక్కువ ధర పొందవచ్చు. ఐదవది ముఖ్యమైనది పంట విభజన మరియు నిల్వ పెంపు. అంటే రైతు ఒక్క పంట మీద ఆధారపడితే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో చాలామంది రైతులు వరి మాత్రమే వేస్తారు. దీనివల్ల వచ్చే సమస్య ఏంది అంటే, మీకు తెలిసిందే, ఒకవేళ ధర పడిపోతే గనక భారీ నష్టం వస్తుంది. అదే కనుక మీరు పంట విభజన చేసినట్టయితే వరితోటి పప్పు దినుసులు, అంటే రెడ్ గ్రామ్ అయినా కందులు అయినా, వరి మరియు కూరగాయలు, ఇలాంటి ఆల్టర్నేటివ్ క్రాప్స్ తోటి మీరు వెళ్తే గనక ఒక పంట నష్టపోయినా కూడా మరొక పంట నుంచి ఆదాయం అనేది తెలుసుకోగలరు. అదేవిధంగా విలువ పెంపు అంటే ఏం లేదు, వాల్యూ అడిషన్. తెలంగాణలో ఉదాహరణగా మామిడి నుంచి పచ్చడి, జ్యూస్, పాల నుంచి పెరుగు, నెయ్యి, మిర్చి నుంచి మిర్చి పౌడర్, ఇలా మీరు వేరే వాల్యూ అడిషన్ ప్రొడక్ట్స్ అమ్మితే గనక మార్కెట్ ధర కంటే ఎక్కువ లాభం వస్తుంది. చివరిది సమిష్టి వ్యవసాయం. సో సమిష్టి వ్యవసాయం అనేది ఒక రైతులకు పెద్ద శక్తి లాంటిది. అంటే ఎందుకంటున్నాను అంటే, రైతులు ఒంటరిగా అమ్మితే వాళ్లకు బార్గెనింగ్ పవర్ తక్కువగా ఉంటుంది. అదే కలిసి అమ్మితే పెద్ద మొత్తంలో ఉత్పత్తి, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా పంచుకోవచ్చు. నిల్వ సౌకర్యం కలిసికట్టుగా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు కరీంనగర్ రైతులు కలిసి పప్పును అమ్మితే వ్యక్తిగతంగా 5,000 రూపాయలు వస్తే, సమూహంగా అమ్మితే 6,000 నుంచి 6,500 రూపాయలు క్వింటాల్కి రావచ్చు. దీని ద్వారా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మనం పంచుకోవచ్చు, నిల్వ సౌకర్యం కూడా కలిసికట్టుగా ఉపయోగించుకోవచ్చు. రైతులు ఎదుర్కొనే సమస్యలు, రైతులు మంచి ధర పొందడంలో కొన్ని ప్రధాన సమస్యలు, వీటి ద్వారా మనం అధిగమించవచ్చు. చివరిగా రైతు సోదరులారా, మీ కష్టం అనేది అమూల్యం. ఆ కష్టానికి తగిన ఫలితం రావాలంటే సరైన మార్కెటింగ్ పద్ధతులు అవలంబించడం చాలా అవసరం. దానిలో మార్కెట్ అవగాహన, నిల్వ సౌకర్యం, నేరుగా అమ్మడం, డిజిటల్ టెక్నాలజీ వినియోగం మరియు ఎపిఓస్ ద్వారా కలిసి పనిచేస్తే గనక, వీటిని పాటిస్తే రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధర పొందగలరు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే రైతు కష్టానికి నిజమైన విలువ దక్కుతుంది. ధన్యవాదాలు.

0: ఇంతవరకు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ఉత్పత్తులకు మంచి ధరలు పొందడం ఎలా, ఈ అంశం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ జె సునీల్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.

0: పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన రెండవ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం. ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం. పరిచయకర్త కె లెనిన్.
2: ఆకాశవాణి సంకల్పం నుండి సాఫల్యం వరకు 12 ఏళ్ల ఎన్డీఏ పాలన. ఈ అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు శ్రీ ప్రొఫెసర్ వెంకటరమణ గారు, విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ డాక్టర్

0: క్షయరహిత సమాజ స్థాపన లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీబీ ముక్తి భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. మొదటి విడత విజయవంతంగా పూర్తి చేసుకుని రెండవ విడత కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిండ్రు. మరి ఈ రెండవ విడత టీబీ ముక్తి భారత్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు, మరి ఈ కార్యక్రమ ప్రణాళికలు, వీటన్నింటిని గురించి తెలియజేసేందుకు ఈరోజు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సుమలత గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా ఈ టీబీ ముక్తి భారత్ రెండవ విడత కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది, మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు ఏమున్నాయో చెప్తారా?
1: టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0 అన్నది సెకండ్ ఫేజ్ లో 100 రోజుల కార్యక్రమం. ఈ 100 రోజుల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఏవైతే హై రిస్క్ విలేజెస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఆ జనాభాలో అందరినీ స్క్రీన్ చేయాలి. టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేదా, లేకపోయినా ఉన్నా వాళ్ళందరినీ ఎక్స్రే స్క్రీనింగ్ చేయడము, వాళ్ళలో ఎవరైనా సిమ్టమాటిక్ ఉంటే వాళ్ళకి ఫర్దర్ టెస్టులు చేయించడము. అంటే ఇక్కడ టీబీతో మాత్రమే రెస్ట్రిక్ట్ అయిపోకుండా వాళ్ళకి ఎన్సీడీ స్క్రీనింగ్, అంటే డయాబెటీస్ ఉందా, దానికి తగ్గ షుగర్ పరీక్షలు అక్కడే ఫీల్డ్ లో చేయడము, మళ్ళీ హైపర్ టెన్షన్ బీపీ రికార్డ్ నమోదు చేయడము, అలాగే ఆడవాళ్ళకైతే హెచ్బి టెస్టింగ్ చేయడం కూడా ఈ టీబీ ముక్తి భారత్ 2.0లో భాగము. ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లిస్ట్ ప్రకారము 123 హై రిస్క్ విలేజెస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళు ఇంతమందిని మనం హాస్పిటల్ దాకా తీసుకురావటం కష్టం కాబట్టి మనమే ఆ ఊరూరా వెళ్ళి వాళ్ళకి అక్కడే ఎక్స్రే తీసే వీలుగా మనము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. సో దీంతో మనము ఈ హై రిస్క్ ఏరియాస్ లో ఎలాంటి, అంటే టీబీఏ కాదు మిగతా ఎలాంటి వ్యాధులు ఉన్నా కూడా బయటపడి మనకి త్వరగా వాళ్ళని గుర్తించడము, ట్రీట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
0: అయితే ఏదైతే భారత ప్రభుత్వం ముందుగానే గుర్తించింది, ఈ 123 అత్యంత ప్రభావవంతమైన ప్రాంతాలుగా గుర్తించి ఈ కార్యక్రమాల్ని ఈ ప్రాంతాల మీద దృష్టి కేంద్రీకరించి అమలు చేస్తున్నారు కదా, మరి దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా ప్రణాళికను రూపొందించిందా? ఏ రకంగా ఈ 123 గ్రామాల్లో ఈ టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం రెండో విడత కొనసాగనున్నది?
1: ఇప్పుడు మనము టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఫస్ట్ ఫేజ్ లో మనం నిక్షయ శిబిరం మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు మనం నిక్షయ శిబిర్ అన్నాం వాటిని, ఆయుష్మాన్ ఆరోగ్య శిబిర్. ఈ శిబిర్ అంటే ఏంటి, ఒక చిన్న స్థావరం లాగా, క్యాంప్ లాగా. ఈ క్యాంపుల్లో మనము ఏమేం ఫెసిలిటీస్ ఇవ్వగలము, ఒకటి ఎక్స్రే ఫెసిలిటీ ఇవ్వగలం, అంటే హ్యాండ్ హెల్డ్ మొబైల్ ఎక్స్రే. దీంతో ఎక్కువ రేడియేషన్ ఉండదు, ఫీల్డ్ లో ఈజీగా చేసుకోవచ్చు, ఒక డార్క్ రూమ్ కావాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇది చాలా మనకు ఉపయోగకరం అవుతుంది. రెండవది, మనకి ఆల్రెడీ నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ ప్రోగ్రామ్ కింద మనకి గ్లూకోమీటర్స్ అండ్ బీపీ ఆపరేటర్స్ ఉన్నాయి కాబట్టి, సో డయాబెటీస్ ప్లస్ హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ కూడా ఫీల్డ్ లో జరుగుతుంది, అలాగే మన హెచ్బి టెస్టింగ్ కూడా జరుగుతుంది. అయితే ఏ ఊరు ఎలా వెళ్ళాలి, అంటే ఇది ఒక సాచురేషన్ మోడల్ అంటారు. సాచురేషన్ మోడల్ అంటే ఏంటంటే, ఆ ఊరిలో ఉన్న జనాభాలో 14 సంవత్సరాలు పైబడిన వారందరినీ, లక్షణాలు ఉన్నా లక్షణాలు లేకపోయినా ఖచ్చితంగా ఈ అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. సపోజ్ ఈ టెస్టులు గత 6 నెలల లోపల జరిగి ఉంటే వారికి మళ్ళీ ఫర్దర్ గా, అంటే 6 నెలల లోపల

0: జరుగుంటే చెయ్యము అని 6 నెలలు పైబడింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఈ పరీక్షల్ని చేయడం జరుగుతుంది. సో ఇలా మనము ఒక ప్రణాళిక, అంటే ఏ ఊరుతో మొదలు పెడతాము ఆ ఊరు కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ విలేజ్ కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకి ఇప్పుడు మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మన దగ్గర ఇప్పుడు ఒక హ్యాండ్ హెల్డ్ హెల్త్ ఎక్స్రే ఉంది, ఇప్పుడు ఇంకొకటి మనకి ఎన్జిఓ తరఫున కూడా ఉంది, సో ఇంకొకటి కూడా త్వరలో రాబోతుంది. ఈ 3 మెషిన్లతోటి 123 విలేజెస్ కి ప్రణాళిక బద్ధంగా ఒక విలేజ్ తర్వాత ఒక విలేజ్ అంటే సైమల్టేనియస్ గా ఒక 2-3 పార్ట్స్ ఆఫ్ ఆదిలాబాద్ లో కవర్ చేసుకుంటూ మనం ముందుకెళ్లడం జరుగుతుంది. దానికి ఒక రూట్ మ్యాప్ వేయడం జరిగింది. ఆ దానికి ముందే ఆ ప్రణాళిక చేసుకునేటప్పుడే ఆ లోకల్ సర్పంచులు గానీ విలేజ్ సెక్రటరీ గానీ ఇన్వాల్వ్ చేసుకుంటే ఎక్కువ మంది దీంట్లో భాగస్వామ్యం కావడానికి మనకి ఆస్కారం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ 123 గ్రామాల్లో వివిధ ఎక్విప్మెంట్ ఏదైతే పరికరాలున్నాయో వీటితో వెళ్లి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని చెప్తున్నారు కదా, కేవలం పరీక్షలు నిర్వహించడం కాకుండా వీళ్ళకి ఇంకా మందుల పంపిణీ కార్యక్రమం కూడా ఏమైనా చేపట్టే అవకాశం ఉందా?
0: తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఒకసారి అక్కడ వ్యాధి నిర్ధారణ అయిపోయింది అంటే ఎమ్మటే వారికి చికిత్స స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. మనకి ఇంకెవరికైనా ఫర్దర్ గా టెస్ట్లు కావాలనుకున్నా, లేకపోతే బాగా బాధపడుతున్నారు, ఎక్స్రే చూస్తే చాలా 2 ఊపిరితిత్తులు పాడైపోయాయని తెలిసిన ఎమ్మటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి అక్కడక్కడే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసేయడము. అలాగే అనుకోకుండా వాళ్ళకి డయాబెటీస్ అని తెలిసింది, అనుకోకుండా వాళ్ళకి బీపీ ఉందని తెలిసింది, ఇలాంటివన్నీ కూడా ఇమ్మీడియట్ సత్వరంగానే అంటే ఫీల్డ్ లోనే వాళ్ళు వాళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టుకుని హాస్పిటల్ దాకా రాకుండా మనమే వాళ్ళకి డోర్ స్టెప్ లో ఈ సర్వీసెస్ అన్ని అందిస్తున్నాం. అందులో ట్రీట్మెంట్ ఒక ముఖ్యమైన భాగమే. ఖచ్చితంగా వారికి అక్కడే ఫీల్డ్ లోనే మందులు అందజేయడం జరుగుతుంది, వాళ్ళు ఎలా సూచనలు అలా ఎలా వేసుకోవాలని సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: వీళ్లకు ఇంకా ఈ మాత్రలు అంటే మందులతో పాటు అనుబంధ ఆహారం గతంలో మొదటి విడత కార్యక్రమంలో ఎట్లాగైతే అందజేసినారో ఈ విడత కూడా అదే కార్యక్రమం ఉంటుందా?
0: ఇందులో కూడా ఉంటుందండి. మనకి పబ్లిక్ హెల్త్ యాక్షన్ అంటారు, ఇప్పుడు ఎవరినైతే ఒక టీబీ వ్యాధి సోకిందని మనం గుర్తించామో వాళ్ళకి కొన్ని పబ్లిక్ హెల్త్ యాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళు తగ్గుతున్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికి కూడా ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, అంటే మనం ఎవరిని మిస్ చేయకూడదు, వాళ్ళలో ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, లక్షణాలు ఏమీ లేకపోతే వాళ్ళకి ముందుగా ఫ్యూచర్ లో టీబీ జబ్బు రాకుండా ఉండడానికి ప్రొఫిలాక్సిస్ మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఖచ్చితంగా ప్రతి టీబీ రోగికి HIV డయాబెటీస్ టెస్టింగ్ కూడా జరుగుతుంది. ఇవన్నీ మెడికల్ పరంగా సేవలైతే వాళ్ళకి ఆ ముందు 2 నెలలు ఆహారంగా చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళకి ఆహార భద్రత కోసము నిక్షయ పోషణ్ కిట్స్ అని దాతల ద్వారా మాకు లభించే కిట్స్ లో అంటే పప్పు ధాన్యాలు, కొద్దిగా బియ్యము, బెల్లము, చిక్కి ఏవైతే మనకి ప్రోటీన్ రిచ్, ఎప్పుడైతే ప్రోటీన్ ఇస్తే టీబీ తగ్గుతుంది అన్నట్టు, సో ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్ బాస్కెట్ ని ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వం ద్వారా వాళ్ళ ఖాతాలోనే 1,000 రూపాయలు పోషణ భత్యం కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: ఇది కాకుండా ఇప్పుడు మనం మొదటి విడత 100 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం, మరి ఆ కార్యక్రమానికి సంబంధించిన అనుభవాలు ఎట్లున్నాయి? ఈ మొదటి విడత కార్యక్రమంలో మంచి ఫలితాలను సాధించి రాష్ట్ర స్థాయిలో కూడా మన ఆదిలాబాద్ జిల్లా గుర్తింపుని పొందింది, రాష్ట్ర స్థాయిలో పురస్కారాన్ని కూడా అందుకున్నది, మరి ఆ అనుభవాల్ని ఒకసారి నెమరు వేసుకుంటే.
0: మొదటి విడతలో మనము చాలా ప్రణాళిక బద్ధంగా వెళ్ళాము, దాంట్లో మనము 369,000 పైబడి ఆదిలాబాద్ జిల్లా వాసులందరినీ మనము స్క్రీనింగ్ చేయడం జరిగింది. అప్పుడు మనకి చాలా రిసోర్సెస్ లేనప్పటికీ చాలా వరకు మన ప్రణాళిక చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో మనకి ఏదైతే అచీవ్ చేయాలో చాలా బాగా అచీవ్ చేయగలిగాము, అందుకని మనకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది. అయితే అందులో మనం కొన్ని పొరపాట్లు అంటే కొన్ని తెలుసుకున్న అనుభవాలు, అంటే చాలా మంది ఫెసిలిటీ దాకా రావడానికి ఇబ్బంది పడతారు, ఫెసిలిటీకి వచ్చినా కూడా వెయిట్ చేయడానికి ఇబ్బంది పడతారు, లేదా వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు మనకి దొరకరు. ఇవి మాకు ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి కొన్ని ప్రాంతాల్లో. అయితే అది కాకుండా మనకి లోకల్ గవర్నమెంట్ అంటే అక్కడ ఉన్న సర్పంచులు కానీ ఎంపీడీఓలు కానీయండి వీళ్ళందరూ కూడా మాకు ఎక్కువ సహాయం చేస్తే ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా క్యాంప్ బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. సో అలా మనము అవన్నీ ఇప్పుడు జన్ భాగీదారీ మన
1: ప్రజల భాగస్వామ్యం
0: కావాలి.

0: అన్నది ఈ టీబీ ముక్త్ భారత్ 2.0 లో ఏదైతే మనం ఫస్ట్ దాంట్లో మిస్ అయ్యామో ఇప్పుడు దాన్ని కవర్ చేసుకుంటూ కొంచెం ఇంకా బెటర్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తాము.
1: అయితే ఇప్పుడు ఈ రెండవ విడత కార్యక్రమ లక్ష్యాలు ఎట్లా ఉన్నాయి? మరి వీటిని మీరు ఆ లక్ష్యాలని అధిగమించడానికి లేదా సాధించడానికి ఎట్లా ముందుకెళ్తున్నారు?
0: మాకు నిర్దేశించిన లక్ష్యాలను బట్టి చూస్తే ఇప్పుడు ఒక గ్రామము 100 మంది ఉన్నారు అనుకుంటే కనీసం కనీసం 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 80% ఉంటారు. వాళ్ళని మొత్తం సాచురేట్ చేసేయాలి. సో ఫస్ట్ లక్షణం ఏంటంటే ఎవ్వరు ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు. రెండవది ఎవరినైతే గుర్తిస్తామో వాళ్ళ లక్షణాలు ఉన్నాయని గుర్తిస్తామో ఆ నెక్స్ట్ తదుపరి టెస్ట్లు కానివ్వండి తదుపరి సేవలు కానివ్వండి ఎటువంటి జాప్యం ఉండకూడదు. అంటే ఈ రోజు క్యాంప్ జరిగింది వారం తర్వాత వెసులుబాటు చూసుకుని వెళ్తా అలా డిలేస్ అనేవి తగ్గించడాలి. ఈ డిలేస్ వల్ల ఏమవుతుందంటే రోగి ముదిరిపోయి ఇంకొకరికి అంటించే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ తగ్గించుకోవడానికి రెండవది. దీంతో మనము ఎవరినైతే ఇంతవరకు సైలెంట్ గా ఉన్నారు అసలు బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మనము రహస్యంగా అంటే గోప్యతతో చూసుకుంటూ మనం మంచిగా వాళ్ళని గుర్తిస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు అండ్ సర్వీసెస్ కూడా బెటర్ గా యూటిలైజ్ అవుతాయి. సో ఇది మన ముఖ్య లక్ష్యం.
1: అయితే ఇప్పుడు ఈ రెండవ విడత కార్యక్రమం అమలులో ప్రజల నుంచి ఆశిస్తున్న తోడ్పాటు గాని ఆశిస్తున్న భాగస్వామ్యం గాని ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు?
0: సర్వీసెస్ ఉన్నాయి లేదా అన్నదాన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనకి ప్రణాళిక ప్రకారంగా ఏ ఊరికి వెళ్తుందో ముందుగానే తెలిసిపోతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయత్ సెక్రటరీస్ కానీ సర్పంచులు కానీ ముందే డప్పు చాటింపు వేస్తే మొబిలైజేషన్ బాగా జరుగుతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమము ఈ కార్యక్రమము రెండు సపరేట్ గా కాకుండా ఈ రెండు కార్యక్రమాలు విలీనం అయితే ఎందుకంటే ఎట్లయినా పబ్లిక్ ఒక్కలే కాబట్టి
1: అందులో కూడా ఆరోగ్య కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందులో దీన్ని చేర్చి ఈ
0: కార్యక్రమంలో ముందుకు వెళ్ళచ్చు. దాంట్లో లోకల్ లీడర్ సపోర్ట్ చాలా చాలా మనకి హెల్ప్ అవుతుంది. చాలా సపోర్ట్ ఉంటుంది. 24 మార్చ్ స్టార్ట్ చేస్తే మాకు ఒక లోకల్ సర్పంచ్ గారి సపోర్ట్ తోటి నిన్న దగ్గర దగ్గర 70 నుంచి 80 వరకు ఎక్స్రేలు అయ్యాయి. ఆ ఊరిలో కొంత జనాభా మేము ఫినిష్ చేయగలం. అలాగే ఈ రోజు ఇంకొక విలేజ్ కి వెళ్తే అక్కడ లోకల్ డప్పు చాటింపు పెంచడం మొబిలైజేషన్ బాగా జరిగింది. ఈ మొబిలైజేషన్ ఎప్పుడైతే బాగా జరుగుతుందో క్యాంప్స్ బాగా సద్వినియోగపడతాయి అండ్ ప్రజలు కూడా మోటివేట్ అవుతారు తెలుసుకుంటారు ఓ ఇలా ఉంది అని. ఇందులో యాక్చువల్ గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. వారందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఇలాంటి క్యాంప్ పెట్టండి మమ్మల్ని కోరుతున్నారు ఇక్కడ పెట్టండి మేము హెల్ప్ చేస్తాము అని. సో ఇదేంటంటే జన్ భాగీదారికి ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. అంటే పబ్లిక్ కమ్యూనిటీ నుంచే మనకు వస్తుంది. సో ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ లెడ్ బై భారత్ పవర్డ్ బై జన్ భాగీదారి అన్నదానికి కరెక్ట్ గా సహకారం రావాలి. సో దానికన్నా ముందు ప్రజలకి ఈ మెసేజ్ తెలియాలి ఇది ఒక ఫెసిలిటీ
1: కొనసాగుతుంది. చాలా సంతోషం డాక్టర్ సుమలత గారు. ముఖ్యంగా ఈ టీబీ ముక్త్ భారత్ అభియాన్ రెండవ విడత కార్యక్రమానికి సంబంధించి ఉద్దేశాలు మరి ఆ లక్ష్యాలను తెలియజేస్తూనే వాటిని సాధించడానికి మీరు రచించిన ప్రణాళికలను గురించి ఈ కార్యక్రమ అమలు తీరును గురించి సవివరంగా పంచుకున్నారు. అట్లాగే ప్రజల భాగస్వామ్యం కూడా ఆశించిన మేరకు లభించి ఈ రెండవ విడత కార్యక్రమం కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో దిగ్విజయంగా పూర్తయి. ఎలాగైతే మొదటి విడతలో రాష్ట్రంలోనే ఆదర్శంగా ఆదిలాబాద్ జిల్లా నిలిచిందో ఈ రెండవ విడత కార్యక్రమంలో కూడా అంతే మంచి ఫలితాలను సాధించి మెరుగైన స్థానం పొందుతుందని ఆశిస్తూ ఈ వివరాలని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన రెండవ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంతో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక మార్పిడి జరుగుతుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈశాన్య రాష్ట్రాలతో ఇతర రాష్ట్రాలకు కనెక్టివిటీని కేంద్ర ప్రభుత్వం పెంచిందని, తద్వారా ఈశాన్య రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలకు మరింతగా సాంస్కృతికంగా చేరువయ్యాయని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. దేశం నుండి ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి బహిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. తెలంగాణలోని కాజీపేట రైలు తయారీ యూనిట్ వచ్చే 5 ఏళ్లలో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. దేశ పారిశ్రామిక ఆర్థిక మార్పులకు కోల్ గ్యాసిఫికేషన్ కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. తెలుగు జాతికి వెలుగై నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికిన మహోన్నత నాయకుడికి భారతరత్న ఇవ్వాలని ఆయన కోరారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన గత 25 రోజులుగా సేకరణ జరగడం లేదని, గన్నీ బ్యాగులు లారీలు హమాలీలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 136 మందికి పైగా ఎమ్మెల్యేల పూర్తి మద్దతు ఉందని, తర్వాతి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు విడుదల చేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:03. ఇప్పుడు ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి సంకల్పం నుండి సాఫల్యం వరకు 12 ఏళ్ల ఎన్డీఏ పాలన, ఈ అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు శ్రీ ప్రొఫెసర్ వెంకటరమణ గారు, విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ డాక్టర్ రాజారాం గారు, అసోసియేట్ ప్రొఫెసర్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగం అధిపతి, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇఫ్లు. సంభాషించిన వారు గోపగోని సప్తగిరి.
2: ఆకాశవాణి శ్రోతలకు అందరికీ నమస్కారం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాల సేవా సంక్షేమ ప్రయాణంపై పుష్కర సంకల్పం వికసిత భారత్ పథం అనే ప్రత్యేక చర్చా కార్యక్రమానికి అందరికీ స్వాగతం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పుష్కర కాలం పూర్తయింది. భారతమాత నుదిటిన తిలకమై వెలిగే వికాస దీపాలు, కోట్లాది పేదల ఇళ్లలో వెలిగిన జ్వాలలు, లక్షలాది యువతను నైపుణ్యవంతులుగా మలిచిన శిక్షణా కేంద్రాలు, గ్రామం నుండి అంతరిక్షం వరకు సాగిన అభివృద్ధి యాత్ర, ఇవన్నీ కేవలం పథకాలు మాత్రమే కాదు. ఇవి కోట్లాది భారతీయుల జీవితాలను మార్చిన సంకల్పాల ఫలాలు. వీటి గురించి వివరించేందుకు, దేశంలో ఈ పుష్కర కాలంలో వచ్చిన పరివర్తన గురించి విశ్లేషించేందుకు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ రాజారాం గారు, అలాగే

0: విశ్రాంత ప్రొఫెసర్ వెంకటరమణ గారు. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
0: ప్రొఫెసర్ వెంకటరమణ గారు, గత 12 సంవత్సరాల్లో భారత అభివృద్ధి పయనాన్ని వివరించండి సార్.
2: భారతదేశంలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ప్రభుత్వాల్లో ఒకటిగా ఈ NDA ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. 12 సంవత్సరాల పాటు ఏకధాటిగా పరిపాలించడం అంటే అది గొప్ప ఘనతగా మనం పేర్కొనవచ్చు. ఈ సుదీర్ఘకాలం అనేది ఎంతో అభివృద్ధికి కూడా ఆలవాలం అవటం అనేది కూడా దీంట్లో కనిపిస్తుంది. మొట్టమొదటిగా చెప్పాలంటే రాజకీయ సుస్థిరత అనేది ఏర్పడింది. ఈ రాజకీయ సుస్థిరత అనేది ఏర్పడటం వలన ప్రజల్లో ఒక భద్రతా భావం అనేది వచ్చింది. అంతకుముందు ఉగ్రవాదుల దాడులు, అదేవిధంగా ఇతర దేశాలతో సీమాంతర ఉగ్రవాదము, ఈ భయాలు, భద్రత లేకపోవటము, ఈ పరిస్థితి నుంచి ఒక భద్రతాపరమైన మనస్తత్వానికి ప్రజలను తీసుకెళ్లగలిగింది. అంటే భద్రత ఎక్కడైతే ఉంటుందో అభివృద్ధి అనేది కూడా అక్కడే ఉంటుంది. ఒక రాజకీయ సుస్థిరత అనేది రావటం అనేది ఒక గొప్ప ఘన విజయంగా చెప్తాం. రెండోది ఏంటంటే ఆర్థిక అభివృద్ధి. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దగలగటము, అలాగే 12 సంవత్సరాలుగా కూడా కంటిన్యూస్ గా 6 నుంచి 7% వరకు వార్షిక వృద్ధి రేటు సాధించటం, ఇది గొప్ప ఘనతగా చెప్తాం. దీంతో పాటుగా పన్నుల విధానంలో రేషనలైజేషన్ తీసుకురావటము, GST అనే దాన్ని ఒక విప్లవాత్మకమైన అంశంగా చెప్పటం, అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగటం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే హైవేస్ నిర్మాణం కానీ, ఎయిర్పోర్ట్స్ నిర్మాణం కానీ, మౌలిక సదుపాయాల రంగం కానీ, దీన్ని వృద్ధి చేయటం అనేది కూడా మనం చూస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అభివృద్ధి చెందటము, జాబ్ క్రియేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఈ అభివృద్ధి పయనంలో మనం పేర్కొంటాం. అలాగే దీంట్లో కొన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేవి ఈ 12 సంవత్సరాల్లో గతంలో ఎప్పుడూ లేని కొన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా వచ్చాయి. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కానీ, జన్ధన్ యోజన కానీ, గరీబ్ కళ్యాణ్ అన్నదాన్ యోజన కానీ, ఇవన్నీ కూడా మనకి గొప్ప అంశాలుగా చెప్తాం. వీటితో పాటుగా సామాజిక మార్పు తీసుకురావడానికి స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది తీసుకురావటం అనేది కూడా దీంట్లో మనం చెప్తాం. ఇవన్నీ కూడా మనకి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి వచ్చినవి. పారిశ్రామిక రంగాన్ని కనుక తీసుకుంటే ఆత్మ నిర్భర్ భారత్ అనే ఫ్రేమ్వర్క్ లో పరిశ్రమల్లో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చి పరిశ్రమలను అభివృద్ధి చేసి భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి, భారతదేశానికి సంబంధించిన బ్రాండ్ ఏదైతే ఉందో అది విదేశాల్లో కూడా గొప్పగా కీర్తి వహించాలి అనే ఉద్దేశంతో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ అనేది తీసుకురావటం అనేది చూస్తాం. దీంతో పాటుగా సామాజిక మార్పులు, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా డిజిటల్ ఇండియా మిషన్ అనేది తీసుకురావటం అనేది కూడా ఒక అంశంగా చెప్తాం. వీటన్నింటినీ మనం అంచనా వేయడంతో పాటుగా అసలు విదేశాంగ విధానాన్ని గనక చూస్తే కనుక భారతదేశం అనేది ప్రపంచ దేశాల్లో ఒక అగ్రగామి దేశంగా G20 లాంటి సమ్మిట్ కి మరి నాయకత్వం వహించడం అనేది, అదేవిధంగా క్వాడ్ అనే దాంతో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, ఇండియా ఈ 4 దేశాల కూటమిగా ఏర్పడటం అనేది, ప్రపంచ రాజకీయాలను మలుపు తిప్పే విధంగా ప్రపంచ దౌత్య రంగంలో విదేశాంగ విధానంలో గొప్ప కీలక మైలురాయిగా చెప్తాం. ఇవన్నిటితో పాటుగా సాంస్కృతిక వైభవాన్ని కనుక తీసుకుంటే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడం కానీ, జమ్మూ కాశ్మీర్ ని భారతదేశంలో సాంస్కృతికంగా, మానసికంగా విలీనం చేసే విధంగా Article 370 రద్దు చేయటం కానీ, ఇవన్నీ కూడా మనము ఈ అభివృద్ధి పయనంలో ఒక మైలురాళ్లుగా మనం చెప్పుకుంటాం.
0: ప్రొఫెసర్ రాజారాం గారు, 2014కి ముందు 2014 తర్వాత పాలన తీరులో మీరు గుర్తించిన అతిపెద్ద మార్పులేంటి?
3: ముఖ్యంగా గవర్నమెంట్ లో స్టెబిలిటీ అండి. ఒక డిసైసివ్నెస్, ఒక నిర్ణయం తీసుకునే సత్తా పెరిగింది ప్రభుత్వంలో. గతంలో అలయన్స్ పార్ట్నర్స్ కానీ వాళ్ళ ప్రెజర్స్ చాలా ఉంటుండే, ఇప్పుడు మాత్రం ఒక డిసైసివ్నెస్, ఒక నిర్ణయాత్మక శక్తిగా, ఒక స్టెబిలిటీ ఉన్న గవర్నమెంట్, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఒక భారతదేశం కొత్త గుర్తింపు ఏర్పడింది. ముఖ్యంగా మోడీ గారు అంతర్జాతీయ నాయకుల్లో బాగా పాపులర్ ఉన్న నాయకులని అనేక సర్వేలు చెప్తా ఉన్నాయి. ఎక్కువ రేటింగ్, ఎక్కువ ఆమోదయోగ్యం దేశ నాయకుడు ఎవరు అంటే ఇప్పటికి కూడా మోడీ గారే ఉన్నారు. గత 12 ఏళ్లుగా ఒక సుస్థిర అభివృద్ధి సాధించాలి అన్నది లక్ష్యంగా ఉన్నది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఏదైనా ఉందంటే భారత ఆర్థిక వ్యవస్థ. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ చాలా సంవత్సరాలుగా. సో మనం ఒక $5 trillion ఎకానమీగా 2 సంవత్సరాలు ఎదగాలనుకుంటున్నాము. రాబోయే కాలంలో బై 2047 మనం $30 trillion కూడా ఎదిగే అవకాశాలు ఉన్నాయి, ఇదే గ్రోత్ కనుక కంటిన్యూ అయితే. మేజర్ మార్పు ఏంటంటే నిర్ణయాత్మక శక్తి, సుస్థిరత, అట్లాగే దేశాన్ని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఒక శక్తి కేంద్రంగా, మన యొక్క సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకుంటూ, రీడిస్కవరీ చేసుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో మా దేశం అంటే ఇది, మేము ఆత్మ నిర్భరత వైపు పరుగులు తీస్తాము, సెల్ఫ్ సఫిషియన్సీ, సెల్ఫ్ రిలయన్స్ పెంపొందించుకుంటాము, మా దేశం తయారీలో అభివృద్ధి చెందుతాము, స్వదేశీ, ఇట్లాంటి అన్ని కూడా సార్ చెప్పినట్టు ఒక రీడిస్కవరింగ్ ఇట్స్ గ్లోరీ అండి. అట్లాగే అంతర్జాతీయ యవనికపై మన భారతదేశం అనేది తన యొక్క సత్తా చాటుతుంది. 12 సంవత్సరాల్లో వచ్చిన మార్పు ఏంటంటే ఇప్పుడు గ్లోబల్లో ఉన్న మేజర్ పవర్ సెంటర్స్ భారత్ ని ఇగ్నోర్ చేసే స్థాయిలో లేవు.

0: భారత్ ఒక కీలక శక్తిగా ఎదిగింది ఈ జియో పొలిటిక్స్ లో అనేది మనం మేజర్ గా చూస్తున్న మార్పు.
1: ప్రపంచ దేశాలు ఏ పరిణామం ఎదురైనా కూడా భారత్ ఇన్వాల్వ్ చేయకుండా లేని పరిస్థితి ఉంది.
0: అవునండి, భారత్ ఒక మేజర్ శక్తి కేంద్రం ఖచ్చితంగా.
1: ప్రొఫెసర్ వెంకటరమణ గారు, మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే సూత్రం ఆచరణలో ఎంతవరకు సఫలమైందని మీరు అభిప్రాయపడతారు?
2: యాక్చువల్లీ 20వ శతాబ్దంలో నియోలిబరల్ ఐడియాలజీ అనేది ఎప్పుడైతే వచ్చిందో, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అనేక దేశాల్లో వచ్చిన దాంట్లో క్రమంలో భాగంగా మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే సూత్రం అనేది అంతర్జాతీయంగా చాలా ప్రఖ్యాతిగాంచింది. ఇది భారతదేశంలో కూడా అనేక కొత్త వ్యూహాలతో నడవటం అనేది మనం చూస్తాం. ఒకటి, రాజ్యము సదుపాయాలను కల్పించే రాజ్యము, ఈ రోజున సదుపాయాలకు ఫెసిలిటేటర్ గా మారటం అనేది మనం చూస్తాం. దీంట్లో నాలుగు ప్రధానమైన అంశాలను మనం చూస్తాం. అసలు మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే దాంట్లో ఒక నాలుగు ప్రధానమైన సూత్రాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, గవర్నెన్స్ లో బ్యూరోక్రటిక్ ఇంటర్ఫీరెన్స్ ని మినిమైజ్ చేయటం, అంటే అధికారులు అనవసర జోక్యాన్ని, అధిక పాలనా జాప్యాన్ని కలిగించడము అనే దాన్ని నివారించడం. రెండోది ఏంటంటే, సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే పౌరులకు కేంద్రంగా కొన్ని సేవలను పౌరులే తమ పనులను తామే నిర్వహించుకునే విధంగా, టెక్నాలజీ సహాయంతో కొన్ని సర్టిఫికెట్స్ కానీ ఇవి కానీ పౌరులే తమంతటి తాముగా కొన్ని టెక్నాలజీ సహాయంతో తీసుకోగలగటం అనేది. మూడోది ఏంటంటే, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, దీనిలో పారదర్శకత, జవాబుదారీతనం, పాలనలో పారదర్శకత అనేది చాలా ముఖ్యం, అలాగే జవాబుదారీతనం అనేది ముఖ్యం. ఈ రెండు కూడా దీంట్లో ఉంటాయి. అదేవిధంగా ఎఫిషియన్సీ త్రూ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సమాజాన్ని పరివర్తన తీసుకురావటం అనేది దీంట్లో ఒక భాగంగా చెప్తాం. దీంట్లో మోడీ గారు చెప్పేది ఏంటంటే, ప్రజలు భాగస్వామ్యం వహించాలి, దీన్ని జన్ భాగీదారీ అని చెప్తారు. ఆయన ప్రజలు తమ సేవలను తామే ప్రభుత్వ రంగం యొక్క సాంకేతికతను ఉపయోగించుకుని తమ పనులు తానే చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ కానీ, బర్త్ సర్టిఫికెట్స్ కానీ, డెత్ సర్టిఫికెట్స్ కానీ, లేకపోతే పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా టెక్నాలజీ సాయంతో ప్రజలు తమంతటి తామే తీసుకునే విధంగా దీన్ని టెక్నాలజీని మలచడం అనేది చెప్తాం. దీనికి మరి డిజిటల్ ఇండియా మిషన్ అనే దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా అనేక మీసేవా సెంటర్స్ ని ఏర్పాటు చేశారు. ఇది ల్యాండ్ రికార్డ్స్ ని డిజిటలైజ్ చేయడం ఒక పక్కు, సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ ని మరి ప్రభుత్వము దీంట్లో డిజిటలైజేషన్ తీసుకొచ్చి ప్రజలకు ఆలంబనగా తీసుకురావడం అనేది ఒకటి వైపు ఉంటుంది. అదేవిధంగా ఈ ఆఫీస్, ఈ బిల్ పేమెంట్ అనేది కూడా ఒకటి వచ్చింది. ఈ ఆఫీస్ అంటే మనం ప్రజలు కార్యాలయాలకు వెళ్లకుండా మరి కంప్యూటర్ ద్వారానే ఈ ఆఫీస్ ద్వారా ఒక ఫైల్ ని ప్రభుత్వానికి పంపవచ్చు. ఆ ప్రభుత్వం కూడా నిర్దిష్ట కాల పరిమితిలో వివిధ శాఖలు దానికి స్పందించాల్సి ఉంటుంది, దానికి టైం ఫ్రేమ్ అనేది ఉంటుంది. అదేవిధంగా బిల్ పేమెంట్ అనేది కూడా ఈ బిల్ పేమెంట్ అనేది ఉంటుంది. మరి అధికారుల ఇంటర్ఫీరెన్స్ ఉండదు, కేవలం టెక్నాలజీ ద్వారానే జరిగిపోతుంటాయి. ఇది అదేవిధంగా పారిశ్రామికవేత్తలు గాని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇలాంటి వారికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మరి పేపర్ వర్క్ తగ్గించడము, అదేవిధంగా మాన్యువల్ ప్రొసీజర్స్ తగ్గించడము, దీనికోసం మరి కొన్ని కొత్త వ్యూహాలు రచించడం అనేది కూడా చూస్తాం. వీటన్నింటికి తోడు ప్రైవేట్ రంగాన్ని విస్తరించే క్రమంలో ప్రైవేట్ రంగాన్ని రెగ్యులేట్ చేసే అథారిటీస్ ని ఏర్పాటు చేశారు. ఈ రోజున బ్యాంకింగ్ సర్వీస్ రెగ్యులేటరీ అథారిటీ, ఇన్సూరెన్స్ సర్వీస్ రెగ్యులేటరీ అథారిటీ, టెలికాం సర్వీస్ రెగ్యులేటరీ అథారిటీ, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, ఈ విధంగా ప్రైవేట్ రంగంలో పౌరులు తమ హక్కులను కోల్పోతున్నారేమో, దాన్ని ఎలా సరిచేయొచ్చు అనే దాన్ని విచారించడం కోసం కొన్ని మంది న్యాయమూర్తులతోటి రెగ్యులేటరీ అథారిటీస్ ను కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా అధికారుల యొక్క ఇంటర్ఫీరెన్స్ అనేది తగ్గించి ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది పెరిగే విధంగా పాలనలో జన భాగీదారీ అనేది ఇది తీసుకురావటం అనేది చెప్తాం. ఇది మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే సూత్రానికి అనుగుణంగా ఇది జరుగుతూ ఉంటుంది.
1: ప్రొఫెసర్ రాజారాం గారు, జన్ధన్ యోజన ద్వారా దాదాపు 53 కోట్ల మంది బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చారు, దీని ప్రభావాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు?
0: ఇది చాలా పెద్ద ఇనిషియేటివ్ అండి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో చాలా కాలంగా కొన్ని కోట్లాది మంది బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారులకు బలహీతున్న పరిస్థితుల నుండి అసలు వీళ్ళని ఫైనాన్షియల్ ఇంక్లూజన్, వీళ్ళకి యాక్సెసిబిలిటీ ఉండాలి, ఈ బ్యాంకులు మీకు కూడా చెందుతాయి, ఈ సర్వీసెస్ మీకు కూడా చెందుతాయి అన్న ఒక విప్లవాత్మకమైన స్కీమ్ అని చెప్పొచ్చు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో. ఇప్పుడు మనం 58 కోట్ల బ్యాంక్ ఖాతాలు ఈ జన్ధన్ యోజన ద్వారా మనం ఓపెన్ అయిపోయి అందులో 33 కోట్లు మహిళలు ఉన్నారండి. ఇది చాలా, అసలు ఏ దేశంలో కూడా ఇంత ఒకేసారి ఒక స్కీమ్ ద్వారా 33 కోట్ల మంది మహిళలు బ్యాంకింగ్ సెక్టర్ లో తక్కువ సమయంలో. ఇది చాలా మేజర్ అచీవ్మెంట్ గవర్నమెంట్ కి. సో వాళ్ళు ఊరికే రావడం అన్నది కాదు, దాని ద్వారా ఏమైంది, 3 లక్షల కోట్ల డిపాజిట్లు వచ్చినాయి. వాళ్ళ యొక్క డిపాజిట్లు బ్యాంకులలో 3 లక్షల కోట్లు. బ్యాంకింగ్ దూరంగా ఉండి వడ్డీ వ్యాపారుల చేతుల్లో బలయ్యే కంటే ఇప్పుడు మేము ఒక ఖాతాదారులము, వీళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ రావాలనుకో, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు, డీబీటీ అని మనం చెప్పుకుంటున్నాం. ఏదైతే లబ్ధిదారునికి అకౌంట్

0: నేరుగా డబ్బులు పడేది. మధ్యవర్తులు లేరు, బ్రోకర్స్ లేరు, దళారులు లేరు, ఎలాంటి వ్యవస్థ లేకుండా ఇది ఎట్లా సాధ్యమైంది? వీళ్ళు బ్యాంకింగ్ రంగంలోకి రావడం వల్లనే సాధ్యమైంది. ఇప్పుడు 33 కోట్ల మంది మహిళలు, మిగతా అంతా కలిపి 58 కోట్ల మందికి ఒకేసారి అకౌంట్లు వచ్చినాయి తక్కువ కాలంలో. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో మేజర్ వాళ్ళ యొక్క బెనిఫిట్స్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుండి డైరెక్ట్ గా మన ఇక్కడ మారుమూల గ్రామాల్లో ఉన్న వ్యక్తికి ఈ రోజు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంటది. ఎలాంటి వ్యవస్థల చుట్టూ తిరగాల్సిన పని లేదు,
1: పారదర్శకంగా
0: ఉంటది, క్విక్ సర్వీస్ ఉంటది, మధ్యవర్తులు అనే వ్యవస్థనే లేకుండా పోయింది. ఇది మేజర్
1: కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం
0: లేదండి. ఈ అకౌంట్స్ ఉన్న వాళ్ళు ఇంకా దీని ద్వారా వాళ్ళు లోన్లు పొందడానికి, చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత విప్లవాత్మకంగా జరుగుతుందంటే, గ్రామీణ స్థాయిలో ఈ మాకు అకౌంట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నంత వరకు లోన్ ఇవ్వడము, ఆ లోన్లు ఈజీగా ప్రాసెస్ కావడము, జన్ధన్ ఖాతాల ద్వారా వాళ్ళ యొక్క స్వయం ఉపాధి అంశాలలో వాళ్ళు చాలా ముందుకెళ్తున్నారు. ఫైనాన్షియల్ రంగంలో ప్రపంచంలో జరిగిన జన్ధన్ ఖాతా అనేది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్, సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్.
1: ప్రొఫెసర్ వెంకటరమణ గారు, స్వచ్ఛ భారత్ మిషన్ కేవలం పారిశుద్ధ్యం గురించి మాత్రమే కాదు, ఇది సామాజిక విప్లవం అని అంటారు, దీని గురించి వివరించండి.
2: చాలా చక్కటి ప్రశ్న వేశారండి. వాస్తవానికి భారతీయ సమాజంలో స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకురావటం అనేది దాని వెనుక అనేక చారిత్రక కారణాలు కూడా మనం చూస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో అలాగే అనేక పట్టణ ప్రాంతాల్లో కూడా మనకు పారిశుద్ధ్యం అనేది ఒక ప్రధాన సమస్యగా ఉంది, అది చారిత్రకంగా ఒక సమస్యగా మారటం అనేది మనం చూస్తాం. దీన్ని సరిదిద్దటం కోసం 2014 సంవత్సరంలో మహాత్మా గాంధీ 150వ బర్త్డే అనుగుణంగా ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది మొదలైంది. అయితే దీంట్లో 2 ఫేజెస్ అనేవి కనిపిస్తాయి, స్వచ్ఛ భారత్ 1.0, స్వచ్ఛ భారత్ 2.0 అనేది ఉన్నాయి. ఈ స్వచ్ఛ భారత్ 1.0, 2.0 దీని యొక్క లక్ష్యాలు ఏంటంటే, బహిరంగ మలమూత్ర విసర్జనను నిషేధించాలి, పూర్తిగా అసలు ప్రజలందరూ కూడా తప్పనిసరిగా బాత్రూమ్స్ వాడే విధంగా మనం చూడాలి. రెండోది ఏంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చూడాలి. సాలిడ్ వేస్ట్ అంటే మనకు ప్రతి ఇంట్లోనూ కూడా మనకు ఘన పదార్థాలకు సంబంధించిన చెత్త కానీ లేకపోతే ద్రవ పదార్థాలకు సంబంధించిన చెత్త కానీ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, వేస్ట్ అనేది ఉంటుంది. ఆ వేస్ట్ మేనేజ్ చేయడానికి ఒక వ్యవస్థను రూపొందించడం అనేది దీంట్లో చూస్తాం. ఇక మూడోది ఏంటంటే స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతోటి ఎవరైతే స్వచ్ఛ భారత్ ఆదర్శాలను పాటిస్తున్నారో అట్లాంటి వారికి కొన్ని అవార్డులు ఇవ్వండి. దీని ద్వారా మనకి స్వచ్ఛ పర్యవేక్షణ అవార్డులు నగరాలకు కానీ గ్రామాలకు కానీ మరి నీట్ గా ఉన్న వాటికి ఎంపిక చేసి అవార్డులు
1: ఇవ్వటం,
2: ప్రోత్సహించడంగా మనం చెప్తాం. అయితే ఇది కేవలం పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక విప్లవం, ఇది ఒక నిశ్శబ్ద విప్లవం, ఇట్స్ ఎ సైలెంట్ రెవల్యూషన్ అని చెప్తాం. ఇది ఎందువల్లంటే, ఒకటి, ఇది ప్రజల యొక్క ప్రవర్తన రీతుల్లో మార్పును తీసుకొచ్చింది. ఇట్ హాస్ చేంజ్డ్ ద బిహేవియరల్ ప్యాటర్న్స్, అంటే సమాజంలో మరి అప్పటి వరకు కూడా మనం ఎక్కడున్నా గానీ ఏం చేసినా పర్వాలేదు అనుకునే ప్రవర్తన రీతుల నుంచి ఒక బాధ్యతాయుతమైన ప్రవర్తన రీతికి మార్చడం అనేది ఒకటి. రెండోది ఏంటంటే మహిళల భద్రత, మహిళల సాధికారత, ఇది మనకి స్వచ్ఛ భారత్ మిషన్ లో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ బాత్రూమ్ ఉండాలి. మనకు ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి స్టేట్స్ లో ఈ రోజున కొద్ది మంది పెళ్లి కుమార్తెలు మీ ఇంట్లో కనుక బాత్రూమ్ లేకపోతే మేము వివాహం చేసుకోము అనే పరిస్థితి కూడా వచ్చింది. అంటే ఏంటంటే మహిళలు ఎంపవర్ అయ్యారు, ఎక్కడైతే బాత్రూమ్ కల్చర్ అనేది ఉంటుందో అక్కడికి మాత్రమే వివాహాలకు వెళ్తాము అనే స్థితి వచ్చింది. ఇక మూడోది ఏంటంటే సర్క్యులర్ మేనేజ్మెంట్ ఎకానమీకి దారితీస్తుంది. అంటే ఎక్కడైతే మనకి ఘన పదార్థాల యొక్క వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటుందో, వేస్ట్ ఉంటుందో, దానిని మళ్లీ పరిశుద్ధి చేసి దాని ద్వారా విద్యుత్తును తీయటం కానీ మళ్లీ ఎకానమీకి దాన్ని ఉపయోగపడేలాగా చేయటం అనేది కూడా దీంట్లో ఒక భాగంగా చెప్తాం. అంతేకాకుండా సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలు, స్టిగ్మా ఏదైతే ఉందో దాన్ని పారద్రోలు, ఇవన్నీ కూడా దీని యొక్క లక్ష్యాలుగా ఉన్నాయి. అందువలన ఇది పైకి చూస్తే పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశంగా ఉంటుంది, కానీ దీని వెనుక అనేక సాత్వికత అనేది దీంట్లో ముడిపడి ఉంది. ఇది స్త్రీల పట్ల గౌరవాన్ని పెంచడము, పిల్లల పట్ల జాగరూకత కల్పించడము, పిల్లల యొక్క ఆరోగ్య సంరక్షణకు మరి బహిరంగ మలమూత్ర విసర్జన అనేది ఎంతో మరి అడ్డంగా ఉంటుంది, దాన్ని నివారించి పిల్లల యొక్క ఆరోగ్య సంరక్షణకు పాటుపడతాము. అదేవిధంగా మరి వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఉంది, ఎకానమీని డెవలప్ చేయటము, వేస్ట్ ద్వారా మళ్లీ ఎకానమీని పునరుద్ధరించడము, ఇవన్నీ కూడా చూస్తే కనుక ఇది ఒక నిశ్శబ్ద విప్లవం, ఇది ఒక సామాజిక విప్లవంగా మనం దీన్ని పేర్కొనాలి. ఇది దీంట్లో మళ్ళీ 2 ఫేజెస్ అనేవి ఉన్నాయి. 2014 నుంచి 2019 సంవత్సరం వరకు స్వచ్ఛ భారత్ అభియాన్ 1.0 అని చెప్తాం. అదేవిధంగా 2020 నుంచి 2027 వరకు అది 2.0 అనేది కనుక మనం
1: చెప్తాం 2.0
2: చెప్తాం. సో ఈ విధంగా మనకు ఇది ఒక సామాజిక విప్లవంగా చెప్తాలి. దీన్ని అనేక దేశాలు ఆదర్శంగా తీసుకున్నాయి, ఈ రోజున తీసుకుని అనేక ఆఫ్రికా దేశాల్లో కూడా ఒక ఆదర్శవంతమైన మూమెంట్ గా వాళ్ళు దీన్ని నమూనాగా తీసుకోవటం అనేది మనం చూస్తాం.
1: స్వచ్ఛ భారత్ మిషన్ అనేది కేవలం పారిశుద్ధ్యమో ఆత్మగౌరవమో కాదు, అది ఆర్థిక

0: వ్యవస్థతో కూడా ముడిపడి ఉంది అని చెప్పి చెప్తున్నారు. ప్రొఫెసర్ రాజారాం గారు, పిఎం ఉజ్వల యోజన ద్వారా గ్రామీణ మహిళల జీవనం ఎలా మారింది, ఎంత మారింది చెప్తారు?
1: ఇది ఒక గొప్ప ఇనిషియేటివ్ అండి. ప్రభుత్వం ద్వారా మహిళల యొక్క హెల్త్, మహిళల యొక్క సాధికారత, మహిళల యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ దేర్ వర్క్ ఎట్ హోమ్, ఇవన్నిటి పరంగా పిఎం ఉజ్వల యోజన ద్వారా మనము ఇప్పుడు భారతదేశంలో 10 కోట్ల పైన ఎల్పిజి కనెక్షన్స్ ఇచ్చుకోగలిగినాం. 10 కోట్లకు పైన, అసలు కొన్ని మొత్తం దేశాలు జనాభా కూడా అంతలేదు. మనం ఒక్కసారిగా దేశంలో 60% ఎల్పిజి కనెక్షన్స్ పెరిగినాయి ఈ పిఎం ఉజ్వల యోజన ద్వారా. ఇంతకుముందు వాళ్ళు కట్టెలు మీద ఆధారపడము, ఇతర బొగ్గుల మీద ఆధారపడము. మనకందరికీ తెలుసు దీనివల్ల ఎంత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అయితే ఇలాంటి ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి, మహిళల్లో వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి, ఈ సాధికారతను తీసుకురావడానికి పిఎం ఉజ్వల యోజన ద్వారా 10-15 కోట్ల పైన ఎల్పిజి కనెక్షన్స్ ఇచ్చాం. ఈ రోజు కూడా మహిళలు వాళ్ళు బుక్ చేసుకుంటే వాళ్ళకి ఎల్పిజి వస్తుంది. ఇంతకు ముందు మనకందరికి కూడా ఎక్స్పీరియన్స్, ఒకప్పుడు ఒక 15 ఏళ్ల కింద చూసుకున్నప్పుడు గ్యాస్ ఏజెన్సీ చుట్టూ తిరగాలి ఒక సిలిండర్ రీఫిల్ కోసం అనేది. ఇప్పుడు రీఫిల్ కోసం ఎవరు ఎక్కడికి తిరగాల్సిన పని లేదు. ఇప్పుడేదో గల్ఫ్ యుద్ధం ద్వారా ఈ 25 డేస్ పెట్టారు, కానీ అంతకుముందు మీరు బుక్ చేసిన వెంటనే 1-2 డేస్ లో సప్లై వచ్చేది. మనకి హార్మోన్స్ మూసివేయడం ద్వారా ఈ తాత్కాలికంగా ఈ సమస్య వచ్చింది. కానీ అంతకు ముందు వరకు కూడా బుక్ చేసిన వెంటనే మహిళలకి ఎల్పిజి సిలిండర్ రీఫిల్ ఇవ్వడం జరిగింది. అంటే ఎంత ఆరోగ్యపరంగా గానీ వాళ్ళ సాధికారిత పరంగా గానీ ఒక అద్భుతమైన మార్పు వచ్చింది. ఈ రోజు దేశంలో 33 కోట్ల ఎల్పిజి కనెక్షన్స్ ఉన్నాయి, 2 కోట్ల వరకు పైపుడ్ గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. కేవలం ఉజ్వల యోజన ద్వారానే 10 కోట్ల పైన కనెక్షన్స్ వచ్చాయి. ఒక గొప్ప మార్పు అయితే వచ్చింది వాళ్ళ ఆరోగ్యపరంగా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో దేశ పాలనలో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల సంకల్పం, సేవ, ప్రజా సంక్షేమం గురించి మన అతిథులు ప్రొఫెసర్ వెంకటరమణ గారు, ప్రొఫెసర్ రాజారాం గారు చాలా చక్కగా వివరించారు. ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమం మా శ్రోతలకు, ముఖ్యంగా యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఆకాశవాణి శ్రోతల కోసం విలువైన సమయం కేటాయించి అవగాహన పెంపొందించినందుకు మీ ఇద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి, ప్రొఫెసర్ వెంకటరమణ గారు, ప్రొఫెసర్ రాజారాం గారు.
2: థాంక్యూ అండి.
3: నమస్కారం.
4: ఇంతవరకు సంకల్పం నుండి సాఫల్యం వరకు 12 ఏళ్ల ఎన్డీఏ పాలన అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. పాల్గొన్నవారు శ్రీ ప్రొఫెసర్ వెంకటరమణ గారు, విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ డాక్టర్ రాజారాం గారు, అసోసియేట్ ప్రొఫెసర్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగం అధిపతి, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇఫ్లు, సంభాషించిన వారు గోపగోని సప్తగిరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
5: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
9: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
10: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి నరసింహనాయుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, హరిణి పాడిన పాట, రచన భువనచంద్ర, సంగీతం మణిశర్మ.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇప్పుడు వినండి, హలో బ్రదర్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన భువన చంద్ర, సంగీతం రాజ్ కోటి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఇప్పుడు వినండి ధర్మక్షేత్రం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇప్పుడు వినండి కత్తి చిత్రం నుండి హేమచంద్ర, గీతామాధురి పాడిన పాట, రచన బండారు దానయ్య, కవి, సంగీతం మణిశర్మ.

ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:45. ఇప్పుడు సమాచార సంధ్య ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు మధుర గీతాలు. ముందుగా వినండి గులే పకావళి కథా చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం జోసెఫ్ కృష్ణమూర్తి.

ఇప్పుడు వినండి గండికోట రహస్యం చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట, రచన సి నారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు.

ఇప్పుడు వినండి, మిస్సమ్మ చిత్రం నుండి ఏఎం రాజా, పి లీలా పాడిన పాట. రచన పింగాళి నాగేంద్రరావు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఇప్పుడు వినండి రాముడు భీముడు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట, రచన సి నారాయణ రెడ్డి, సంగీతం పెండ్యాల

ఇప్పుడు వినండి దాగుడు మూతలు చిత్రం నుండి ఘంటసాల పి. సుశీల పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

0: మెల్ల మెల్ల మెల్లగా
1: ఇప్పుడు వినండి గుండమ్మ కథ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట, రచన పింగాళి, సంగీతం ఘంటసాల.

ఇప్పుడు వినండి మోగునోము చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట, రచన దాసరథి, సంగీతం ఆర్ గోవర్ధనం.

ఇప్పుడు వినండి అంతస్తులు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

ఇప్పుడు వినండి జీవిత చక్రం చిత్రం నుండి ఘంటసాల శారదా పాడిన పాట, రచన ఆరుద్ర, సంగీతం శంకర్ జైకిషన్.

ఇప్పుడు వినండి జగదేక వీరుని కథ. చిత్రం నుండి ఘంటసాల పి. సుశీల పాడిన పాట, రచన పింగాళి, సంగీతం పెండ్యాల.

ఇప్పుడు వినండి బొబ్బిలి పులి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. రచన దాసరి నారాయణరావు, సంగీతం జేవి రాఘవులు.

ఇప్పుడు వినండి డ్రైవర్ రాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఇప్పుడు వినండి సర్దార్ పాపారాయుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. రచన దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి.

0: పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి మొక్కలయ్యా. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల.

ఇప్పుడు వినండి వేటగాడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11 గంటలు. ఇప్పుడు హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: rupees to 12 states under the Pradhan Mantri Awas Yojana Grameen through video conferencing. These states include Assam, Chhattisgarh, Gujarat, Haryana, Himachal Pradesh, Jharkhand, Karnataka, Kerala, Punjab, Rajasthan, Tamil Nadu and Uttar Pradesh. Speaking on the occasion, Mr. Chauhan said that Prime Minister Narendra Modi is committed to ensuring that no poor person in the country lives in a kaccha house. He stated that 3 crore 91 lakh houses have already been accorded approval under Pradhan Mantri Awas Yojana Grameen against the target of 4.95 crore houses. Highlighting women's empowerment, the union minister stated that nearly 75% of the houses sanctioned under Pradhan Mantri Awas Yojana Grameen are either in the name of women or under joint ownership. Railway Minister Ashwini Vaishnav said that Kazipet Rail Manufacturing Unit in Telangana will manufacture 200 intercity trains in the next 5 years. These trains will be deployed throughout the country for short distance travel. Mr. Vaishnav, along with Minister of State for Railways Ravneet Singh Bittu and senior officials, today reviewed the plans to operationalize the Kazipet Rail Manufacturing Unit. These trains will typically run for about 300 kilometers and each trip will have many stops so that the citizens can commute between towns and cities. These trains will give the people a new affordable option for intercity travel. The longest-serving chief minister in Karnataka, Siddaramaiah, submitted his resignation in the governor's office in Bengaluru today after a breakfast meeting with his cabinet colleagues. Addressing the media persons later without naming D.K. Shivakumar, he asked the governor to invite the CM-designate for taking up the mantle of chief ministership in the state. The governor, who is on tour, has to return to decide on the resignation submitted by Siddaramaiah. The National Testing Agency has released revised examination dates and admit cards for the Common University Entrance Test Undergraduate 2026 examinations for admission to programs across central and participating universities. The examinations will now be conducted on 31st of this month and 6th and 7th of next month. The examination, which was scheduled for today, was rescheduled due to Eid ul-Adha. NTA said that admit cards for candidates appearing for the test on Sunday can be downloaded from the official website of ntacuet.nta.nic.in. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:10. ఇప్పుడు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:10 భావన ఈ కార్యక్రమంలో లావణ్యం, ఈ అంశం గురించి సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో అన్నపూర్ణ అష్టకం, అనంతరం గంగా స్తోత్రం. 6:35 పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో విత్తన వారోత్సవాలు, అనంతరం విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం వివరాలు. 7:00 నాగర్ కర్నూలు జిల్లా సమాచార లేఖ అందిస్తారు టి విజయ్ కుమార్. 7:15 ఉదయ తరంగిణి, ఈ కార్యక్రమంలో సుభతం సామాన్యుని విజయగాథ శీర్షికన తన జీవితాన్ని తానే గెలిచాను అంటున్న రాహుల్ గారితో కార్యవర్తి గోపిశెట్టి గారి సంభాషణ. అనంతరం ఇది మన చట్టం, ఈ కార్యక్రమంలో రోడ్ సేఫ్టీ, ఈ అంశం గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పాల గారితో పరిచయం 1వ భాగం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విఏ సుబ్రహ్మణ్యన్ గారిచే వీణా వాద్యం, మృదంగ సహకారం పి జయభాస్కర్. 10:03 తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. 11:03 అమ్మ ప్రేమ నాటిక, రచన ఎన్ దీనబాంధవ, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 12:10 యువవాణి తెలుగులో, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితా లోకం మహిళల కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము గారు జరిపిన

రేడియో ప్రయాణంలో మధుర జ్ఞాపకాలు మొదటి భాగం 2:30 హిందీ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ ఎర్రగొల్ల శ్రీదేవి కథ 2వ భాగం శ్రీ మక్కపల్లి రాజమల్లు వారి బృందం వినిపిస్తారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో అంశం విత్తన వారోత్సవాలు, అనంతరం వేరుశనగ ఉత్పత్తులు రెట్టింపు ఆదాయం వివరాలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, అనంతరం ప్రకృతి వ్యవసాయంలో పురుగు మందుల తయారీ వివరాలు. 7:45 వికసిత్ భారత్ శీర్షికన జెన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ అలిప్ వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:13. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.